శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 28వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 మే నెల 18వ తేదీ సోమవారం ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ తాళ్ళూరి నారాయణ కవి రచిత శివకీర్తనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపిస్తున్నవారు డాక్టర్ ఎస్ఎల్ నరసింహారావు.
1: విశ్వ మహాకవులనదగిన కాళిదాసు షేక్స్పియర్ల కోవకు చెందిన తెలుగు మహాకవి కవి బ్రహ్మ తిక్కన తన కావించిన సృష్టి తక్కువ చేతన్ కాదునా అని తిక్కన కావ్య సృజన

0: ఈతలకు సాధ్యం కాదని ఎర్రాప్రగడ అంతటి మహాకవి పేర్కొన్నాడు. వ్యాసుని వలె నన్నయ్య వలె తిక్కన కూడా ఆంధ్ర మహాభారతాన్ని లోక కళ్యాణం కోసమే రాశాడు. నానాటికి క్షీణిస్తున్న ధర్మాన్ని సత్యాన్ని పునరుద్ధరించడానికే ఇతిహాస పురాణాలు ఆవిర్భవించాయి. చతుర్విధ పురుషార్థాలను మానవులకు తెలియజేసి వారిని స్వధర్మ నిరతులను చేయడానికే భారతం ఉద్భవించింది. దీనికి తోడు వివిధ ధర్మాల మధ్య విశ్వాసాల మధ్య సమన్వయం కలిగించి సంఘర్షణ నివారించడానికి కవిరుషులైన తిక్కన వంటి వారు ప్రయత్నించారు. భారతాన్ని గురించి తిక్కన, వేదములకు నఖిల స్మృతివాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటుల తాముదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి అని తెలిపాడు. వేదాల్లో, శాస్త్రగ్రంథాల్లో, పురాణాల్లో ఎదురయ్యే సందేహాలను, అనుమానాలను తీర్చి సుమార్గాన్ని చూపే రచన భారతం. తిక్కన హరిహరాద్వైతం ఇదే లక్ష్యంతో ఏర్పడిందే, శివకేశవుల మధ్య ఏకత్వాన్ని సాధించడానికే. తిక్కన మహాయజ్ఞం చేసి సోమయాజి అయి భారతం అనువదించడానికి పూనుకున్నాడు. కేవలం భారత కథ చెప్పడం కాక భారతీయ సంస్కృతిని రక్షించి విజ్ఞానపుంజాలు వెదజల్లాలనే తిక్కన ప్రయత్నం. మూల భారతాన్ని గూర్చి ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నచిత్. ధర్మ అర్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల నిరూపణలో భారతంలో ఏముందో అది అన్ని గ్రంథాల్లో ఉంది. ఇందులో ఏమి లేదో అది మరే గ్రంథంలోనూ లేదు. అంటే భారతంలో చెప్పని విషయమే లేదు. అందుకే ప్రాతర్జూత ప్రసంగేన ఉదయకాలంలో భారత పఠనం అవశ్య కర్తవ్యం అని పెద్దలు అన్నారు. కవిబ్రహ్మ ఉభయకవిమిత్రుడు వ్యాసావేశం పొందినవాడు, రాజనీతి దురంధరుడు, సకల శాస్త్ర పారంగతుడైన తిక్కన భారతంలోని ధర్మాలను, జ్ఞాన విశేషాలను, నీతులను, మానవ మనస్తత్వ విశేషాలను అడుగడుగున సులభగ్రాహ్యంగా అలతి అలతి పదాలలో, తేడతెలుగు మాటల్లో, కందం గీతపద్యాల వంటి సులువైన రీతులలో సరళ సుందరంగా తీర్చిదిద్దాడు. విరాటం మొదలు స్వర్గారోహణం వరకు ఉన్న 15 పర్వాలలో రాజు వలె శాసించేవి, మిత్రుని వలె బోధించేవి, కాంత వలె కదిలించేవి అయిన సూక్తులు మనకు దర్శనమిస్తాయి. ఇక శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వాల వంటివి సూక్తి భాండాగారాలే. విరాట పర్వం మొదట్లో పాండవులకు, ద్రౌపదికి విరాటరాజు కొలువులో సేవకావృత్తిలో ఎలా మెలగాలో బోధించాడు ధౌమ్యుడు. ఇంద్రప్రస్థంలో సకల ఐశ్వర్యాలు అనుభవించిన పాండవులు విరుటుని చిన్న కొలువులో అణిగి మణిగి అజ్ఞాతవాస సంవత్సరం గడపాలి, రాజు కొలువులో ఎలా కూర్చోవాలి, ఎటువంటి వేషం వేయాలి మొదలైనవి దీంట్లో చెప్పాడు. ఎంత సేవించినా నాకేమిలే అని అజాగ్రత్త పడరాదు. రాజగృహంబు కంటే నభిరామముగా నిలుగట్టకూడదు, ఏ యోజ నృపాలుడా కృతికి నొప్పగు వేషములా చర్యంచు, నేయోజ విహారములు సలుపనుల్లమునన్ కడు వేట్కసేయు, నేయోజ విదగ్ధుడై పలుకు నొడ్డులకు తగదట్లు సేయగన్. రాజుగారి భవనం కన్నా అందంగా ఇల్లు కడితే హాని కొని తెచ్చుకున్నట్లే. రాజు వేషాన్ని, నడవడిని, మాట తీరును అనుకరిస్తే ప్రమాదమే. రాజసేవ ఎంత క్లిష్టమైనదో విస్తీకరించాడు ధౌమ్యుడు. ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రునికి విదురుడు చేసిన నీతిబోధ మగుటాయమానమైంది. శ్రీకృష్ణ రాయబారంలో సారపు ధర్మము విమల సత్యము అను పద్యంలో తిక్కన చక్కని చిక్కని శైలిలో నీతి బోధను రసవత్తరంగా రాణింపజేశాడు.
1: రైతు సోదర సోదరి
2: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు డాక్టర్ ఎస్ఎల్ నరసింహారావు, ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వింత సేద్యపు శుద్ధులు. వేసవిలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తల గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం పశు విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం హరిణి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: రైతు సోదర సోదరి మనందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకోబోయే అంశం ఏంటంటే వేసవి కాలంలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనకి ఇప్పుడు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది బయట. ఈ వేడిని తట్టుకొని ఆ చిన్న ప్రాణులు బయటపడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈరోజు చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే కనుక కోళ్ళ యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి 107 డిగ్రీ ఫారెన్హీట్ దాకా అవి తట్టుకోగలవు. మనకంటే ఎక్కువ

టెంపరేచర్ అంటే మనది 98 డిగ్రీ ఫారెన్హీట్ దాకా మనము తట్టుకోగలం అనమాట. అది మన బాడీ టెంపరేచరు. అక్కడ నుంచి 108 డిగ్రీ ఫారెన్హీట్ దాకా అంటే కోళ్ళు తట్టుకోగలవు, అంటే 10 డిగ్రీ వేరే ఉంది. ఎందుకుంది అంటే ఇక్కడ స్వేద గ్రంథులు అంటారు కదా మామూలుగా, స్వెట్ ల్యాండ్స్, ఇవిలో ఉండవన్నమాట కోళ్ళలో. కాబట్టి వాటిలో బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 18 నుంచి 20 డిగ్రీల టెంపరేచరు కోళ్ళు తట్టుకునే సాధారణ ఉష్ణోగ్రత అనమాట. అదే 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం హీట్ స్ట్రెస్ అని అంటాం అనమాట. అంటే వేడిని తట్టుకోలేకపోవడం అనమాట, కోళ్ళు వేడిని తట్టుకోలేకపోయే దాన్ని మనము హీట్ స్ట్రెస్ అంటామన్నమాట. సాధారణంగా ఇటువంటి సందర్భాలలో మనకు ఎలా తెలుస్తుంది కోళ్ళు తట్టుకోలేకపోతున్నాయనేది, అంటే అవి నోరు తెరుచుకొని ఊపిరి పీల్చుకోవడం కానీ, అంటే స్వెట్ ల్యాండ్స్ ఉండవు కాబట్టి చెమట అనేది వచ్చే ఆస్కారం లేదు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే వాటిలోంచి వేడి బయటికి పోకపోవడం వల్ల అవి నోరు తెరుచుకొని గాలి పీల్చుకోవడం కానీ, తర్వాత వాటి యొక్క అలసట వల్ల కూర్చొని ఉండడము, ఎక్కువ తిరుగుతూ లేకుండా కూర్చొని ఉండడం కానీ, ఆహారం ఎక్కువ తీసుకోకపోవడం కానీ, నీళ్లు తరచుగా తాగుతూ ఉండడము అది కానీ, లేకపోతే కనుక గుడ్డు పెట్టే కోళ్ళలో అయితే గుడ్డు యొక్క పరిమాణం సైజు తక్కువగా రావటము, పెంకు లేకోకుండా గుడ్లు పెట్టడము, కొద్దిగా పెంకుతో గుడ్డు పెట్టడము, లేదంటే పలుచని పొర గుడ్డు మీద పలుచని పొరతో, అంటే తెల్లటి పెంకు లేకుండా పలుచని పొరతో గుడ్డు పెట్టడము, ఇలాంటివన్నీ మనం గమనిస్తామన్నమాట. ఇవన్నీ వాటి లక్షణాలు, అంటే వేడి తట్టుకోలేకపోయినటువంటి కోళ్ళల్లో వచ్చే మొదటి లక్షణాలు అనమాట ఇవి. తర్వాత హ్యాచబిలిటీ అనేది మనకి కోడి యొక్క గుడ్లు ఉత్పత్తి అయ్యేది కానీ, లేకపోతే కనుక మనకు అవి పొదిగే శక్తి కానీ వాటికి పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పొదగడం అనేది 0% కూడా రావచ్చు వేడి ఎక్కువ అయితే. వీటన్నిటి ఎలా అధిగమించాలి అని అంటే, ముందుగా హౌసింగ్, కోళ్ళ యొక్క ఇల్లు అంటే మనకి ఏదైతే వసతి మనం దానికైతే వసతి ఇస్తామో, ఆ వసతి అనేది ఎలా ఉండాలంటే ఈస్ట్ టు వెస్ట్ ఉండాలి, అంటే తూర్పు నుంచి పడమర ఉండాలి ఫస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి వచ్చి కొత్త జబ్బులు రాకపోవడం కానీ అలా మనం చేసుకోవచ్చు. తర్వాత పైన ఫాల్స్ రూఫింగ్ చేసుకోవచ్చు. ఫాల్స్ రూఫింగ్ అనేది ఎక్కువ మనకి ఖర్చుతో కూడుకుంది కాబట్టి అది లేకపోయినా మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు, ఫ్యాన్లు పెట్టుకోవచ్చు, కొద్దిగా కావాలంటే ఇంకా మనం కూలర్లు అయినా పెట్టచ్చు, లేకపోతే కానీ గాలి సరిగా ఆడేలాగా షెడ్ వెంటిలేషన్ వచ్చేలాగా కిటికీలు అయినా పెట్టించుకొని ఉండొచ్చు. లేదంటే పైకప్పు మీద మనం వరిగడ్డి చెరుకు ఆకులతో కానీ తాటిమట్టలతో కానీ ఇట్లా మనము పెట్టొచ్చు అనమాట. లేదంటే మనం ఎలాగైతే సున్నం కొడతామో పైన షెడ్ పైకప్పు మీద తెలుపు రంగు మనం వేసినట్లయితే కనుక సున్నం అనేది, దీనివల్ల సూర్యకాంతి అనేది ప్రతిఫలిస్తుంది అనమాట. అంటే లోపలికి చొచ్చుకొని పోకుండా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయేలాగా అది లోపలికి సూర్యరశ్మి రాకుండా కాపాడుతుంది అనమాట. లేదంటే కనుక ఇంకా మనం సాధారణంగా ఏం చేసుకోవచ్చు అంటే షెడ్ల చుట్టూ చెట్లు పెంచుకోవచ్చు. తర్వాత షెడ్డు పైకప్పు మీద, అంటే ఇప్పుడు మనము ఇట్లా ఏట వాళ్ళకి కట్టామనుకోండి, ఒకటి లోపలికి ఒకటి బయటకు పెట్టినట్లయితే కానీ గాలి బయటకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అలా కొద్దిగా గ్యాప్ పెట్టడము అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇట్లా టీ షేప్ లాగా అనుకుంటే కానీ మనకి ఆ మధ్యలో గ్యాప్ లాగా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే వాటి యొక్క నీటి నిర్వహణ, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వసతి అనేది చూసాం ఆల్రెడీ, ఇప్పుడు నీటి నిర్వహణ అంటే మనం వాటికి ఎట్లా అయితే వాటర్ మేనేజ్మెంట్ అనమాట ఎట్లా చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు మనకి మామూలుగా తీసుకునే దానికంటే 3 నుంచి 4 ఎట్లా నీళ్లు ఎక్కువగా తీసుకుంటాయి ఈ వేసవి కాలంలో. తర్వాత మనం ఎప్పుడూ కోళ్ళకి పరిశుభ్రమైన నీరు అనేది మనం అందుబాటులో ఉంచాలి. రెండవది, వీటికి వేసే వ్యాక్సిన్స్ ఏవైనా కూడా లేదంటే మెడిసిన్స్ ఏవైనా కూడా చల్లగా ఉన్న సందర్భాలలో రోజులో ఉదయం కానీ సాయంత్రం కానీ మాత్రమే ఇచ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. వేడిగా ఉన్న సమయంలో ఇస్తే దానికి ఇంకా బాడీ ఎక్కువ మెటబాలిజం పెరిగి వేడి అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇన్ఫెక్షన్లు తగ్గడానికి ఏదైనా కూడాను మందులు మనం నీటి ద్వారా కూడా ఇవ్వచ్చు. పరిశుభ్రమైన నీరు ఉన్నాయా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దాంట్లో మనము మందులు కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా యాంటీబయాటిక్ పౌడర్స్ అలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. నీటి ట్యాంకులకి లేదంటే కదా గిన్ని బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ని కట్ చేసి మధ్యలోకి మనం ఎట్లయితే చూస్తుంటామో వాటర్ బాటిల్కి చుట్టూ పెట్టుకొని ఉంటారు, అట్లాగే వీటికి కూడా నీటి ట్యాంకులకి పెట్టచ్చు అనమాట. లేదంటే కిటికీలకి కూడా మనం గోన సంచులు వేసేసి వాటిని కొద్దిగా తడిపామంటే చాలా చల్లగా గాలి వస్తుంది లోపలికి, అది ఒక కూలర్ లాగా పనిచేస్తుంది. వాతావరణం అనేది లోపలికి కోళ్ళ షెడ్ లోపలికి, కోళ్ళ షెడ్ బయటికి 3 నుంచి 4 డిగ్రీల వాతావరణం అనేది వేరే వస్తుంది. కాబట్టి ఇది కూడా తక్కువ ఖర్చుతో మనం మంచి వాతావరణం అనేది మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. తర్వాత నీటిలో సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేయాలి, సోడియం కార్బోనేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం అయితే సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి లీటర్ నీళ్ళకి 0.25% వరకు మనం వేసుకోవచ్చు. తర్వాత వ్యాక్సిన్ కూడా
ఇచ్చేటప్పుడు నీళ్ళు అనేటివి తాపకుండా ఉండడం కానీ ఇలాంటివి చేస్తుంటారు, వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయదనేసి. అలా ఉండకుండా వ్యాక్సిన్ సమయాల్లో కూడా

0: సరిగ్గా నీరు అనేది అందించాలి. తర్వాత నిప్పుల్ డ్రింకర్స్ ఉంటాయి కదా, దానికి కూడాను గుడ్డ జుట్టి పెట్టడం, లేదంటే తడి బట్టలతో పెట్టడం కానీ, లేదా చిన్నది కట్ చేసి పీసులాగా గొన్న సంచిని తడికి చుట్టడం కూడా మనకి ఈ సమయాలలో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆహారం దానికి వస్తే, ఇప్పుడు మనం వసతి చూసాము, నీళ్లు గురించి చూసాము, తర్వాత ఇప్పుడు ఆహారానికి వస్తే, ముఖ్యంగా కోళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు వేడిగా ఉండే సమయాల్లో రోజులో, అంటే మధ్య భాగానికి వస్తే, పొద్దున 10 తర్వాత కానీ, మధ్యాహ్నం 3 తర్వాత కానీ మనం ఇచ్చుకున్నట్లయితే కనుక ఆహారం ఎక్కువ తీసుకుంటాయి. మధ్య భాగంలో మనం ఆహారం ఇచ్చినా కూడా ఎక్కువ తీసుకోవు. ఒకవేళ మనం ఇస్తున్నప్పుడు ఆహారంలో కొద్దిగా తడి చేసి కూడా మనం ఇచ్చినట్లయితే కనుక నీటి తేమ శాతం వల్ల కూడా కొద్దిగా ఈ కోళ్ళు అనేవి ఆహారం తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆహారం ఇచ్చే సంఖ్య పెంచాలి, ఫ్రీక్వెన్సీ పెంచాలి, కానీ మనం ఆహారం క్వాంటిటీ పెంచకూడదు. తక్కువ ఆహారం తీసుకుంటున్నాయి కాబట్టి దీంట్లోనే క్వాలిటీ ఎక్కువగా ఉండేలాగా మనం చూసుకోవాలి. అంటే దీనికి వైటమిన్స్ యాడ్ చేయాలి. ఏమేమి వైటమిన్స్ యాడ్ చేయాలంటే, వైటమిన్ సి యాడ్ చేయాలి, దీనివల్ల హీట్ స్ట్రెస్ అనేది ఉండదు. వైటమిన్ ఈ ఒకటి యాడ్ చేసుకోవచ్చు, ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఏదైతే కోళ్ళు కానీ మనకు తినకోకుండా, బరువులు పెరగకుండా ఎలాగైతే ఉంటాయో, అలాగే మనకి వైటమిన్ ఈ ఇచ్చినప్పుడు బరువులు పెరిగే ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. తర్వాత దీంతోపాటు B2, B6, B12 కూడా మనం ఇవ్వచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుందన్నమాట. ఇదే కాకుండా మనకి నార్మల్గా మనం ఎంతైతే ఇస్తామో ఖనిజ లవణాలు కానీ, మిశ్రమాలు కానీ, విటమిన్స్ కానీ ఏవైతే, ఇవి వేసవి కాలాలలో పర్టికులర్గా 20-30% ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, NaHCO3, సోడియం బైకార్బోనేట్, ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకోటి, ప్రోబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఫీడ్ ఎఫిషియన్సీ రేషియో పెరుగుతుంది. ఇది ఫీడ్ ఎఫిషియన్సీ రేషియో పెరగడం వల్ల కోళ్ళు బరువు ఎక్కువగా పెరుగుతాయి. ఇంకోటి, తక్కువ ఖర్చుతో ఎక్కువ బరువు పెరిగేది ఫీడ్ ఎఫిషియన్సీ రేషియో అన్నమాట. ప్రోబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే కోళ్ళు బరువు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది, కాబట్టి ఇది కూడా మనము వాడుకోవచ్చు. తర్వాత యాంటీఫంగల్ ఏజెంట్స్. యాంటీఫంగల్ ఏజెంట్స్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు కొన్ని ఆహార పదార్థాలు బూజు పట్టి ఉంటాయి, అలాంటివి కూడా కోళ్ళకి వేస్తుంటారు అన్నమాట. సో లేదా అని అంటే కానీ ఇప్పుడు వర్షానికి తడిచిపోయి ఉంటాయి ఏవైనా కూడా, దానా కానీ, అవి లైట్గా బూజు పట్టి మనకు కనపడదు కానీ బూజు పట్టి ఉంటుందన్నమాట. సో వీటిని వేయడం వల్ల ఈ బూజు అనేది, అవి తీసుకోవడం వల్ల వాటికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వాటికి కాళ్ళకు బొబ్బలు రావడం కానీ, నడచలేకపోవడం కానీ, మొత్తం కోళ్ళది ఈకలన్నీ ఊడిపోవడం కానీ, ఇదంతా జరుగుతుంది అన్నమాట. ఇలా కాకుండా ఉండాలి అని అంటే కానీ మనము అప్పుడప్పుడు యాంటీఫంగల్ ఏజెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా సాధారణంగా ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు హౌసింగ్, నీళ్ళకు సంబంధించింది కానీ, లేకపోతే ఆహారంకి సంబంధించింది కానీ, ఇవి కాకుండా ఇంకా సాధారణంగా ఏం చేసుకోవచ్చు అంటే, లిటర్ మెటీరియల్ అనేది 2-3 అంగుళాలు ఉండాలి. లిటర్ తరచుగా మారుస్తుండాలి. తర్వాత వేసవిలో మామూలుగా ఎంతైతే స్థలం ఇస్తామో దానికంటే 10% అనేది మనం అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. గుంపులు గుంపులుగా కాకుండా కొద్దిగా డివైడ్ అయ్యి ఉండేలాగా మనం చూసుకోవాల్సి వస్తుంది కోళ్ళని. తర్వాత రవాణా కానీ, వ్యాక్సినేషన్ కానీ, డీబీకింగ్ కానీ, ఇవన్నీ ఏవైతే చేస్తామో వాటికి కొద్దిగా భయం కలిగించేవి కానీ, స్ట్రెస్ని ఇచ్చేటివి కానీ అన్నమాట. వీటిని మనం ఏం చేయాలంటే చల్లని సమయాలలో చేసుకోవాలి. అయితే ఉదయం లేదా సాయంత్రం 6 తర్వాత కానీ, 5 తర్వాత కానీ ఇలా చేసుకోవడం వల్ల వాటికి
1: మీరు ఇంతవరకు సేతిపు శుద్ధులు విన్నారు. డాక్టర్ ఎం హరిణి గారి ప్రసంగం ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి.
2: మరి కర్ణాటక రాష్ట్రంలో తెలుగు బోధన ఏ స్థాయిలో ఉందో చెప్తారా?
3: నేను బెంగళూరు విశ్వవిద్యాలయంలో 1969 చేరాను.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక

0: భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ, ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వ్యక్తి 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తులకి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జీఎస్టీ వస్తుంది. జీఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కే వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు, వేడంగి, మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజ్ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్నతోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా, ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

0: ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ
1: ఎందుకు అసలు మీరు స్కూల్లో పోటీ పడి ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం అయినా కూడా మనం మొదలు ఉండాలనే ఆకాంక్షతో ఒక్కరికి ఇష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పూణేలోని వివిధ కళాశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ధి, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వారైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకి 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 6వ భాగము, రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో వాట కథానిక కథకులు శ్రీమతి పి ఇందిర. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్తలు.

8:30 ప్రకాశం జిల్లా సమాచారం లేఖ. రచన ఎంవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారితో పరిచయం. అనంతరం లలిత గీతాలు. తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో కౌరవులు పాండవుల జననం, హరికథ, కథకులు శ్రీ వి నారాయణరాజు. 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 కర్ణాటక సంగీతం. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

హైదరాబాద్ నుంచి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో బీడీ సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం

0: ఒక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపైన సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్, స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. రెండు దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూనా నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ముగ్రతా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం రెండు దేశాలు ట్యాగూర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ట్యాగూర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఓతన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. కోతన్బర్గ్లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్, స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడోర్ కు మజబూత్ కరే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరేంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో 4వ విడతగా ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్, 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య 3వ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీషన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీషన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని

0: యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
1: ఎన్ఐడి ఏక్ ప్రకార్ సే రచనాత్మకతా కే ఆధార్ పర్ ఇన్నోవేషన్ ఆర్ ఉద్యమిత ये तीनों को जोड़ने वाला एक संस्थान. जब एनआईडी की स्थापना हुई हो तब मुझे लगता है कि इसके उद्देश्यों को बहुत अच्छे तरीके से सोचा हो.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈ రోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి.

0: మండలం గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 14వ శ్లోకం.

అధిష్ఠానం శరీరము, తథా అలాగే కర్త అహం వృత్తి. పృథక్ విధం వేరువేరు పనులు కలిగిన కరణం చ ఇంద్రియాలు మరియు వివిధాః రకరకాలైన పృథక్ చేష్టాః ప్రాణాపానాది వాయువుల యొక్క కార్యాలు. అత్ర ఈ విషయంలో పంచమం ఐదవది దైవం ఇంద్రియాలను ప్రేరేపించే దేవతాశక్తి.

అర్జున, జీవుడికి నివాస స్థానంగా ఉన్న శరీరము, అతడిలో కర్మ ప్రవృత్తిని మొలకెత్తించే అహం వృత్తి, ఆలోచనలకు క్రియారూపాన్ని కలిగించే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలలో చలనాలను కలిగించే ప్రాణాపానాది వాయువుల కార్యాలు, ఆ నేత్రాది ఇంద్రియాలకు చైతన్యాన్ని అందించే ఆదిత్యాది దేవతాశక్తులు అనే ఈ ఐదు సమస్త కర్మలకు కారణాలు. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అలాగే నవలా స్రవంతి శీర్షికన పున్నాగ పూలు నవల 6వ భాగము, రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో వాటా కథానిక, కథకులు శ్రీమతి పి ఇందిర, అనంతరం భక్తిమాల, అలాగే ప్రకటనలు. ముందుగా సమాచార వేదిక. నేడు జిల్లా కలెక్టరేట్లో 9 గంటలకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ ఆనంద్ గారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ ద్వారా ఈ వినతులు తీసుకుంటామని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయమే కలెక్టరేట్కు రావాలని ఆయన సూచించారు. గతంలో ఏవైనా అర్జీలు ఇచ్చి ఉంటే తగిన రసీదులను తమ వెంట తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్స్ గారు సూచించారు. ఎస్కేయు జేఎన్టీయూల్లో బోధన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 109 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 81 రెగ్యులర్, 22 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్ పోస్టుల్లో 49 సహాయ ఆచార్యులు, 22 సహ ఆచార్యులు, 10 ఆచార్య పోస్టులు ఉన్నాయి. జేఎన్టీయూలో 95 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో 75 పోస్టులు రెగ్యులర్, 20 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈరోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఆరంభం కానుంది. సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం నవలా స్రవంతి శీర్షికన పున్నాగ పూలు నవల 6వ భాగము, రచన శ్రీమతి జలంధర.
2: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 6వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన సాడిస్ట్ భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ అన్నది తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనవుతుంది. హాస్పిటల్కు వచ్చిన మొదటి రోజే స్వప్న అనే రోగి మాదక ద్రవ్యాలకు బానిస అని తెలుసుకుని ఆమె అలా కావడానికి కారణాలు కృష్ణ ద్వారా విని చలించిపోతుంది. ఆమెను బాగు చేయడంలో అతనికి తన తోడ్పాటు సహకారం అందించడానికి మాట ఇస్తుంది. నర్స్ గౌరీతో కలిసి హాస్పిటల్ అంతా తిరిగి వచ్చేసరికి భర్త ముందు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా తిరిగి డ్రింక్స్ తీసుకోవడంతో నెప్పితో గిలగిలలాడిపోతుంటాడు. వెంటనే అతన్ని ఐసీయూలో చేర్పిస్తారు. ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్పగా మరిది రఘు వచ్చి రాజారావుని సరిగ్గా చూసుకోవడం లేదని కేకలేస్తాడు. చిన్నబుచ్చుకున్న రాధని క్యాంటీన్కి తీసుకువెళ్తాడు. క్యాంటీన్లో రఘు

రాధకి అతి మంచితనం అన్ని వేళలా మంచిది కాదని, సందర్భానుసారంగా కాస్త కఠినంగా ఉండాలని, మన కోసం మనం బ్రతకడం ఎంత అవసరమో హితబోధ చేస్తాడు. ఆ తర్వాత కారు ఎక్కి వెళ్ళిపోతాడు. ఇక వినండి పున్నాగపూలు నవల 6వ భాగం. చుట్టూ ఏదో అరుపులు. రఘు కారు మలుపు తిరుగుతుండగా డోర్ తీసి ఎక్కాలని ప్రయత్నం చేసి పడిపోయింది స్వప్న. అయ్యో స్వప్న, 4 అడుగులు వేసి ఆగిపోయింది రాధ. రఘు కారు వెళ్ళిపోయింది, నేల మీద పడిపోయింది స్వప్న. లే, వాళ్ళ అన్న కాబోలు లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను రాను, వెళ్ళిపోతాను, నన్ను వదులు, గింజుకుంటోంది స్వప్న. లే లే, అతను అమానుషంగా కాలితో తంతున్నాడు. నిస్సహాయంగా బలహీనంగా దూసిపోసిన మల్లెదండలాగా స్వప్న. ఒక్క పరుగు తీసింది రాధ లోపలికి కాదు, అనాలోచితంగా బయటకు. స్వప్నను వాటేసుకున్నది. చెల్లెలకి తనకు మధ్య మరొక వ్యక్తి వచ్చిందన్న జ్ఞానం తెలియకుండా కాళ్లతో తన్నుతూ చేతులతో కొడుతున్నాడు. ఆ దెబ్బలలో కచ్చ, అమానుషత్వం, క్రూరత్వం, దయ ఎండిపోయిన మనసు చేసే వికటాట్టహాసం రాధకు తెలియకుండానే అర్థమవుతున్నాయి. బలంగానే దెబ్బలు తగిలాయి రాధకి. నర్స్ పరిమిళ, వార్డ్ బాయ్స్ వచ్చి స్వప్న అన్నగారిని పట్టుకున్నారు. మీరేమిటి మేడం అలా వెళ్లారు? అరే, దెబ్బలు తగిలాయా? ఏమిటి సార్, మీరు చేయి చేసుకోవడం, పైగా ఎవరిని కొడుతున్నారో స్పృహ కూడా లేదా మీకు? అరుస్తోంది పరిమిళ. సారీ మేడం గారు, మిమ్మల్ని కొట్టాలని కాదండి, ఈ పాపిస్టి. ఇవేవి వినపడం లేదు రాధకు. తన రక్షణలో స్వప్న. స్వప్న చూస్తోంది. తనను కవచంలో ఆవహించిన రాధ, రాధ కళ్ళలోకి చూస్తున్న స్వప్న. అందులో భావం ఏమిటి? మరొక 2 నర్సులు వచ్చి స్వప్నను విడదీసి తీసుకెళ్తున్నారు. వెనక్కు వెనక్కు రాధను చూస్తూ, రాధనే చూస్తూ వెళ్ళిపోతోంది ఆ చూపు. పరిమిళ ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఆలోచిస్తోంది రాధ. మీరసలు ఎందుకు వెళ్లారు మేడం? స్వప్న వాళ్ల అన్న రాక్షసుడు. దెబ్బలు బాగా తగిలాయా? అయ్యో, మెడ మీద చారలు పడ్డాయి, ఏదో ఆయింట్మెంట్ రాస్తోంది పరిమిళ. అవును, తను ఎందుకు వెళ్ళింది? మర్నాడు డాక్టర్ కృష్ణ అదే ప్రశ్న అడిగాడు. అసలు మీరెందుకు పరిగెత్తారు? ఎందుకంటే తెలియదు. ఆ క్షణంలో ఏమనిపించింది? తెలియదు. స్వప్న ఆ పడిపోవడం, డేగలేగా అతని నీడ, ఏదో ఏదో మాటలు వెతుక్కుంటోంది రాధ. మామూలుగా అయితే మీరు లోపలికి పారిపోవాలే, నవ్వుతూ అన్నాడు డాక్టర్ కృష్ణ. నవ్వేసింది రాధ. నిజమే, రాత్రంతా చాలా ఆలోచించాను, అలా వెళ్ళడం నా నేచర్ కాదేమో. అవునా? ఆ విషయం కొద్ది రోజులైన తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఈమెకు బాగా దెబ్బలు తగిలాయి డాక్టర్, ఆయింట్మెంట్ అప్లై చేశాను, కల్పించుకొని చెప్పబోయింది పరిమిళ. ఒక చూపు చూశాడు డాక్టర్ కృష్ణ. డాక్టర్ కృష్ణ అంటే నర్స్ పరిమిళకు చాలా ఇష్టం. తెల్లగా, సన్నగా, తెల్లటి యూనిఫామ్లో కొమ్మకు ఊగే లిల్లీ పువ్వులాగా చాలా అందంగా ఉంటుంది పరిమిళ. ఆమెకు చాలామంది ఆరాధకులు ఉన్నారు, కానీ పరిమిళకు డాక్టర్ కృష్ణ అంటే విపరీతమైన ఇష్టం. ఆ విషయం చెప్పే ధైర్యం కృష్ణ ఇవ్వడు. అతి చనువును ఎక్కడ కట్ చెయ్యాలో బాగా తెలిసిన వ్యక్తి. అందుకే పరిమిళ జాగ్రత్తగా ఉంటుంది. రాధ కృష్ణకు కావలసిన వ్యక్తి అని మొదటి రోజే అర్థమైంది. వాళ్ల సంభాషణలో ఏదైనా చనువు ఉన్నదా అని గమనిస్తూనే ఉంటుంది. చాలాసార్లు కర్టన్ వెనకాల తచ్చాడి వాళ్లను గమనించేది. ఒకరోజు, పరిమిళ, ఇందాక నువ్వు కర్టన్ వెనకాల దాక్కున్నప్పుడు నీ తాళాలు మర్చిపోయావు. ఏదో రాసుకుంటూ చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా తాళాలు టేబుల్ మీద చూపిస్తున్న డాక్టర్ కృష్ణను చూసి వణికిపోయింది పరిమిళ. ఎందుకు అక్కడ దాక్కున్నావు అని చివాట్లు పెట్టలేదు. ఎందుకు, నాకు తెలిసిందిలే అన్నట్టు ప్రవర్తించిన అతని మాటల్లో ధ్వని. అది భయపెట్టింది పరిమిళను. ఒక రకమైన కచ్చ వచ్చినా తమాయించుకున్నది పరిమిళ. పరిమిళ మలయాళి, చాలా క్రమశిక్షణతో ఉంటుంది, తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, డ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆమె డాక్టర్ జీకే హాస్పిటల్కు రాకముందు 2 నర్సింగ్ హోమ్లలో పనిచేసింది. కుతూహలంతో రొమాన్స్ అనుకుని ఇద్దరు ముగ్గురితో శారీరక సంబంధం పెట్టుకున్నది. కానీ ఏదో చేదు మిగిలింది, రొమాన్స్ గాలిలో కలిసిపోయింది. డాక్టర్ కృష్ణను చూడగానే ఇతను నా రొమాంచిక్ హీరో అన్న నిర్ణయానికి వచ్చేసింది. కానీ ఇతను కొరకురాని కొయ్య. ఏమిటి కారణం? ఋషశృంగుడు, వివేకానందులు మాత్రం కాదు. మరి ఈ చర్చ నర్స్ల క్వార్టర్స్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందరి గురించి మాట్లాడుకుంటేనే ఆఖరికి డాక్టర్ కృష్ణ దగ్గర ఆగుతారు. కొంతమందికి అతడు దేవుడు, కొంతమందికి అభయ ప్రదాత. మా అన్నలాగుంటాడే అనే శశికళలు, ఓ మై గాడ్, హీజ్ ఎ గాడ్ ఇన్ ఏంజిల్ అనే మేరీలు, ఇవన్నీ విన్నప్పుడు తిక్కరేగుతుంది పరిమిళకు. బ్లడీ

0: ఈజ్ అ మ్యాన్ అనాలనిపిస్తుంది, కానీ ఆగిపోతుంది. అతనేమిటి అన్న మిస్టరీలోనే అట్రాక్షన్ ఉన్నది. అదేదో ఛేదించేసి ఇతను మామూలు మనిషే అనాలన్న కచ్చ ఉన్నది పరిమళకు. ఆ విషయం అర్థమైపోతుందన్న బెరుకు ఉన్నది. ఆ తర్వాత లక్ష్మణ గీతలు గీస్తాడన్న ప్రయత్నం. ఇలా అప్పుడప్పుడు చేసి భంగపడుతూ ఉంటుంది. ఫోన్ డాక్టర్ తెచ్చి ఇచ్చింది పరిమళ. హలో, ఆ రఘు, సారీ, నువ్వు వచ్చినప్పుడు నేను లేను. ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ. రఘునా? వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎంత బాగా తెలుసు. చేతి గోళ్లు చూసుకుంటూ ఆలోచిస్తుంది రాధ. మేడం, నిన్న వచ్చిన రఘు మీ మరిది అని తెలుసు, కానీ మీకు ఎక్కువ మంది విజిటర్స్ రారనుకుంటాను? అడిగింది పరిమళ. అవును, రాజారావుకి ఇష్టం ఉండదు. రోగం వచ్చి బాధపడుతున్న వాళ్లను పరామర్శలు చేసి టైం తినేసేవాళ్లంటే ఆయనకు మంట. హాస్పిటల్లో చేరే ముందే ఆ కండిషన్ పెట్టాడు. మంచి పనిచేశారు మేడం. ఒక్కొక్క పేషెంట్కి వచ్చే విజిటర్స్ చూస్తే విసుగొస్తుంది. విజిటింగ్ అవర్స్ తర్వాత తరమాల్సి వస్తుంది. ఈ విఐపీలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, బిజినెస్ పీపుల్, వీళ్ళు వచ్చినప్పుడు చచ్చిపోతాం. మూడంతులు అవన్నీ మెహర్బానీ పలకరింపులే. వీళ్ళకేమైంది అని వాళ్లకు పట్టదు. ఎంతసేపు ఇలా విజిట్ చేస్తే రేపు నాకేం లాభం అన్న ఆలోచనలే. అది వాళ్ల ముఖంలో అచ్చేసినట్లు కనబడుతుంది. ఏవో రిపోర్ట్స్ తీసుకొచ్చిన శశికళ చెప్తోంది. ఆ అమ్మాయి భాషలో హైదరాబాదీ యాస ఉంటుంది. ముచ్చటేస్తుంది ఆమె మాట్లాడుతుంటే. చిన్న పోనీ ట్రైల్, తెల్లరాయి ముక్కుపుడక, చామల ఛాయ, నవ్వు ముఖం. శశికళంటే చాలామందికి ఇష్టం. రఘు ఫోన్ చేశాడు. కృష్ణ వస్తూనే క్రీగంట పరిమళను, శశికళను గమనిస్తూ అన్నాడు. అమాంతం అలర్ట్ అయిపోయారు. అతని కనుసంగతో ఇద్దరు నర్సులు వెళ్ళిపోయారు. ఏం మనిషిరా బాబు, కేవలం చూపుతోనే తన ఉనికితోనూ అందరినీ హద్దుల్లో పెట్టేస్తాడు. ఏమంటాడు? నిన్న వచ్చి వెళ్ళాడు, చెప్పాడు, చాలా చాలా చెప్పాడు. ముఖ్యంగా మీ గురించి చాలా వరి అవుతున్నాడు. నాకే? నేను బాగానే ఉన్నానుగా, నోటితో అనేసింది. కానీ నిన్న అతనితో సంభాషణ గుర్తుకొచ్చి చాలా ఇబ్బందిగా అనిపించింది రాధకు. రాజారావు గారి పరిస్థితి ఏమిటి డాక్టర్? అడిగింది రాధ. ఆమెకు ఏమిటి మాట్లాడడం ఇష్టం లేదో అర్థమైంది అన్నట్టు చూశాడు డాక్టర్ కృష్ణ. లివర్ సిరోసిస్, చాలా నెగ్లెక్ట్ చేశాడు. పైగా అంతకుముందు కొంత తప్పు డయాగ్నసిస్, తప్పు మెడికేషన్ జరిగింది. అవును. ఏం పర్వాలేదు మీరు తాగినా అని ఏ డాక్టర్ అయినా చాలా గొప్ప అతని దృష్టిలో, చెబితే వింటేనా? ఆ మూర్ఖత్వం ఇంత దూరం తెచ్చింది. బెలూన్కు సూది తగిలినట్టు బర్స్ట్ అయిపోయింది రాధ. ఏ ఏ డాక్టర్లు ఏ ఏ జాగ్రత్తలు చెప్పారో వాళ్ళందరినీ కాదని, ఎక్కువ ఫీజు తీసుకుని తన ఇష్టమైన అలవాట్లు మానమని చెప్పని డాక్టర్లను ఎలా వెతుకుతున్నాడో చాలా చాలా గబగబా మాట్లాడుతూ చెప్పేసింది రాధ. ఆ అమ్మాయి మాటల్లో ఆక్రోశం, కచ్చ, ఉక్రోషం కంటిన్యూ కొంగుతో తుడుచుకుంటూ చెప్పేస్తోంది రాధ. ఎంతమంది నిస్సహాయల కథలు ఆ గోడలు విన్నాయో. అతడు అవన్నీ చేశాడు సరే, మరి మీరేం చేశారు? ఒక నిమిషం సైలెన్స్. తర్వాత ఆ ప్రశ్న తూటాగా సూటిగా తగిలింది. నేనా? నేనేం చేస్తాను? నేనేం చెయ్యగలను అసలు? మొండివాడు రాజకన్నా బలవంతుడని. రాధ చాలాసేపు ఏడ్చింది. ఇప్పుడు మీ బాధ ఏమిటి రాధ? రాజారావుకు తగ్గడం లేదనా, లేక మీరు ఎంత టార్చర్ పడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదనా? లేకపోతే రఘు నిన్న చెప్పినట్లు మీలో జరుగుతున్న విధ్వంసం అర్థమైపోతోందనా? చటుక్కును పులిలా చూసింది రాధ. భయంకరంగా రియాక్ట్ అయ్యేదేమో. అతని కళ్ళు చూసి ఆగిపోయింది. ఆ కళ్ళలో పదును, స్వచ్ఛత అన్నిటికన్నా ఏదో నిజం తెలిసిన నిజాయితీ. నాకు ఏమవుతుంది డాక్టర్? అడగబోయి, రఘు మీకు చాలా బాగా తెలుసా? నాకు అసలు ఇన్నాళ్ళుగా మీ పరిచయం సంగతి తెలియదే అన్నది. రఘు కూడా మీ పెదనాన్నగారి శిష్యుడే? అవును. అర్థమైంది. నిన్న అతను మెడిటేషన్ హాల్లో కూర్చున్నాడు. అవును. ఇన్ని రోజులుగా మీరు ఆ పక్కకు వెళ్ళలేదా రాధ?
1: లేదు డాక్టర్, కొంత హాస్పిటల్ చూశాను. ఈ లోపల రాజారావు గారి ఎమర్జెన్సీ, నొచ్చుకున్నట్టు చెప్పింది రాధ.
0: మీరు వెళ్ళండి రాధ, కమ్యూనిటీ హాల్కు వెళ్ళండి. మీకు ఈ హాస్పిటల్ ఏ ప్రిన్సిపల్స్ మీద నడుస్తోంది అని అర్థమవుతుంది. రాజారావు గారు బాగుపడడం అంటే అతని కుటుంబ సభ్యుల్లో మార్పు, అతని ఆలోచన సరళి మారడం, ఇలా అంతర్లీనమైన మార్పులు వస్తే తప్ప శరీరం ఆరోగ్యవంతమయ్యే సజెషన్ తీసుకోదు. ఈ హాస్పిటల్ పరిధుల్లో మంచి మనుషులు, చెడ్డ మనుషులు అన్న విశ్లేషణ కన్నా బ్రతుకు విలువ తెలుసుకుని బ్రతకాలని పోరాటం చేసేవాళ్ళు ఏం జరిగితే అది జరుగుతుంది, మనం ఏమి చెయ్యలేము అనుకుని విధికి తలవంచేవాళ్ళు అని రెండు వర్గాలు. ఇలా పోరాడి బ్రతకాలి అనుకునే వాళ్లను సర్వైవర్స్ అంటారు. వీరిలో మరింత గొప్ప కేటగిరీ ఎక్సెప్షనల్ పేషెంట్స్. ఇది జరగాలంటే తన మీద తనకు గౌరవం పెరగడం ముఖ్యం.
1: జీవితాన్ని

0: ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ లిఫ్ట్స్ ఏ పర్సన్స్ అవుట్ ఆఫ్ కలెక్టివ్ అథారిటీ అనేవారు మీ పెద్దనాన్న.
0: సాంఘికమైన ఒత్తిడి నుంచి మనిషిని విడిగా తీసి అతని స్వయం ప్రతిపత్తి, సహజమైన వ్యక్తిత్వాన్ని అతనికి చూపించగానే మంత్రం వేసినట్లు మార్పు వస్తుంది. దీనికి మీ సహకారం కావాలి. ఆశ్చర్యంగా వింటోంది రాధ. నేను ఏం చెయ్యాలి డాక్టర్? రియాక్ట్ అవ్వకండి, యాక్ట్ చేయండి. యాక్ట్ అంటే నటించడం కాదు, పరిస్థితుల్ని కల్పించగలగాలి. పరిస్థితులకు అలజడి పడకూడదు. ఎలా? సైకాలజిస్టులు మనలో కేవలం 20% మాత్రమే ఇన్నర్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడిన వాళ్ళు ఉంటారని కనిపెట్టారు. వీరిని నడిపించేది వీరి అంతర్లీనమైన ఒక పద్ధతి. వీరు ఎప్పుడూ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో బ్రతుకుతారు. వాళ్ల జీవన విధానపు స్థాయి నుంచి దిగిరారు. స్వతంత్రం అంటే మన భౌతికమైన జీవన విధానంలో మన ఇష్టం వచ్చిన కోరికలు తీరడం అనుకుంటాం. దానికోసమే పోరాటం చేస్తాం. మనకు ఏదన్నా ఆటంకం అనిపిస్తే నాకు స్వతంత్రం లేదు బాబోయ్ అని బాధపడిపోతాం. అవును, అందరి బాధ అదే కదా. నొసలు చిట్లిస్తూ చూస్తోనిది రాధ. ఇట్లాంటి స్వతంత్రాలు మనకు కావాలి అనుకుంటాం. ఇది మిగతా వారిని అందరినీ కట్టుబాట్లో పెట్టందే మనం హాయిగా ఉండలేము అనుకోవడానికి దారితీస్తుంది. మన హాయి మన చుట్టూ ఉండేవారి ఫిజికల్ స్లేవరీ లేకపోతే ఇమోషనల్ స్లేవరీ మీద ఆధారపడి ఉంటుంది. అవునేమో రాజారావు గారు, మా అత్తగారు, మా అమ్మ చాలామంది ఇట్లాంటి వారే నిట్టూరుస్తూ అన్నది రాధ. మీరు మాత్రం ఏం ఆలోచిస్తున్నారు? నేను హాయిగా ఉండాలంటే మిగతా వాళ్లంతా ఇలా ఉంటేనే వీలవుతుంది అని మీరు అనుకోవడం లేదు? మనం మర్చిపోయేది ఏమిటంటే అందరూ ఇందులో భాగస్వాములమే. మన సమస్యకు ఎప్పుడూ మరొకరు కారకులనే అనుకుంటాం. మాట్లాడలేదు రాధ, ఆలోచిస్తూ అతన్ని చూస్తోంది. మనం అందరూ ఈ సుడిగుండంలో కొట్టుకుపోతూ నేను ఒడ్డునే ఉన్నాను అనుకోడు భ్రమ రాధ. ఈ స్వతంత్రం అనేది అంతఃచేతనలో కలగాలి. మనందరికీ నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను, నాకేం కావాలి అని తెలియడం చాలా చాలా ముఖ్యం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నది ముఖ్యం. మన జీవితంలో మనకు ఏది నిజంగా ఆనందం ఇస్తుందో తెలియగానే ఈ నటన వదిలేస్తాం. అప్పుడే మనలో ఒక సృష్టిని గుర్తిస్తాం. చూస్తోంది రాధ. ఆమె ఏదన్నా ఆలోచించాల్సి వచ్చినప్పుడు, మెదడుకు పదును పెట్టాల్సి వచ్చినప్పుడు స్తబ్దుగా అయిపోతుంది. ఎవరైనా లెక్చర్స్ ఇస్తే మహామంట రాధకు. తనకు వినడం ఇష్టమా లేదా అని తెలియకుండా కూర్చోబెట్టి తలంటి పోసేవాళ్ళంటే బయట పెట్టదు. కానీ చాలా కోపం ఉన్నది రాధకు. వినయం విధేయత ఉండి మంచి పిల్లలుగా నటించే చాలామంది ఎదుటివాళ్లు చెప్పేది వినరు, విన్నట్లు నటిస్తారు. అవతలి వాళ్లకు ఏది కావాలో అది చేసేసి తప్పించుకుని పారిపోతారు. ఇప్పుడు రాధ పరిస్థితి అలాగే ఉన్నది. మీ పెదనాన్నగారి కోరిక ఏమిటంటే అటువంటి సర్వైవర్స్ను, అంటే బ్రతకాలి హాయిగా ఉండాలి అనుకునే వాళ్లను తయారు చేయడం. వారిలో కొద్దిమంది ఎక్సెప్షన్గా తయారవుతారు. అది మాకు గోల్డ్ మెడల్ లాంటిది. అంతేకాని రాజారావు గారిని రాధకు ఆదర్శవంతమైన భర్తగా మలచడం, స్వప్నను మంచి ఇల్లాలుగా మలచడం, రాధాకృష్ణను మంచి కొడుకుగా మలచడం, ఇటువంటి వేషధారణ మాస్కులు మా పేషెంట్స్కు తగిలించం. అటువంటివి ఉంటే ఆ ముసుగులన్నీ ఒలిచేసి ఒరిజినాలిటీని చూపిస్తాం. అర్థమైందా? చెర్నాకోల ఝడిపించినట్లయింది రాధకు. చటుక్కునే లేచింది. కాలేదు డాక్టర్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీకు టీ టైం అయినట్టుంది, నేను వెళతాను. పారిపోయింది రాధ. ఒక్క పరుగున మెట్లన్నీ ఎక్కేసింది. ఆయాసం వచ్చి ఆగిపోయింది. చల్లని మంచినీళ్ళు తాగి రూంలోకి వెళ్ళి మంచి మసాలా తెలుగు సినిమా సీడీ పెట్టుకున్నది. కారపూస చక్కిలలు తెచ్చిపెట్టుకుని తింటూ సినిమా చూసింది. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 6వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
2: నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 6వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు విందాం సృజన సాహితీ కార్యక్రమంలో వాటా కథానిక కథకులు శ్రీమతి పి ఇందిరా

ఆ ఇంటికి ఆ ఆస్తిపాస్తులకు యజమాని రామం. పోయి నెల రోజులైంది. వారసులుగా ఇద్దరే కొడుకులు బాగానే సంపాదిస్తున్నారు. ఒకరు హైదరాబాదులోనూ, ఒకరు ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు. స్థిరపడిపోయారు కూడా. తండ్రి పోవడంతో తండ్రి ఆస్తి వాటాలుగా చేసి తీసుకోవాలని వాళ్ళు వేచి చూస్తున్నారు. ఇంకా వారి భార్యలకైతే పంపకాలు బహు జాగ్రత్తగా జరగాలని, ఎలాంటి మమకారాలకు లొంగకుండా అన్ని సరిసగం వాటాలు వేయండి అని చెవిలో జోరీగలాగా చెబుతూనే ఉన్నారు. ఏ వస్తువు బాగుంటే దాన్నే నాకు కావాలని, అంటే నాకు కావాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. ఉత్తమ ఆటలతోనే సమయం గడిచిపోతోంది. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఎలా చేయాలో తెలియరాలేదు మగవాళ్లకు. ఈ తగువులాట కంటే ఎవరైనా మధ్యవర్తిని తీర్పుకు అంగీకరించుకుంటే మంచిదని ఎవరో సలహా ఇచ్చారు. ఇది ఇద్దరికీ నచ్చింది. కాస్త బంధుత్వం కలిగిన ఒక ముసలాయన అయితే బాగుంటుంది అని వరుసకు బాబాయ్ అయిన సుబ్రహ్మణ్యం గారిని వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందని అన్న తమ్ముడిని అడిగాడు. అన్న ఒక్కడే వెళ్తే ఏమి చెప్పి వ్యవహారం పాడు చేస్తాడు అని, ఇద్దరే కలిసి వెళ్దామని అన్నాడు తమ్ముడు. సరే అని ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు సుబ్రహ్మణ్యం గారింటికి. వీరు వెళ్ళిన సమయానికి సుబ్రహ్మణ్యం గారు ఇంట్లోనే ఉన్నారు. వీరి చెప్పిందంతా విన్నాడు. అన్నదమ్ముల వ్యవహారమని కొద్దిగా జంకాడు. నన్ను పిలిచారు బాగుంది, నేను చెప్పిన ప్రకారం మీరు వినకపోతే అన్నాడు. సుబ్రహ్మణ్యం, మీరే మాకు న్యాయం చేయాలి అని బలవంతం చేయడంతో సుబ్రహ్మణ్యం గారు సరే అన్నారు. అన్న ప్రకారం సుబ్రహ్మణ్యం వచ్చాడు. అక్కడ అన్న ప్రకారం ఒక బంగారు పనిచేసే వ్యక్తి, ఇంకా తూకం వేసే వ్యక్తిని సిద్ధం చేసుకున్నారు. ముందుగా ఇంటి విషయంలో ఆలోచిద్దామన్నాడు సుబ్రహ్మణ్యం. చిన్నప్పటి నుంచి నేను ఆ ఇంట్లోనే ఉన్నాను, పైగా ఇంటికి పెద్ద కొడుకును, ఇక్కడే ఉన్నాను, నాకే కావాలి అన్నాడు. ఎందుకు, నీకు హైదరాబాదులో ఉందిగా, నాకే కావాలి అన్నాడు తమ్ముడు. ఎన్ని ఇళ్ళు ఉన్నా పిత్రార్జితం ఎవరు వదులుకుంటారు, నాకే కావాలని ఇద్దరూ పట్టుబట్టారు. సరే, ఇల్లు పెద్దదే కదా, మధ్య గోడ కట్టి సరిసగం చేద్దామన్నాడు సుబ్రహ్మణ్యం. సరే అన్నారు. తర్వాత పొలాల విషయం, మళ్ళీ భేదాభిప్రాయాలు. నేను ఇక్కడే ఉంటాను కావున పొలాలు చూచుకోవడం నాకే కుదురుతుంది అని ప్రారంభించాడు అన్న. హైదరాబాద్ నుంచి ఎలా వచ్చి పండిస్తావు అని అన్నాడు. ఏంటి మాటకు ఎంత దూరం దూరం అని అంటావు, హైదరాబాద్ రాత్రి ఎక్కితే ఉదయానికి దిగుతాం అని దబాయించాడు తమ్ముడు. సుబ్రహ్మణ్యం పొలాలను సరిసగం చేసుకోండి అన్నాడు. సరే అన్నారు. అవన్నీ పేపర్ మీద రాసుకున్నారు. తర్వాత నగలకు వచ్చారు. నగలన్నీ తులాలలో సహా తూకం వేసి సరిగ్గా సగం తూకం వేసి అన్నీ సగం సగం తీసుకున్నారు. చివరికి ఒక ముక్క పోగు ఒకటిగా మిగిలింది. ఒకటే ఉంది కదా, నాకంటే నాకని వాళ్ళు వాదనకు దిగారు. తగాద పెద్దదైంది. సుబ్రహ్మణ్యం, అది చిన్నదే కదా, ఊర్లో ఉన్న గుడిలోని అమ్మవారికి ఇచ్చివేయండి అన్నాడు. ఇంకా వాళ్ళు మధ్యవర్తి మాటకు ఎదురు చెప్పలేకపోయారు. ఇద్దరు మొఖాలు చూసుకొని ముక్కర అమ్మవారికి ఇచ్చేశారు. వెండి సామానుకొచ్చారు. వెండి కంచాలు, గ్లాసులు వంటివి తలా సగం సగం తీసుకున్నారు. కడకు వెండి దీపం సెమ్మె ఒకటి మిగిలింది. అది ఎక్కడ గుడికి ఇవ్వమంటాడు అని తమ్ముడు, ఇది ఒకటే ఉంది కదా, దీన్ని అమ్మి డబ్బులు పంచుకుందాం అన్నాడు. సరే అన్నాడు అన్న. సుబ్రహ్మణ్యంకు నవ్వు వచ్చింది వాళ్ల ముందు చూపుకు. ఒకే రకం వస్తువులు రెండూ ఉంటే, తలా ఒకటే ఉంటే దాన్ని అమ్మి వచ్చిన డబ్బును సగం సగం తీసుకుంటున్నారు. ఇలా అన్ని వంట పాత్రలు కూడా, ఇంకో ఇంట్లో ఉన్న మంచాలు బీరువాలు అన్నీ ఏ ఒక్కటి వదలకుండా వారు సగం సగం పంచుకున్నారు. ఇంకా పశువుల దగ్గరకు వచ్చారు. మూడు ఆవులు దూడ ఉన్నాయి. చెరో ఆవును తీసుకుందాం, ఒక ఆవును దూడను అమ్మేద్దాం అన్నాడు తమ్ముడు. ఎక్కడ ఆవు దూడను గుడికి ఇమ్మంటారో అని, ఏమీ తెలియని ఆవు మాత్రం అంబా అంటూ సంతలోకి వెళ్ళింది దూడతో సహా. వారి ముందు చూపుకు, వారి సమయస్ఫూర్తికి సుబ్రహ్మణ్యం చాలా ఆశ్చర్యపోయాడు. అంతా పూర్తి అయింది. సుబ్రహ్మణ్యం వెళ్ళడానికి లేచాడు. గౌరవ సూచకంగా, బాబాయ్ గారు ఎంతో శ్రమతో మా సమస్యలు పరిష్కరించారు, మీ రుణం జన్మలో తీర్చుకోలేమన్నాడు పెద్దవాడు. మా నాన్న ఉన్నా ఇంత ఖచ్చితంగా పంపకాలు జరిగిండేవి కాదు అన్నాడు చిన్నోడు. ఇద్దరి మాటలు వింటూ గేటు దాకా వెళ్ళాడు. టక్కున అతనికి వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది. ఇద్దరూ వంతలు వేసుకొని అన్నీ సగం సగం తీసుకున్నారు. అమ్మని ఏం చేద్దాం అనుకున్నారో అడగాలని వెంటనే వెనక్కు వచ్చి, అన్నీ సరే, మీ అమ్మను ఏం చేద్దాం అనుకున్నారు అని అడిగాడు. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఆమె వయసు అయిపోయి పూర్తిగా వృద్ధాప్యంలో ఉంది కదా, పెద్ద కొడుకు దగ్గర ఉండటమే విధాయకం అన్నాడు తమ్ముడు.

0: అలా ఎలా కుదురుతుంది? తమ్ముడు అంటేనే కదా అమ్మకు చాలా ఇష్టము. తమ్ముడిని ఎక్కువగా చాలా ముద్దు చేసి సాకింది అన్నాడు పెద్దవాడు. ఆ అమ్మ, హైదరాబాదులో ఇల్లు మరీ చిన్నది, అమ్మ అక్కడ ఉండలేదు, అన్న దగ్గరే ఉంటుంది అని తమ్ముడు ఇలా వాదించుకోసాగారు. ఏమీ చెప్పలేక సుబ్రహ్మణ్యం చూస్తున్నాడు. ఈ పరిస్థితి కొద్దిసేపు అయ్యాక ఆయనే, ఏమంటారు, ఆమెను దేవాలయానికి అప్పగిద్దామా, అమ్మివేద్దామా, సగం సగం తీసుకుంటారా చెప్పండి అని కోపంగా అన్నాడు. అన్నదమ్ములు ఆయన అలా గట్టిగా మాట్లాడేలోపు భయపడి వణికిపోయారు. సుబ్రహ్మణ్యం గంభీరంగా, విధవల్లారా, మీరు మనుషులేనా? ప్రాణం లేని సున్నముతో కట్టిన ఇంటిని, పొలాలను, ప్రతి వస్తువును సెరిసగం చేసుకున్నారు. ఆఖరుకు చిన్న చెంచా కూడా వదలకుండా తలాసగం చేసుకున్నారు. ప్రతి వస్తువు గుర్తుంది, ప్రాణం ఉన్న అమ్మను మాత్రం గుర్తులేదా? వదినమ్మ మిమ్మల్ని మోసి కని పెంచి పెద్ద చేసింది, ఆస్తిని కూడా పెంచింది. ఆమెను గురించి కృతజ్ఞత లేకపోతే మానే కనికరమైనా లేదా మీకు? దేవతలు కూడా వాళ్ళ అమ్మను గుర్తించి వారికి సేవ చేస్తున్నారని విన్నామే మనము. అలాంటి అమ్మనే ఇలా మాట్లాడేది మీరు అన్నాడు. కోపంతో అతని ముఖం కందగడ్డలా అయిపోయింది. మీసాలు ఎగిరెగిరి పడుతున్నాయి. అన్నదమ్ములకు నోట మాట రాలేదు. అలానే నిశ్చేష్టలై నిలబడిపోయారు. డబ్బు కానీ ఆస్తి కానీ ఆమె కొంచెమైనా ఇవ్వలేకపోతిరి. ఆమె ప్రసక్తే తీసుకొని రాలేదు. అన్నీ మీరే పంచుకున్నారు. మధ్యవర్తిగా వచ్చిన నాకైనా మీ అమ్మ ఇప్పటికైనా గుర్తుకు వచ్చింది సంతోషం. నా మాటలు శ్రద్ధగా వినండి. నేను మంచివాళ్లకు మంచివాడిని, దుర్మార్గులకు కంసుడిని. ఇప్పుడే లోపలికి వెళ్ళి మీ అమ్మనే అడుగుతాను. ఆమెకు ఎక్కడ ఉండడం ఇష్టమో, ఏమి కావాలయ్యనో, ఆమె ఏది కావాలంటే, ఎలా ఉండాలంటే అలా మీరు చచ్చినట్లు వినాల్సిందే. ఎవరు పేరు చెబితే వాళ్ళు సంరక్షించాలి, తెలిసిందా? ఆమె కంట నీరు రాకూడదు. మా ఊర్లో కూడా ఫలానా వారు అమ్మను ఇలా చేశారు అలా చేశారని చెప్పుకోకూడదు, జాగ్రత్త అని సుబ్రహ్మణ్యం గారు వాళ్ళమ్మ గారు ఉన్న గదిలోకి వెళ్ళాడు. 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు మౌనంగా. కొద్దిసేపు వాళ్ళనే చూస్తూ నిలబడి, మీ తల్లి కదూ, మీకు మీ బుద్ధి, మీ పట్టుదల, మీ పోషణ, ఆమెకు మీరిచ్చే విలువ అంతా తెలుసుకుంది. భర్త దగ్గరే తన స్వర్గం అనుకుంది. ఆమె ఇప్పుడే ఆయన్ను కలుసుకోవడానికి వెళ్ళింది అన్నాడు ఆకాశం వంక చేతులు ఎత్తి చూపుతూ. లోపల నుంచి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి పైమీది తువ్వాలతో ముఖం తుడుచుకోవాల్సి వచ్చింది సుబ్రహ్మణ్యానికి.
1: మీరింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో వాట కథనిక విన్నారు కథకులు శ్రీమతి పి. ఇందిర.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: గజ్జా బొబ్బలా నడువులు తామరా బురద పుల్లా
1: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: నవల స్రవంతి శీర్షికన ధార
0: ఖాన మోటిమలా
3: సైబాల్
0: గజ్జా బొబ్బలా
3: సైబాల్
0: నడువులు తామరా
3: సైబాల్
0: బురద పుల్లా
3: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్

0: 011-233-1444 from 9:30 PM onwards tonight. Alternatively, you can send your queries via WhatsApp to 9289094044 or post your questions on X using the hashtag AskAIR. On to sports. In IPL cricket, Delhi Capitals defeated Rajasthan Royals by 5 wickets at Arun Jaitley Stadium, Delhi last night, chasing a target of 194 runs set by Rajasthan Royals. Delhi Capitals scored 197 for 5 in 19.2 overs. KL Rahul was the top scorer with 56 runs. For Delhi Capitals, Mitchell Starc took 4 wickets, which was later adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Neera Arakel.
1: Thank you, Shagun. Sweden confers its highest honour on PM Narendra Modi. The Royal Order of the Polar Star Degree Commander Grand Cross is Prime Minister Modi's 31st international award, is the top headline in the Pioneer, while the Asian Age headlines trade to chips. India inks 14 Netherlands pacts, lifts ties, Modi jettin, hold talks, adopt strategic partnership roadmap. The Statesman mentions metro to run extra train trips to encourage use of public transport. This capacity expansion aims to ensure uninterrupted service and efficient passenger management. UAE nuclear plant attacked by drone, testing Iran truce, writes the Hindustan Times. While the Times of India states drone attack sparks fire at UAE nuclear plant. In an editorial titled Diversification Gains, the Hindu commends India's export performance in April 2026, underscoring the attempts by the government and industry to diversify in terms of crisis. And finally, the Indian Express writes HPV vaccination sees uptake, 1,100 girls receiving the shot. The figure reflects a slow but steadily accelerating start to one of the country's most important public health drives in recent years in preventing cervical cancer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Neera. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi holds bilateral talks with his Swedish counterpart Ulf Kristersson in Gothenburg. India and Sweden decide to elevate their bilateral ties to strategic partnership. Prime Minister Modi invites Swedish companies to enhance their presence in India under Make in India National Green Hydrogen Mission and National Critical Mineral Mission initiatives. Congress leader V.D. Satheeshan to be sworn in as Chief Minister of Kerala today. Southwest monsoon likely to hit Kerala coast on 26th of this month, 6 days ahead of its normal date. And in IPL cricket, Delhi Capitals beat Rajasthan Royals by 5 wickets in Delhi. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani Prakasam Jilla Samachara Lekha Vintaru Rachana Sri MVS Prasad.
3: జాతీయ అవార్డు సాధించిన గుండమాల పంచాయతీ, పల్లె నిద్ర, ఒక నెల ఒక గ్రామం కార్యక్రమాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ప్రకాశం జిల్లాలోని గుండమాల పంచాయతీ అవార్డు సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్లోని 5 పంచాయతీలు అవార్డులను దక్కించుకున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధనా విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి అవార్డు దక్కించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10% ఎన్రోల్మెంట్ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 తరగతుల్లో 104,093 మంది విద్యార్థులు ఉన్నారు. 10% అదనపు లక్ష్యం అంటే 10,409 మందిని అదనంగా చేర్చాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటి వరకు 95,430 మంది విద్యార్థులను చేర్పించి 83.34% నమోదు సాధించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఒక నెల ఒక గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీన ప్రారంభించారు. అద్దంకి మండలం ధర్మవరంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రకాశం జిల్లా

0: జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సూరావారిపల్లిలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగుండ ప్రాజెక్టు టన్నెల్లో పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 5వ తేదీన పరిశీలించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం రాత్రి అంతా టన్నెల్లోనే ఉండి పనుల పురోగతి, పనులు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వెలుగుండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 2వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయ శాఖలపై విస్తృతంగా చర్చ సాగింది. తాగునీటి సరఫరా అంశంపై జరిగిన చర్చలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వెలుగొండ నుంచి ప్రజలకు సాగు తాగు నీరు అందిస్తామని చెప్పారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటం కోర్టుల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వై లక్ష్మణరావు అన్నారు. మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ అదనపు సివిల్ కోర్టును ఈ నెల 2వ తేదీన వారు ప్రారంభించారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ నెల 2వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి నగదు పురస్కారాలను అందించారు. జిల్లాలో 590కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులకు, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం ద్వారానే ఈసారి 10 ఫలితాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆయన సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్యపుస్తకాల పంపిణీ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారి రేణుక తెలిపారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

0: విన్నా పాట కన్నవారి కలలు చిత్రం కోసం రామకృష్ణ ఆలపించిన రాజశ్రీ గీతం. అది సంగీతం వి కుమార్.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: తర్వాత వినండి, ఖైదీ నంబర్ 786 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన భువన చంద్ర గీతం, సంగీతం రాజ్కోటి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

విన్నా పాట. దత్తపుత్రుడు చిత్రం కోసం ఘంటసాల రమోలు ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, అది సంగీతం టి చలపతిరావు.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: విన్న ఆ పాట శారద చిత్రం కోసం రామకృష్ణ ఆలపించిన పాటది. మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారితో పరిచయం. ఇప్పుడు విందాం.
1: సుబ్బారావు గారు
2: నమస్కారం.
1: మీరు బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు కదా?
2: అవునండి.
1: మరి కర్ణాటక రాష్ట్రంలో తెలుగు

0: బోధన ఏ స్థాయిలో ఉందో చెప్తారా?
1: నేను బెంగళూరు విశ్వవిద్యాలయంలో 1969లో చేరాను. అప్పుడు కన్నడ శాఖలో చేరాను. కన్నడ శాఖలో తెలుగు చెప్పడానికి చేరాను. కన్నడ బిఏ ఆనర్స్ విద్యార్థులకి, కన్నడ ఎంఏ విద్యార్థులకి తెలుగు సాహిత్యాన్ని గురించి చెప్తూ ఉండేవాడిని. తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఉన్న విద్యార్థులు కూడా ఉండేవారు బిఏ ఆనర్స్, బిఎస్సీ ఆనర్స్లో. కాలేజ్ లెవెల్లో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు బెంగళూరులో అనేకమైన కాలేజీల్లో ఉంది. బళ్ళారి మొదలైన చోట్ల హై స్కూల్స్ కూడా ఉన్నాయి, తెలుగు హై స్కూల్స్ ఉన్నాయి. గంగావతిలో తెలుగు హై స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ తెలుగులోనే నడుస్తున్నవి, 100-150 సంవత్సరాల నుంచి ఉన్నవి బెంగళూరులో చాలా ఉన్నాయి. అలాగే ధార్వాడ్లో కూడా ఉంది. ఈ మధ్య మొత్తం కర్ణాటక స్టేట్లో ఉన్న తెలుగు టీచర్స్ అందరూ కలిసి, అంటే హై స్కూల్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అందరూ చేరి కర్ణాటక స్టేట్ తెలుగు టీచర్స్ అసోసియేషన్ కూడా స్థాపించారండి. అందువల్ల తెలుగు అన్ని స్థాయిలోనూ ఉందని చెప్పచ్చు.
0: మీరు తెలుగులో జానపద సాహిత్యంపై చాలా పరిశోధనలు చేశారు కదా, మీ పరిశోధనాంశాల గురించి ఒకసారి తెలియజేస్తారా?
1: ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు.
0: ఏమిటండి?
1: ఈ తెలుగు అన్ని స్థాయిల్లో ఉండడం కాకుండా 1974లో బెంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా తెలుగు శాఖనే ఏర్పాటు చేశారండి. దీనికి కారణం ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు 1971లో ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ఉండేవారండి. నేను ఆయనకు ఒక లేఖ రాశానండి 1971లో. ఆ లేఖను పురస్కరించుకుని 10 రోజుల్లో వారు 3 లక్షల రూపాయలు బెంగళూరు విశ్వవిద్యాలయానికి గ్రాంట్గా ఇచ్చారండి. ఆ గ్రాంట్తో ఒక తెలుగు శాఖను స్థాపించారు బెంగళూరు విశ్వవిద్యాలయంలో. అందువల్ల ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజెస్లోనే కాకుండా, అంటే సెకండ్ లాంగ్వేజ్నే కాకుండా, ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, పిహెచ్డి తెలుగు ఇవన్నీ కూడా 1974లో నరసింహారావు గారి సహాయం వల్ల అప్పటి నుంచి ఇంతవరకు కూడా కొనసాగుతూ ఉన్నాయండి.
0: ఇకపోతే ఈ తెలుగులో జానపద సాహిత్యంపై
1: సాహిత్యాన్ని గురించి చెప్తానండి. నేను 1961-63 మధ్యకాలంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్య పింగళ్ లక్ష్మీకాంతం గారి దగ్గర ఎంఏ చేశానండి. తర్వాత వారు అప్పటికే పల్నాటి వీర చరిత్ర, వారు దాన్ని ఎడిట్ చేసి ఉండడం వల్ల వాళ్ళ వీరగాథల గురించి పరిశోధన చేయాలనే కోరిక కలిగింది నాకు. 1963 నుంచి 68 వరకు 5 సంవత్సరాల పాటు ఈ వీరగాథల గురించి దేశమంతా తిరిగి, ఒక కేవలం ఏదో ఒక జిల్లాకి పరిమితం కాకుండా మొత్తం దేశమంతా తిరిగి సుమారు 1000 వీరగాథలను సేకరించి వాటిని గురించి పరిశోధన చేశారండి. ఆ పరిశోధన ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారితో మొదలుపెట్టి మళ్ళా 70-65లో వారు రిటైర్ అయిపోయినప్పుడు ఆచార్య జిఎన్ రెడ్డి గారి దగ్గర ఆ పరిశోధన పూర్తి చేశానండి. అందులో ముఖ్యంగా నేను చెప్పిన కొత్త విషయాలు ఏమిటంటే, అనేకమైన తాటాక గ్రంథాలు సేకరించి, ముఖ్యంగా కాటమరాజు కథలు అనేటువంటివి ఒక 3 కథలు మాత్రమే అప్పటికి తెలుసు దేశంలో. నేను అవి 32 కథలు ఉన్నాయని, అది ఒక చక్రం, వీరగాథా చక్రం, బ్యాలెడ్ సైకిల్, ఫోక్ ఎపిక్ అంటారు ఇప్పుడు, ఆ బ్యాలెడ్ సైకిల్ అని అందులో 32 వీరగాథలు ఉన్నాయని చెప్పాను. అలాగే పల్నాటి వీర కథలు 1-2 కాదు, పల్నాటి వీరగాథలు కూడా 5-6 మాత్రమే తెలుసు అప్పటికి. నేను పరిశోధన చేసి మొత్తం 25 వీరగాథలు ఉన్నాయి పల్నాటి వీరకథా చక్రంలో అని చెప్పి నిరూపించాను. అంతేకాకుండా ఈ వీరగాథలు అనేటువంటివి 3 రకాలుగా ఉంటాయి. చిన్న చిన్న వీరగాథలు ఉంటాయి, లఘు వీరగాథలు, బ్యాలెడ్లింగ్స్ అని, ఒక సుమారుగా 3-4 గంటల కాలం పాడే పాటలు ఉంటాయి, బొబ్బిలి కథ, దేశింగురాజు కథ అని, నెలల తరబడి పాడే పాటలు ఉంటాయి, 3-4 నెలలు పాడతారండి పల్నాటి వీరకథలు, కాటమరాజు కథలు, వాటిని బ్యాలెడ్ సైకిల్స్ అని, ఫోక్ ఎపిక్స్ అని నిరూపించానండి. ఇది నా పరిశోధనలో ఉండేటువంటి ప్రత్యేకమైన అంశం అండి.
0: తర్వాత అండి, మరి మీ ఆధ్వర్యంలో పరిశోధనలు ఏ రంగంలో జరిగాయంటారు?
1: నేను బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా చేరి, తర్వాత తెలుగు శాఖను స్థాపించి, అక్కడే నేను రీడర్ అయ్యి ప్రొఫెసర్ అయినా కూడా, ఏదో కేవలం జానపద సాహిత్యానికే పరిమితం కాకుండా, మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఈ కన్నడ సాహిత్యంతో తెలుగు సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశీలించడం ముఖ్యం అని చెప్పి అనిపించింది నాకు. జానపద సాహిత్యంలో కూడా పరిశోధన చేయించాను, కానీ ప్రత్యేకం ఏదో ఒకదానికే మనం పరిమితం అయిపోయి ఉండకుండా, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, జానపద సాహిత్యం ఏదైనా తీసుకోండి, తులనాత్మకంగా కూడా పరిశీలన చేయించానండి. ఈ తులనాత్మక పరిశోధనలో ముఖ్యంగా నేను మొట్టమొదటి చేయించింది మన నంది తిమ్మన గారి పారిజాతాపహరణం. నంది తిమ్మన, లేక ముక్కు తిమ్మన అంటాం కదా, ఆ ముక్కు తిమ్మన గారి పారిజాతాపహరణానికి మూలం రుద్రభట్టు జగన్నాథ విజయం అని చెప్పేసి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒకసారి చెప్పారు. ఆ మాటను పుచ్చుకుని దాని గురించి డాక్టర్ చెన్నాపరకు తిరుపతిరావు గారి చేత పరిశోధన చేయించాను.

మూడు సంవత్సరాలు కష్టపడి చేసి ఆ రెండింటికి ఎక్కువ పోలికలు లేవు. కొన్ని పోలికలు ఉన్నా కూడా ఒకరు విష్ణు పురాణాన్ని ఒకరేమో హరివంశాన్ని అనుసరించడం వల్ల ఆ తేడాలు ఉన్నాయి, కానీ లేకపోతే ఆ రెండింటికి పెద్ద పోలికలు లేవని చెప్పి ఆయన నిరూపించారు. అది మొట్టమొదటి తులనాత్మక పరిశోధన. తర్వాత నేను మన కువెంపు గారి రామాయణ దర్శనం, విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం ఈ రెండింటిని తులనాత్మకంగా పరిశీలించమని చెప్పాను. జయలక్ష్మి అనే అమ్మాయి దాని మీద చక్కటి పరిశోధన చేసింది. తర్వాత ఈ పంప నన్నయ్య, నన్నయ్య మీద పంపన ప్రభావం ఉందని చెప్పేసి చాలామంది చెప్తారు, పుట్టపర్తి వారే చెప్పారు. ఆ దాని గురించి పరిశోధన చేయించానండి. అది ఇటీవలే అది కూడా దానికి కూడా డాక్టరేట్ వచ్చింది. అలాగే తిక్కన కుమారవ్యాసుడు, ఆ విరాట ఉద్యోగ ప్రభావాలు తీసుకుని తిక్కన కుమారవ్యాసులకు పోలిక చెప్పాను. అంతేకాకుండా కన్నడతో పరిస్థితి తులనాత్మకంగానే కాకుండా తెలుగులోనే సంస్కృతంతో పోల్చవలసిన అవసరం కూడా ఉంది. మనకి తెలుగు సాహిత్యంలో తిక్కన చాలా గొప్ప కవి, అయినా ఆ తిక్కన గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మూలంలో ఉన్న సంస్కృత భారతాన్ని కూడా చూడాలి. తిక్కన చాలా గొప్పవాడని చెప్పి తిక్కన కవిత్వాన్ని మాత్రమే చూసి చెప్పారు ఇంతవరకు పరిశోధకులు. ఎవరో కోరాట రామకృష్ణ ఇలాంటి వాళ్ళు కొద్దిగా విరాట పర్వాన్ని పోల్చారు.

0: తో పరిస్థితి తులనాత్మకంగానే కాకుండా తెలుగులోనే సంస్కృతంతో పోల్చవలసిన అవసరం కూడా ఉంది. మనకి తెలుగు సాహిత్యంలో తిక్కన చాలా గొప్ప కవి. అయినా ఆ తిక్కన గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మూలంలో ఉన్న సంస్కృత భారతాన్ని కూడా చూడాలి. తిక్కన చాలా గొప్పవాడు అని చెప్పి తిక్కన కవిత్వాన్ని మాత్రమే చూసి చెప్పారు ఇంతవరకు పరిశోధకులు. ఎవరో కోరాట రామకృష్ణ ఇలాంటి వాళ్ళు కొద్దిగా విరాట పర్వాన్ని కోల్చారు. అలా కాకుండా మన దివాకర వెంకటావధాని గారు నన్నయ్య భారతాన్ని మూలంతో కోల్చారు. ఆ తర్వాత జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు చాలా కూలంకషంగా ఈ వ్యాస భారతము నన్నయ్య పరిష్కారము అని చెప్పేసి దాన్ని పరిశోధన చేశారు. అదే రకంగా తిక్కన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలంటే మూలంతో పోల్చాలని చెప్పి ఒక్కొక్క పర్వం తీసుకుని విరాట ఉద్యోగ పర్వాల మీద ఒక ఆయన చేశారు మూలంతో పోల్చి తిక్కనని వ్యాసుడితో పోల్చి, భీష్మ పర్వం మీద ఒక అమ్మాయి చేసింది, ఇప్పుడు మన ద్రోణ పర్వం మీద ఒక అమ్మాయి చేస్తోంది. ఇలా మొత్తం తిక్కన పర్వాలు 15 పర్వాలు తీసుకుని మూలంతో పోల్చాలి అనేటువంటి తులనాత్మక పరిశోధన కూడా స్వీకరించారండి.
1: బాగుందండి. మరి మీకు సాహిత్య ప్రక్రియల్లో ఏ ప్రక్రియ అంటే ఇష్టం అండి?
0: నాకు సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం అంటే చాలా ఇష్టం అండి. నాకు ఈ కవిత్వం, అది ఏ కవిత్వం అయినా సరే, అంటే ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, జానపద కవిత్వం, ఏ కవిత్వం అయినా సరే నాకు చాలా ఇష్టము. ముఖ్యంగా నేను ఈ చైతన్య కవితని కవిత్వం కోసమే ఒక పత్రిక ఉండాలి. కథలు నవల్స్ వేస్తారు పత్రికల్లో, కవిత్వం చాలా ఏ మూలలో కొంచెం వేస్తారు, అది కూడా చాలా తగ్గించి రాయాలి. మినీ కవితలు అయితే వేస్తారు, పెద్ద దీర్ఘమైన కవిత రాస్తే వేయరు. కాబట్టి కవిత్వానికి ఒక పత్రిక ఉండాలి నాకు చాలా కాలంగా కోరిక. నా మిత్రుడు బళ్ళారిలో ఉండేవాడు టీబీఎం అయ్యేవారు, చాలా గొప్ప పండితుడు ఆయన, సంస్కృతంలో, తెలుగులో, కన్నడంలో చాలా గొప్ప పండితుడు. మేము ఇద్దరం కలిసి ఒక పత్రిక పెట్టాలనుకునేవాళ్ళం. తర్వాత అతడు గతించాడు. తర్వాత నేను మైసూర్లో ఉన్నటువంటి ఆర్వీఎస్ సుందరం గారు కలిసి 1986 చైతన్య కవిత అనే పేరుతోటి ఒక కవిత్వ పత్రిక తీసుకొస్తున్నామండి. 6 మాసాలకు ఒకసారి వస్తుంది, అందులో అంతా కవిత్వమే ఉంటుంది. తెలుగులో కవిత్వం పద్యాలు రాసిన వేస్తాం, గేయాలు రాసిన వేస్తాం, వచన కవిత్వం రాసిన వేస్తాం. అలాగే తెలుగే కాకుండా ఇతర భాషలు, తమిళము, తెలుగు, కన్నడము, ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్, అటువంటి భాషల నుంచి కూడా అనువాదాలు తీసుకుని ఆ పత్రికలు వేస్తున్నామండి. కేవలం కవిత్వం కోసమే ఒక పత్రిక ఉండాలని చెప్పేసి ఇంగ్లీష్లో కొన్ని పత్రికలు చూసి సిడి నరసింహయ్య గారు మైసూరు వెళ్ళి మేము ధ్వనియాలోకాలు అక్కడ కొన్నాళ్ళు పనిచేసాము. నేను సుందరం ఒక నెలాళ్ళు ఉండి అక్కడ కొంత సాహిత్య కృషి చేశాము. అప్పుడు మాకు అక్కడ కొన్ని ఇంగ్లీష్లో కొన్ని పత్రికలు చూసాం, కేవలం పోయిట్రీ కోసమే జర్నల్స్, చంద్రభాగ అని ఒక పత్రిక చూసామండి. ఆ దాన్ని చూసినప్పుడు అట్లాంటి పత్రిక తెలుగులో పెట్టాలని కోరిక వచ్చి 1986 కేవలం కవిత్వానికే పరిమితమైనటువంటి ఒక పత్రిక స్థాపించాం. ఇప్పటికి 12 సంచికలు తీసుకొచ్చామండి. చైతన్య కవిత దాని పేరు.
1: మరి అయితే మీకు కవిత్వం రాయడం ఇష్టమైతే ఆ కవిత్వాన్ని వినడం మాకు ఇష్టం, ఒకటి రెండు కవితలు వినిపిస్తారా?
0: అదే చెప్పాను కదండి, నాకు ప్రాచీన కవిత్వం అన్న, ఆధునిక కవిత్వం అన్న, జానపద కవిత్వం ఏదైనా ఇష్టమే. శేషేంద్ర శర్మ గారు అన్నట్టుగా కవిత్వాన్ని విడదీయకూడదు అసలు. కవిత్వం కవిత్వం, అది ఎక్కడున్నా ఆస్వాదించాలి అనే తత్వం గలవాడు నేను. ముఖ్యంగా మనకి ప్రాచీన కవిత్వం కూడా ఎంతో చాలా గొప్ప కవిత్వం అని చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు, అది మర్చిపోకూడదు. ప్రాచీన కవిత్వం చదవకుండా ఆధునిక కవిత్వం రాయలేము అసలు. అని చెప్పి ప్రాచీన కవిత్వం బాగా చదువుకోవాలి. ముఖ్యంగా కృష్ణదేవరాయలు, ఆముక్త మాలిద చాలా ఇష్టం నాకు. ఎంతో భావన, ఆ పోయిట్రీ ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్. ఆ ఇమాజినేషను కృష్ణదేవరాయల్లో ఉన్నంతగా నాకు ఇంకెక్కడా కనపడదు. ఒక్కోసారి చాలా అద్భుతమైనటువంటి ఇమాజినేషన్ కనపడుతుంది కృష్ణదేవరాయల కవిత్వంలో. ఆయన ఒక చమత్కారంగా ఈ శృంగార రసధ్వని చేస్తూ, ఈ శృంగార రసాన్ని ధ్వనింపజేస్తూ ఒక చిన్న పద్యం రాస్తాడు. ఈ ఆండాళ్ అంటే గోదాదేవి, శ్రీరంగనాథుడు, వాళ్ళ వివాహం జరుగుతుందండి. ఆ వివాహం జరుగుతుంటే శ్రీరంగనాథుడు చాలా ఎత్తుగా ఉన్నాడు, కూర్చున్నా సరే చాలా ఎత్తుగా ఉన్నాడు. ఈవిడ అమ్మాయి, ఈ ఆండాళ్ గోదాదేవి తలంబ్రాలు పోస్తుంది, తలంబ్రాలు పోసే ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు. ఆ వర్ణిస్తుంటే ఈవిడ చేతుల్లో బాగా పైకంట ఎత్తి నెత్తి మీద పోయవలసి వస్తుంది అతనికి. పైగా ఈ మగవాడు పెండ్లి కొడుకు ఏం చేస్తాడంటే గర్వంతో తల కూడా వంచడు, ఆడపిల్ల తల వంచుంది. కానీ ఈవిడ చాలా పైకి ఎత్తి తలంబ్రాలు పోయవలసి వస్తుంది. అప్పుడు అతను కొంటిగా వంగి ఆమె యొక్క గుండ్రని వక్షోజాల వైపు చూస్తున్నట్ట. ఆవిడ చాలా సిగ్గుపడిపోయింది. సిగ్గుపడిపోయి ఆ చేతులు ఎత్తిపోయకుండా ఆ తలంబ్రాలు కింద నుంచే చేతులు వేళ్ల చివరి నుంచి అలా పైకి జల్లేసిందట. ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ చాలా అద్భుతమైన పద్యం రాశాడు కృష్ణదేవరాయలు. ఇంతి దోయిట శేషభ్రాలెత్తుచోట, ఇంతి దోయిట శేషభ్రాలెత్తుచోట, గుబ్బ పాలిండ్ల క్రేవ గ్రక్కున మురారి కనువేయుటగని, లజ్జగదుర బాహులెత్తక కరాగ్రములన పైకి గురజల్లే అని చెప్పి కృష్ణదేవరాయలు చాలా అందమైన పద్యం రాశాడు. అలాగే ధూర్జటి అనేటువంటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. ఆయన ఈ పోయిట్రీ రమణీయ అర్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అంటాం కదా, ఈ రమణీయమైన అర్థం ఎట్లా వస్తుందో మనకి ఆయన రాసినటువంటి ఒక పద్యంలో తెలుస్తుంది. శబ్దంలోంచి అందమైన అర్థం.

రావాలి. ఏదో ఈశ్వరుడికి భక్తులంటే చాలా ప్రేమ, తిన్నడు పెట్టిన ఎంగిలి మాంసం కూడా తిన్నాడు అని చెప్పాలి. అలా చెప్తే కవిత్వం కాదు కదా. అందుకని ధూర్జటి ఏమంటాడంటే, ఓ ఈశ్వరుడా, నీకు నిజంగా మాంసం తినాలనుంటే నీకేం లోటు వచ్చిందయ్యా? ఒక చేతిలో జింకపిల్లుంది, ఇంకో చేతిలో గొడ్డలుంది. ఆ గొడ్డలతో ఈ జింకపిల్లని చంపేసి వండుకోవాలంటే నిప్పు కావాలి, నుదుటిలో నుదుటి మీద నేత్రం, నీకు అగ్ని నేత్రం ఉంది కదా, నీళ్లు కావలిస్తే నెత్తి మీదే ఉన్నాయి కదా. ఇవన్నీ చేసిన తర్వాత ఈ బిర్యానీ తినడానికి ప్లేట్ కావాలి కదా, నీ చేతిలో కపాలం ఉంది కదా, ఆ ప్లేట్లో పెట్టి తినకుండా ఆ తిన్నడు పెట్టిన ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావయ్యా అంటాడు. నీకు మాంసము వాంఛయేని కరవా, నీ చేత లేడుండగా చోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచే చేకుంటెంగిలి మాంసం ఇట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇటువంటి రమణీయమైన అర్థం మనకు ఆధునిక కవిత్వంలోనూ కనబడుతుంది. ఆధునిక కవిత్వంలో శ్రీరంగ నారాయణ బాబు అనే కవి, ఆయన విశాఖపట్నంలో చాలా పగలు చాలా ఎండలుగా ఉన్నాయి, రాత్రి కొంచెం హాయిగా ఉందండి అని చెప్పాలి. అలా చెప్తే కవిత్వం కదా, దానికి ఒక కల్పన చెయ్యాలి. పోయిట్రీ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్, కల్పనాభివ్యక్తి కవిత్వం చెప్పాను కదా. ఆ కవిత్వం ఆధునిక కవి చేస్తాడు, ప్రాచీన కవి చేస్తాడు, జానపద కవి చేస్తాడు. ఆ కల్పన చేస్తూ అతను అంటాడు, చల్లగా మెల్లగా హాయిగా ఆడుదాని కౌగిలిలా రాత్రులు లెంపకాయ కొట్టినట్లు పగళ్ళు అంటాడు. అలాగే వేసవి కాలంలో ఆ తార్ రోడ్లు వర్ణిస్తూ, నీగ్రో స్త్రీ బుగ్గల్లా నిగనిగలాడే తార్ రోడ్ల అంటే అని చక్కటి ఉపమాలంకారం వేస్తాడు. కావ్యం గ్రాహ్యం అలంకారాత్, అలంకారం వల్ల కావ్యం తెలుస్తుంది. అందువల్ల ఈ అలంకారాలు ప్రాచీన కవులు వేశారు, ఆధునిక కవులు వేస్తారు, జానపద కవులు వేస్తారండి. అలా చక్కటి కల్పనలు కనబడతాయి. అలాగే ఒక వీరుడు చనిపోయాడు. ఆ వీరుడు చనిపోతే ఆ వీరుని వర్ణిస్తూ ఒక కవి చెప్తున్నాడు, అన్నా నీ గాయాల మించి వీచి గాలి ఎరుపెక్కింది. ఉత్ప్రేక్ష, ఉత్ప్రేక్ష వల్ల అలంకారం. శ్రీకృష్ణదేవరాయ లాగే ఆధునిక కవి కూడా వేస్తాడు, అన్నా నీ గాయాల మించి వీచి గాలి ఎరుపెక్కింది, నువ్వు ఆసరా చేసుకున్న బొడ్డు మల్లే ఇప్పుడు ఎర్రగా పూస్తున్నది, నువ్వు పడిపోయిన చోట భూమి ఎరుపెక్కింది, నీ పాదాలను తాకి చలమ ఎరుపెక్కింది, నీ చితి నిప్పులేకనే మండింది. మరొక్కటి వినన్నా, నువ్వు కొట్టిన బాణం దెబ్బకి గాయపడి చీకటి ఎరుపెక్కింది. ఇట్లాంటి అతిశయోక్తి ఆధునిక కవిత్వంలో ఉంటుంది. ఇక జానపద కవిత్వంలోకి వచ్చినట్లయితే, జానపదులు కూడా ఇట్లాంటి వాక్యం రసాత్మకం కావ్యం, రసవంతమైన వాక్యం చెప్పగలరు. శృంగార రసానికి కృష్ణదేవరాయల పద్యం చెప్పాను మీకు. అలాగే ఈ అనంతపురం జిల్లాలోనే కపిల తోడుతూ పాటలు పాడేవారు. పూర్వం ఇప్పుడు లేవు, అప్పుడు బోర్వెల్స్ వచ్చేసాయి. ఆ కపిల పాటల్లో ఈ శృంగార రసభావం ఎంత అద్భుతంగా చెప్తాడు చూడండి. ఒక అమ్మాయి, ఈ మేకపాలు తాగితేనో మరి జుట్టుకు రాసుకుంటేనో జుట్టు బాగా పెరుగుతుందట. ఒక అమ్మాయి చెప్తోంది, ఈ మేకపాలతో పోషించాను, చక్కటి జుట్టు కురులు పెరిగాయి నాకు. తర్వాత ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, ఆ జుట్టు ఎలా ఉపయోగపడిందో ధ్వన్యాత్మకంగా శృంగార రసధ్వనితో ఎంతో బాగా చెప్తోంది. కంచి మేకల పాలు పోసి పెంచి తిని జవ్వాది కురులు, కంచి మేకల పాలు పోసి పెంచి తిని జవ్వాది కురులు, ఒక్కనాటి వలపులాకు పక్కలోకి పరుపులాయే. ఇంకొక అమ్మాయి నిద్రపోతుందట, నిద్రపోతుంటే ప్రియుడు వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాట. ఆ అనుభవాన్ని చెప్తోంది శృంగార రసభావం చూడండి. ముద్దు పెట్టి ఎవడు బాయే ముక్కరెల్లా ఎంగిలాయే, ముద్దు పెట్టి ఎవడు బాయే ముక్కరెల్లా ఎంగిలాయే, వద్ద బండి ఎవడు బాయే వళ్ళెల్లా వసంతమాయే. ఇలాగ జానపద కవులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్పగలరు. అలాగే ఇంకొక జానపద కవి, ఇదే ఒక అలంకారం ఎట్లా వేస్తాడు జానపద కవి, అలంకారంలో ఎంత బాగా వేస్తాడు చూడండి. అలంకారం మన నిత్య జీవితంలో ఉండే అలంకారాలే వేస్తాడు. ఇదో కందిరీగ నడుముదానా తమలపాకు నడుముదానా

నడిగి నాడే అంటాడు, నాగువాము నడుమూడు అంటాడు. ఇట్లాంటి ఉపమాలంకారాలు వేస్తాడు. అలాగే సర్వాయి పాపడనేటువంటి మహావీరుని వర్ణిస్తూ, రాయుడే సర్వాయి పాపాడే, మొగలాయి పాప రాయుడే సర్వాయి పాపాడే, ఈడిగోళ్ళ చిన్నవాడేరా, ఆ రాయుడు ఇప్పాపు వంటి వాడేరా, ఈడిగోళ్ళ చిన్నవాడో ఇప్పాపు వంటి

0: కంటివాడు, మల్లెల మొగ్గంటి వాడేరా, ఆ రాయుడు మఘలీరే కంటి వాడేరా, ఇట్లా అలంకారాలు వేస్తాడు. ఇంకొక కపిల పాటలో అలంకారం చూడండి ఎలా వేస్తాడు. ఒక అందం అని వాతావరణాన్ని వర్ణిస్తున్నాడు, ఒక స్త్రీని వర్ణిస్తున్నాడు. ఏటికి యానాల బొట్టు యాపకాయల సుక్కబొట్టు, ఏటికి యానాల బొట్టు యాపకాయల సుక్కబొట్టు, సలువ సీరా దాని కట్టు సందయన్నెల కాసినట్టు. ఇట్లాగా ప్రాచీన కవైనా ఆధునిక కవైనా జానపద కవైనా కూడా రసాత్మకమైన వాక్యాన్ని చెప్పగలరు, రమణీయమైన అర్థాన్ని వచ్చే శబ్దాలతో కూర్చగలరు కవిత్వాన్ని. పోయిట్రీ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్, ఆ ఇమాజినేషన్ కూడా చెప్పగలరు. చివరిగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాముడు పుట్టినప్పుడు ఒక పద్యం చెప్పారు. ఆ రాముడు పుట్టినప్పుడు రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం, దాన్ని చెప్పాలి, ఆ కల్పన చేస్తున్నాడు ఆయన. అలా చెప్తే కవిత్వం కాదు, దానికి ఒక కల్పన చేయాలి కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే రాముడు పుట్టాడు, విష్ణుమూర్తి అవతారం చెప్పాలి. విష్ణుమూర్తికి నాభిలోంచి కమలం ఉంది, కమలంలో బ్రహ్మ ఉంటాడు. ఇక్కడ రాముడు పుట్టగానే ఆ బొడ్డు కోసింది మంత్రసాని, తోరం కట్టిన కత్తితో గోరుతో జారిపోకుండా బొడ్డు పట్టుకుని కోసిందిట. ఈ కోసినప్పుడు అక్కడ బ్రహ్మదేవుడికి ఆ సీట్ కింద ఆ కలుక్కుమందిట. అంటే ఈ నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, ఇక్కడ బొడ్డు కొయ్యగానే ఇతడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి అక్కడ బ్రహ్మదేవుడు ఆ పద్మం కింద ఉన్న తామరతూడు కలుక్కుమంది అంటాడు. తోరము కట్టిన కత్తిని గోరణమున మంత్రసాని కోసెను బొడ్డున్, నీరజము కాడ చిదివిన నేరిమిని కలుక్కుమనే మనీషన్ విధియున్, ఇట్లాంటి కవిత్వం చెప్తారు. కాబట్టి ఏ విధమైన పక్షపాతం లేకుండా కవిత్వం ఎక్కడ ఉంటుందో దాన్ని ఆస్వాదించాలి యువకులు. కేవలం ప్రాచీన కవిత్వంలో ఏముండదని, ఆధునిక కవిత్వంలో ఉంటుందనుకోవడం తప్పే. అలాగే ఆధునిక కవిత్వంలో అంతా ఉంది, ప్రాచీన కవిత్వంలో ఏం లేదు, లేదా జానపద కవిత్వంలోనే అంతా ఉంది అనుకోవడం తప్పు. కవిత్వం ఎక్కడున్నా సరే ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం. ఈ విషయాన్నే విద్యార్థులకు చెప్తూ ఉంటాను.
1: చాలా బాగుందండి. సాహిత్య ప్రక్రియల్లో మీకు కవిత్వం అంటే ఇష్టం అని చెప్పారు కాబట్టి, మరి మీరు అభిమానించే తెలుగు కవులు ఎవరో చెప్తారా?
0: నేను అభిమానించే తెలుగు కవులు అంటే నాకు ప్రాచీన కవులు ఇష్టమే, ఆధునిక కవులు ఇష్టమే. సంస్కృత సాహిత్యంలో ఎంతో గొప్ప సాహిత్యం ఉంది, సంస్కృత కవులు ఇష్టమే నాకు. ఆ వాల్మీకి చెప్పే శ్లోకాలు చూస్తుంటే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. హనుమంతుడు సీతాదేవిని చూసి వచ్చాడండి, వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు వానరులందరూ. ఆ వానరులందరూ ఆనందంగా ఉండి సుగ్రీవుడి దగ్గరికి పెడుతున్నారు. అంగదుడు నాడు మధ్యన ఒక పక్కన జాంబవంతుడు ఇంకో పక్కన ఆంజనేయుడు కలిసి పెడుతుంటే ఈ వానరులందరూ వెనకాల నడిచి పెడుతున్నారు. ఎంతో ఆనందంగా చూస్తున్నారు హనుమంతుడి కేసి. అప్పుడు వాల్మీకి అంటాడు, ఈ వానరులందరూ తమ చూపులతో ఆంజనేయుడిని మోస్తున్నారు అంటాడు. ఆ చెబితే నేను ఏదో శేషన్ శర్మ గారు చెప్పిన కవిత్వంలో అనిపిస్తున్నాడు. ఏమిట్రా ఎంత గొప్పగా రాశాడు అనిపిస్తుంది. అలాగే సీతాదేవికి ఎడమ కన్ను అదిరింది శుభలక్షణంగా, హనుమంతుడు వచ్చి చెట్టు మీద కూర్చున్నాడు, ఆమెకి ఎడమ కన్ను అదిరిందని చెప్పడానికి అది ఆవిడ ఏడుస్తోంది పాప రాముడి కోసం, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎర్ర తామర పువ్వుని ఒక చేప పిల్ల వచ్చి కొట్టినట్టుగా కొట్టితే ఎలా అదురుతుందో అలా అదిరింది అంటాడు. కాబట్టి సంస్కృత సాహిత్యం నుంచి సంస్కృత కవులు ఇష్టమే నాకు. ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు, పోతన, అలసాని పెద్దన, శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరూ మహానుభావులు, ఎంతో గొప్ప కవిత్వం చెప్పారు. వాళ్ళందరిది ఇష్టం నాకు. అలాగే ఆధునిక కవుల్లో శ్రీశ్రీ చాలా, అతని శ్రీశ్రీ కవిత్వంతో నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. తర్వాత తిలక్ శేషేంద్ర శర్మ గారు, ఇప్పుడు శేషన్ శర్మ గారు, పూర్వం తిలక్ బాలగంగాధర తిలక్ ఉన్నారు, వారితో నేను చాలా కాలం మా తణుకులోనే ఉండేవారు. మా తణుకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. ఆయన తిలక్ గారితో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన ఏ కవిత్వం రాసినా సరే మొట్టమొదట నాకు చదివి వినిపిస్తూ ఉండేవారు. ఆయన ముఖ్యంగా తపాలా బంట్రోత్ అనే గేయం నేను రాయమంటే రాశారు. దాని ప్రారంభం కూడా, మై డియర్ సుబ్బారావు కనిపించడం మానేశావు ఏమిటి, పోస్ట్ మ్యాన్ మీద గేయం రాయాలా అంటూ, పోస్ట్ మ్యాన్ మీద గేయం ఒకటి రాస్తాడయ్యా, చీఫ్ మినిస్టర్ మీద రాయాలి, లేకపోతే మంత్రి మీద రాయాలి, ఇంకో అందమైన ఆడపిల్ల మీద రాయాలి, పోస్ట్ మ్యాన్ మీద రాయడం ఏమిటి అని వెటకారంగా మాట్లాడుతూ, మళ్ళీ ఆ పోస్ట్ మ్యాన్ మీదే సామాన్యమైన వ్యక్తి అతడు, అయినప్పటికీ అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తాడు. ఎక్కడో అమెరికాలో భర్త ఉంటే ఆ లెటర్ తీసుకొస్తే ఆ అమ్మాయి సంతోషిస్తుంది. అలాగే ఒక ఎక్కడో యుద్ధంలో పోట్లాడుతూ ఉంటాడు కొడుకు, ఇంటి దగ్గర ముసలి తల్లి ఉంటుంది, ఆమె ఆ గుడిసెలోకి వచ్చి ఆ ఉత్తరం ఇస్తాడు ఆవిడకి. ఇలా చెబుతూ ఆ గేయాన్ని చక్కగా పూర్తి చేశారు ఆయన. అలా తిలక్ కవిత్వం అంటే కూడా ఇష్టం. ఇప్పుడు శేషన్ శర్మ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కవిత్వం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేను విప్లవ కవిని అని చెప్పడానికి ఆయన మామూలుగా మామూలు మాటలతో చెప్తే కవిత్వం కాదు కదా, అందుకని ఆయన నడిస్తే నా అడుగులు మబ్బుల్లో పరుగెత్తే పిడుగులు, ఎత్తితే నా చేయి మండే అగ్నిజ్వాల అంటారు. అలాగే నా మాటలు ఈ దేశం మట్టిలో చల్లాను ప్రతి చోట కత్తులు మొలవాలని అంటారు. అలాగే వర్షం కురిసినప్పుడు మొక్క మొలుస్తోంది, ఆ మొక్కను వర్తిస్తున్నారు ఆయన. ఆ వర్షం కురిసినప్పుడు రెండు పెటల్స్ రెండు ఆకులు వచ్చి పైక

0: కనపడుతూ ఉంటాయి కదా, దాన్ని చూసి వర్ణిస్తున్నారు. జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు. జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు. భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయట పెట్టి అప్పుడే వచ్చిన రెండాకుల్ని కృతజ్ఞతగా జోడించింది కృతజ్ఞతతో మేఘానికి అని చెప్తారు. ఆ రెండు పెటల్స్ కూడా నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నాయి అని చెప్తారు. అలాగే ఆయన ఎన్నో అందమైనటువంటి ఎంతో అందమైన కవిత్వం రాస్తారు ఆయన.
1: చివరిగా మీ రచనా వ్యాసంగం గురించి చెప్తారా?
0: నేను ఒక పక్కనే నాకు కవిత్వం అంటే ఇష్టం, ఇంకో పక్కన పరిశోధన, రెండు చేస్తూ ఉంటాను. అందువల్ల కొన్నిసార్లు పరిశోధన వ్యాసాలు రాస్తూ ఉంటాను, కొంతకాలం వాళ్ళ కవిత్వం రాస్తూ ఉంటాను. ముఖ్యంగా నేను కొంత కవిత్వం కూడా రాస్తూ ఉంటానండి. ఆ కవిత్వం రాయడంలో మొట్టమొదట హంసపదిక అని ఒక కవితా సంకలనం వేసిన 1967, తర్వాత మొన్న 87 గుండె పూసిన గులాబీ అని ఒక కవితా సంకలనం వేశాను. ఈ మధ్యలో యొక్క రీసెర్చ్ కాటమరాజు కథలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు. 1976 ఒక వాల్యూమ్ వచ్చింది, 1000 పేజీల వాల్యూమ్. 78 ఇంకో వాల్యూమ్ వచ్చింది, దానికి ఒక 300 పేజీలు సుదీర్ఘమైన పీఠికి రాశాను కాటమరాజు కథలకి. అలా ఒక పక్కన రీసెర్చ్, ఒక పక్కన ఇది సాగుతూ ఉంటాయి, రెండు కూడా నాకు ఇష్టమే. ఇటీవల వేమన సర్వజ్ఞ గురించి కన్నడలో పుస్తకం రాశాను, అది కర్ణాటక రెడ్డిజన సంఘం వారు పబ్లిష్ చేశారు, మొన్ననే రిలీజ్ అయిందని 19వ తేదీని జనవరి 19. ఇట్లాగా ఒక పక్కన పరిశోధన, ఒక పక్కన కవిత్వం, రెండు కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియలు.
1: సంతోషం అండి, మీ సాహిత్య ప్రపంచ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారితో పరిచయం విన్నారు. విందాం లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీళ్ళంతా కోరుతున్న పాట జగదేక వీరుడు అదిలోక సుందరి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట.

0: విన్న ఆ పాట పెదరాడు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, అనంతపురం సిండికేట్ నగర్ నుండి పూజారి ధనుంజయ, సంజీవులు అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్ చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగమొని బాలాజీ, హేమంత సాయి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: जीआरपी ज्वेलर्स समर्पिस्तुंदी गोल्ड एक्सचेंज मेला। పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే

0: విన్నా పాట దేవీపుత్రుడు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోషి, నిత్య, రాజేశ్యం, సరోజిని, మాయా.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

విన్న పాట సప్తపది చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్. మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం,

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలోని ఆక్వా రైతులు రొయ్యల ఎగుమతుల సంక్షోభంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా లేఖ రాశారు. రొయ్యల ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% సుంకంతో భారత ఎగుమతులపై 60% పన్ను భారం పడుతోందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. సుంకాలను తగ్గించేలా అమెరికాతో చర్చలు జరపడంతో పాటు రష్యా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల ఎగుమతులు పెంచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే అందరినీ ఆకర్షిస్తోందని, సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కేంద్ర స్థానంగా మారుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో సాగుతున్న క్వాంటమ్ యజ్ఞంలో ఎందరో భాగస్వాములు అవుతున్నారని, అమరావతిపై యువతలో పెరుగుతున్న నమ్మకం ఆశలకు ఇది నిదర్శనమని అన్నారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలును ఆదివారం ధర్మవరం రైల్వే స్టేషన్లో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్సారి జెండా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం నుంచి నాందేడుకు ఇది వరకు స్పెషల్ ట్రైన్గా ఉన్న ఈ రైలును రెగ్యులర్ చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాసి విజ్ఞప్తి చేయడంతో ఈ రైలును రెగ్యులర్ చేశారని తెలిపారు. ఈవీఎం నిర్వహణలో పారదర్శకత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆదివారం జిల్లా కేంద్రమైన బాపట్ల కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదామును అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జన్ భాగీదారీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ అభియాన్ కార్యక్రమాలను ఐటీడీఏ రంపచోడవరం పరిధిలో విస్తృతంగా నిర్వహించబోతున్నట్టు నోడల్ అధికారి ఏపీఓ ఐటీడీఏ డి నాగవెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పోర్ట్ అథారిటీ కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కింద చేపట్టిన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య సేవల రంగంలో 2 బంగారు పథకాలు సాధించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో నిరుద్యోగ యువతకు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించింది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు నగరంలోని మురికివాడలు, మత్స్యకార కాలనీలో నివాసం ఉన్న మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చింది. రాష్ట గిరిజన యాత్రగా పేరొందిన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ పండుగ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. శతకం పట్టు వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాళ్లు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఆదివారం మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.

0: विविध भारती एफ एम 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3।
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

Shakti FM 101.3. పది గంటల పది నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు హరివిల్లు ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడగడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ మన లిజనర్స్ కూడా సో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారు అనమాట. సో మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే వినేసేయండి. మరి మనకి కృత్రిమ వర్షాలు అప్పుడప్పుడు పడేలాగా చేస్తూ ఉంటారు కదా, సో వీటిని ఆర్టిఫిషియల్ రెయిన్స్ అంటారు. సో ఈ కృత్రిమ వర్షాల కోసం వాడేటువంటి రసాయనాలు ఏంటి, అంటే ఏం చేస్తే ఈ అంటే ఏ రసాయనం వాడితే ఈ కృత్రిమ వర్షం అనేది కురుస్తుంది అనమాట. సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే కృత్రిమ వర్షం కోసం వాడేటువంటి రసాయనం ఏంటి. మరి మీ ఆన్సర్ని వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి, అలాగే మీ ఆన్సర్స్ని పంపిస్తూ ఉండండి విత్ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం హార్వీల్ ప్రోగ్రామ్ లో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆర్టిఫిషియల్ రెయిన్ కృత్రిమ వర్షం కోసం వాడేటువంటి రసాయనం ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం ఆన్సర్ అయితే వచ్చేసాయి అన్నమాట. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లెమన్ల పండు నుండి భాను గారు పంపించారు, గుడ్ మార్నింగ్. అలాగే రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు పెడ నుంచి, జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే జయంతి గారు అల్వాల్ నుంచి, యోగా యాగాలు యజ్ఞాలు చేస్తే అంటున్నారు, బట్ అంటే అలా చేసినా కూడా పడతాయి. బట్ నేను అడిగింది ఏంటంటే రసాయనం కృత్రిమ వర్షం కురిపించడానికి వాడేటువంటి రసాయనం ఏంటి అని అన్నమాట అడిగింది. అండ్ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శుభోదయం సమత బాగున్నారు అంటూ పంపించారు అనమాట. ఎవరు, హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ, సూపర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించాను, ఎస్ నేనైతే బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారు? అలాగే బొడ్డు ఓంకార్ గౌరీ కుటుంబ సభ్యులు రామానగర్ బేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే భద్రేశ్వరచారి గారు మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే క్లౌడ్ సీడింగ్ చేస్తారంటున్నారు, ఓకే. బట్ ఊరుకొండ మధు గారు ఖమ్మం నుంచి పంపించారు, ఓకే కాదండి, బట్ నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ దీపిక.

గీతా శాన్విక్ రామ్ మచిలీపట్నం నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు సూపర్. అలాగే రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కూర్నతల్లు సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించడానికి వాడేటువంటి రసాయనం సిల్వర్ అయోడైడ్ అనమాట. సో అసలు ఏంటి ఈ సిల్వర్ అయోడైడ్ ఏంటి, ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అంటే ఈ కృత్రిమ వర్షాలను కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ అంటారు ఆ ప్రక్రియని. వీటి ద్వారా ఏంటి అంటే ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలపై కొన్ని ప్రత్యేక రసాయనాలను చల్లడం ద్వారా ఇలా కృత్రిమంగా వర్షాలను పడేలా చేస్తారనమాట. మెయిన్గా ఇందులో యూజ్ చేసేది సిల్వర్ అయోడైడ్. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించేటువంటి రసాయనం అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే వీటితో పాటు పొటాషియం అయోడైడ్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సోడియం క్లోరైడ్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఆ మేఘాలను చల్లబరుస్తాయట. చల్లబరిచి వాటి తేమ అనేది లాక్కొని అలా పెద్ద పెద్ద బిందువులాగా మార్చి వర్షాలు అయితే కురిపిస్తాయి అనమాట. అండ్ దీని ద్వారా ఏంటి అంటే కొన్ని ప్రాంతాలు అంటే ఎక్కడైతే కొన్ని కరువు ప్రాంతాలు ఉంటాయో లేదా కొన్ని ఢిల్లీ అట్లాంటి నగరాల్లో విపరీతమైనటువంటి వాయు కాలుష్యం ఉంటుంది కదా, సో అట్లాంటి వాటిని తగ్గించడానికి ఎక్కువగా ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వాడుతున్నారు అదనమాట సంగతి. అండ్ మరి నెక్స్ట్ అయితే మరొక క్వశ్చన్ రెడీగా ఉంది, అదేంటి కూడా తెలుసుకుందాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి లైట్స్ ఫ్యాన్లు అన్ని ఆన్ చేసి పెట్టేస్తూనే ఉంటాం, కానీ మనకి విద్యుత్ బల్బు ఏదైతే ఉందో దాంట్లో ఒక వాయువు ఉంటుందన్నమాట. సో దానివల్ల అది గ్లో అవుతుంది. ఇంతకీ ఆ వాయువు ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, విద్యుత్ బల్బ్స్లో ఉండేటువంటి వాయువు ఏది? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866244814 ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మరొక లవ్లీ ట్రాక్ అయితే ఫ్రమ్ ద మూవీ నువ్వు వస్తావని వచ్చేస్తుంది, అదైతే వినేస్తూ

0: Mukti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

చాను కదా, విద్యుత్ బల్బ్స్ లో ఉండేటువంటి వాయువు ఏది అని అడిగాను. అండ్ మరి మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు, చూసేద్దాం. సుధా గారు కొత్తగూడెం నుంచి, బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే మురళి గారు హాయ్ అంటూ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. రేణుగా గోపరాజు గారు కడప నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్రా కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోర్నతల్ సునీల్ గారు. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. మంచి మెలడీ సాంగ్స్తో పాటు విజ్ఞానం కూడా ఈరోజు సూపర్ అంటూ రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే కోట శ్రీమన్ నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఫండి దీపిక, గీత, షాన్విక్, రామ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగేంద్రప్ప గారు ఉడేవు నుంచి పంపించారు. మూలకల మూర్ కర్ణాటక నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఖమ్మం నుండి ఊరుకొండ మధు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అగస్త్య గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ కుటుంబ సభ్యులు రామానగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి గారు మేడ్చల అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ విజయవాడ నుంచి, సారీ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారనమాట. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో కూడా.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఇంకా సాయి రేఖ రాఘవమ్మ గారు పోరంగి నుంచి కూడా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. అలాగే ఐలవరం నుంచి డోకుపర్తి గోపాలరావు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం విద్యుత్ బల్బ్స్ లో ఏ వాయువు ఉంటుంది అని. సో ఆన్సర్ వచ్చేసి ఆర్గాన్ అండ్ నైట్రోజన్ వాయువులు అయితే ఉంటాయన్నమాట. అయితే ఎందుకు ఈ వాయువుల్ని నింపుతారు అంటే, ఒకవేళ ఎలాంటి గ్యాస్ నింపలేదు అనుకోండి, అంటే ఇంతకుముందు బల్బ్స్ లో అనమాట, వాటిలో టంగ్స్టన్ అనే ఫిలమెంట్ ఉంటుంది కదా, ఒకవేళ మామూలు అంటే ఎలాంటి వాయువు నింపకపోతే అందులో ఉండేటువంటి ఆక్సిజన్ వల్ల లోపల ఫిలమెంట్ అనేది వెంటనే మండిపోయి బల్బు ఫ్యూజ్ పో ఛాన్సెస్ అయితే ఉన్నాయట. అందుకని ఈ ఆర్గాన్ అండ్ నైట్రోజన్ వాయువులు ఈ టంగ్స్టన్తో ఎలాంటి రసాయన చర్య జరపవు కాబట్టి ఈ వాయువుల్ని అందులో నింపేవారట. అండ్ అంతేకాకుండా బల్బ్ వెలుగుతున్నప్పుడు లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఈ వేడికి టంగ్స్టన్ అణువులు అనేవి ఆవిరి కాకుండా కూడా వాటిలో ఉండేటువంటి ప్రెషర్ని అడ్డుకోవడానికి, అలాగే బల్బు ఎక్కువ కాలం పనిచేయడానికి ఈ ఆర్గాన్ అలాగే నైట్రోజన్ గ్యాసెస్ని నింపుతారట. అది మరి సంగతి. అండ్ మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేటువంటి బల్బులు అయితే చాలా వరకు ఎల్ఈడి బల్బ్సే ఉంటున్నాయి కదా. సో దాంట్లో ఏంటంటే ఫిలమెంట్ కాకుండా సెమీ కండక్టర్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అది కూడా ఏంటో తెలుసుకుందాం మన హరివిల్లు ప్రోగ్రాంలో.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ

0: 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: సో మరి ఇప్పుడైతే మరి మనం ఒక మ్యాథ్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట, అదైతే అడిగేస్తున్నాను. అదేంటంటే, సో మరి మామిడి పండ్ల సీజన్ కదా, మరి ఈ మామిడి పండ్ల సీజన్ లో కొంతమందికి ఒక్కొక్కసారి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు ఈ మామిడి పండ్లు అమ్మే వాళ్ళకి. అలాగా మరి 10 మామిడి పండ్ల అమ్మకపు ధర 13 మామిడి పండ్ల అసలు ధరకు ఈక్వల్ అయితే అప్పుడు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 10 మామిడి పండ్ల అమ్మకపు ధర, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు 13 మామిడి పండ్ల అసలు ధర, అంటే 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అనమాట. అంటే 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు అప్పుడు ప్రాఫిట్ వస్తుందా లేక లాస్ వస్తుందా? మరి మీకు కరెక్ట్గా గెస్ చేసి ఆన్సర్ పంపిస్తుండండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ ఒకవేళ ప్రాఫిట్ అయితే ఎంత పర్సెంట్, లాస్ అయితే ఎంత పర్సెంట్? మరి క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అయితే మరి ప్రాఫిటా లాసా? మరి ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఈ లోపు అయితే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, అల్లరి రాముడు ఈ చిత్రం నుంచి.

ఎస్, మరి నేను అడిగినటువంటి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎవరైనా కనుక్కున్నారా లేదా అనేది అయితే చూసేద్దాం. ఐలవరం నుంచి ఓకే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. పడన్న జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు. కాదండి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండ్ సూపర్ క్యాల్కులేషన్ కూడా చేసి పంపించారు అన్నమాట ఆశ గారు. అండ్ భాస్కర్ గారు పడన్న నుంచి పంపించారు, నో ప్రాఫిట్ నో లాసా? అయితే ప్రాఫిటో లాసో ఏదో ఒకటి రావాలి కదా. ఓకే, నో ప్రాబ్లం. రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రేశ్వర చారి గారు మేడ్చల అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, కాదండి ఆన్సర్ తప్పు, ఆన్సర్ అయితే తప్పు, పప్పులో కాలు వేశారు మీరు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు రైట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి అండ్ నిష్క, సో వీరు పంపించారు. ఓకే, ఆన్సర్ అయితే కరెక్టే, బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే అది కాదండి. అండ్ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బాలాజీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అగస్త్య గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఇవన్నమాట ఆన్సర్స్ అయితే అందరూ కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్సే పంపించారు. మరి తెలుసుకుందాం ప్రాఫిటా లాసా అనేది. సో మరి క్వశ్చన్లో 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్, కాబట్టి అక్కడ ఖచ్చితంగా

ప్రాఫిటే వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అయితే ఎన్ని వస్తువులకు ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంటే 13 మామిడి పండ్లను కొన్న ధరలో 10 మామిడి పండ్లు అమ్మేశాం అంటే ఎక్కువే ఉన్నట్టు కదా, అంటే మనకి ప్రాఫిటే వచ్చినట్లు కదా. సో అదనమాట. అండ్ ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 30% వస్తుంది. అలాగా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఎస్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి మన హరివిలులో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, అది కూడా ఏంటో తెలుసుకుందాం. బిడ్డ పుట్టినప్పుడు వెంటనే ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏంటి, అంటే వితిన్ 24 అవర్స్లో బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏమిటి. మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ బాగున్నారా.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఓకే, మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, బిడ్డ పుట్టినప్పుడు 24 గంటల్లోపు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏది అని అడిగాను అనమాట క్వశ్చన్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడర్ నుంచి. సో క్వశ్చన్ అయితే వినలేదు సరిగ్గా, అందుకనే ప్రాఫిట్ తప్పొచ్చింది అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, బట్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే మురళి గారు పంపించారు, సో నేను ట్రై చేస్తాను మురళి గారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శోభ గారు తిరుపతి నుంచి పంపించారండి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే బొడ్డు ఓంకార్ గారు అండ్ కుటుంబ సభ్యులు వేటపల్లం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మోనిషా అండ్ చెల్లపందిరి రామారు గారు మధురై తమిళనాడు నుండి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అగస్త్య గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ వీర హనుమాన్ బాలాజీ గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వర్ గారు మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా బాలాజీ రెడ్డి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరువేదుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజర్ నుంచి పంపించారు, ఓకే. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అనేది.

ముఖ్యమైనది బీసీజీ, అంటే బెసిల్లస్ కాల్మెట్ యూరిన్ ప్రివెన్షన్ టాబ్లెట్ అనమాట. అంటే ఇది టీబీ రాకుండా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఇస్తారనమాట. అండ్ ఇంకా దీంతో పాటు హెపటైటిస్ బి, సో అది కూడా ఇస్తారు. అండ్ సో ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పద్మా గారు, సారీ సునీత ప్రీతి, బళ్ళారి కర్ణాటక నుంచి. అలాగే తిరువిధుల వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణా జిల్లా నుంచి. సో ఇది వాళ్ళకి మన హరివిల్లు ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ధ్యేయంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ది పదంలో ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్రానికి శక్తినివ్వాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 లక్షల సూర్యఘర కనెక్షన్లు వచ్చాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా చేసే పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను కమిషనర్ చల్లా ఓబులేసు పట్టణ ప్రణాళిక అధికారులు ఈరోజు ప్రచురించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 7 మార్చి 2024 జారీ చేసిన జీవో నెంబర్ 65 ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాల్లో భంగ 2వ రోజు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం శతకంపట్టు ప్రాంతాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఇప్పుడే అమల్లోకి తెచ్చిన కొత్త విధానం కాదని, 2014లోనే ఈ విధానాన్ని తెచ్చామని, అయితే ఆ సమయంలో మన సాంకేతిక వ్యవస్థ అంత బలంగా లేనందున వెంటనే దాన్ని అమల్లోకి తేవడం సాధ్యం కాదని అప్పట్లో భావించినట్టు పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలు ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 825 పాయింట్లు, నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోయి అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 96 రూపాయల 20 పైసల వద్ద కొనసాగుతోంది. క్రికెట్. ఐపీఎల్ 2026లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మరొక మ్యాచ్ మిగిలిండగానే ఆ జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, తిరుపతి జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేచినమ్మా, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ్ళ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లోకి. ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. సో సినిమా కబుర్లు చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీ అందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మాయ చేసామే మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు అప్డేట్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు నాగచైతన్య సాంగ్ అయితే వినేశారు, మరి ఎవరి గురించి చెప్పబోతున్నాను అనేది ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలన్నమాట. అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య అనమాట, దర్శకుడు కార్తీక్, వీళ్ళిద్దరూ అంటే కార్తీక్ వర్మ దండు, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఏంటి అంటే కనుక వృషకర్మ అనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, కొన్నాళ్ల క్రితం రాజస్థాన్లో అయితే ఒక పార్ట్ అనమాట ఈ స్టోరీకి సంబంధించిన కీలక షెడ్యూల్ అయితే ఈ మేకర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నారు అనమాట. అలాగే షూటింగ్ కూడా అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అప్డేట్ అయితే వచ్చేసింది. మరి దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి అనమాట. మీనాక్షి చౌదరి అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మరి ఈసారి కార్తీక్ మనందరికీ ఎలాంటి ట్రీట్ ఇస్తాడో తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనందరం కూడా వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి చూద్దాం దర్శకుడు కార్తీక్ వర్మ దండు అలాగే నాగ చైతన్య అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతోంది. టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి అసలు స్టోరీ అంతా దేని చుట్టూ తిరుగుతుంది ఇవన్నీ తెలియాలి అంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపల గ్లిమ్స్ వస్తాయి, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అప్డేట్స్ నాకు తెలియగానే మీ అందరితో షేర్ చేసేస్తాను. మరి ఇప్పుడైతే నాగ చైతన్య యాక్ట్ చేసిన వండర్ఫుల్ మూవీ అనమాట ఈ సాంగ్, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. ప్రేమ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మజిలీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. సో ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే 2024లో అనమాట సంక్రాంతికి రిలీజ్ అయ్యి 350 కోట్లకి పైగా గ్రాస్ ని నమోదు చేయడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన మూవీ ఏదైనా ఉందా? ఇంత ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నాకు తెలుసు మీ అందరికీ ఈ పాటకే గుర్తొచ్చేసి ఉంటుంది. ట్రెండ్ ని సెట్ చేసింది అంటే ఖచ్చితంగా అది హనుమాన్ మూవీ అనమాట. మరి ఇప్పుడు ఏంటి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే ఈ సినిమా మళ్ళీ 3D వర్షన్లో ఈ జూన్ 25న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారనమాట. మరి 3D వర్షన్లో హనుమాన్ మూవీ చూడటానికి నిజంగా మీ అందరూ ఇంట్రెస్ట్ గా ఉంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అనమాట, జూన్ 25 వరకు. సో 25 వరకు వెయిట్ చేస్తే 3D వర్షన్లో హనుమాన్ మూవీని మనందరం చూసేయచ్చు అనమాట. సో అది మరి హనుమాన్ మూవీ రీరిలీజ్.

కి సంబంధించిన అప్డేట్ అయితే, మరి ఇప్పుడు అయితే మీ అందరి కోసం తేజ సజ్జాక్ చేసిన హనుమాన్ మూవీ నుంచి, దాని తర్వాత మీరు ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ టూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్,

0: శుభారంభానికి ప్రారంభం.
1: వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకువచ్చామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను తొలిసారిగా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తున్నారు. రీవెరిఫికేషన్ జవాబుపత్రాలను సైతం వారి వాట్సాప్కు పంపిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆర్టీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం, ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపొరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను
2: परिष्करिस्तनाम अत्यंत सार्थक रही. रक्षा मंत्री राजनाथ सिंह वियतनाम और दक्षिण कोरिया की यात्रा पर रवाना हो गए हैं. सोशल मीडिया पोस्ट में श्री सिंह ने कहा कि द्विपक्षीय संबंधों को और विस्तार देने के लिए इन दोनों एशियाई देशों का दौरा करने को लेकर वे उत्सुक हैं. उन्होंने कहा कि इस दौरे का मुख्य उद्देश्य रणनीतिक सैन्य सहयोग, रक्षा औद्योगिक साझेदारी और समुद्री सहयोग को बढ़ावा देना तथा हिंद प्रशांत क्षेत्र में शांति तथा स्थिरता को प्रोत्साहित करना है. स्वास्थ्य और परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा विश्व स्वास्थ्य सम्मेलन में भाग लेने के लिए स्विट्जरलैंड पहुंच गए हैं. सम्मेलन आज से 23 मई तक चलेगा. इस वर्ष का विषय है वैश्विक स्वास्थ्य को नया स्वरूप देना, साझा जिम्मेदारी. श्री नड्डा ने सोशल मीडिया पोस्ट में कहा कि ये सम्मेलन वैश्विक स्वास्थ्य चुनौतियों से निपटने में सामूहिक प्रयासों के महत्व को दर्शाता है. केरलम के तिरुवनंतपुरम में आज कांग्रेस के वरिष्ठ नेता वी डी सतीशन ने मुख्यमंत्री पद की शपथ ली.
3: वडशेरी दामोदर मेनोन सतीशन नियम वी स्थापित भारत भरणघटनयोड निर्व्याजमाय विश्वस्तयुम.
2: राज्यपाल राजेंद्र विश्वनाथ आर्लेकर ने यूडीएफ सरकार के नए मंत्रियों को शपथ दिलाई. नई सरकार में शामिल वरिष्ठ नेताओं में पूर्व प्रदेश कांग्रेस अध्यक्ष रमेश चेन्नीथला, वर्तमान प्रदेश कांग्रेस अध्यक्ष सन्नी जोसेफ, के मुरलीधरन और इंडियन यूनियन मुस्लिम लीग के नेता पी के कुन्हालीकुट्टी शामिल हैं. समारोह में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे, लोकसभा में विपक्ष के नेता राहुल गांधी, वायनाड से लोकसभा सांसद प्रियंका गांधी, कर्नाटक, हिमाचल प्रदेश और तेलंगाना के मुख्यमंत्री, केरलम के निवर्तमान मुख्यमंत्री पिनराई विजयन और भाजपा प्रदेश अध्यक्ष राजीव चंद्रशेखर सहित कई वरिष्ठ नेता शपथ ग्रहण समारोह में शामिल हुए. पत्तन पोत परिवहन और जलमार्ग मंत्री सर्बानंद सोनोवाल ने आज अंतर्राष्ट्रीय महिला समुद्री दिवस के अवसर पर महिला नाविकों के अदम्य साहस को नमन किया. सोशल मीडिया पोस्ट में श्री सोनोवाल ने कहा कि नीतिगत सुधारों के कारण भारत में महिला नाविकों की

0: won the Italian Open title in Rome after defeating Casper Ruud of Norway 6-4, 6-4 in the final. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట కొడుకు కోడలు. ఈ చిత్రానికి ఘంటసాల పీసు శిలాగానం, గీత రచన ఆత్రేయ.

0: భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి,
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: ఆత్రేయ గారి సాహిత్యంలో ప్రేమ కానుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో తరువాత మోగనమ్ము చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
0: కార్యక్రమంలో చివరిగా ఆది దంపతులు. ఈ చిత్రానికి యేసుదాసు, పి సుశీల గానం చేశారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: విజయవాడ కేంద్రం. సమయం 12:30 కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్ లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం, ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
2: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
1: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లియన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల CEOలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోతెన్బర్గ్ లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వాధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోతెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ V రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం

0: సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాల ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే తీవ్రతంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: వడశేరి దామోదర మేనోన్ సతీశൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും
0: మాజీ కేపీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల, ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, మరొక మాజీ అధ్యక్షుడు కె మురళీధరన్, ఐయుఎంఎల్ నాయకుడు పీకే కూన్హాలికుట్టి తదితరులు కొంత మంత్రివర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట అసెంబ్లీ స్పీకర్ థమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదాళ్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర ఆర్థిక మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టరములలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మరొకసారి 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి.

0: సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో వెరికోస్ వెయిన్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ వేమూరి నందన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ నందన్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వాస్కులార్ సర్జన్గా, ఇది వింటుంటే కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ ఇటీవల కాలంలో బాగా దీని ప్రాచుర్యం అందరికీ తెలుస్తోంది, అవసరం ఎక్కువ పడుతోంది. అయితే మీరు అంటే ముఖ్యంగా రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు అని అనొచ్చేమో, ఈ వాస్కులార్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ప్రధానంగా రక్తనాళము అని అనగానే చాలామంది ఏమనుకుంటారంటే నరాలు, పైకి కనిపించేటువంటి నరాలు అన్నిటినీ నరాలు నరాలు నరాలు అని అంటుంటారు. నిజానికి నరము అంటే అది కాదు, వైద్య పరిభాషలో నెర్వ్ అనేదే నరము, కానీ మన పైకి కనిపించేటువంటి ఉబ్బుగా కనపడే నరాలన్నింటినీ కూడా నరాలు నరాలని అంటుంటాం, అవి రక్తనాళాలు. అంటే ఈ వైద్య పరిభాషలోకి వెళ్ళినట్లయితే ధమనులు సిరలు అని అంటుంటాం. మంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళేది, చెడు రక్తాన్ని తీసుకొని వెళ్ళేది ఆర్టరీస్ అండ్ వైన్స్ అని ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు. ఈ ఆర్టరీస్ వైన్స్ని ఏదైనా అసౌకర్యము డ్యామేజ్ ఏదైనా అయినా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమొచ్చినా కూడా వాటిని శస్త్రచికిత్స చేసి ఆపరేషన్ చేసి సర్జరీ చేసి నయం చేసేటువంటి వైద్య నిపుణులుగా మిమ్మల్ని చెప్పుకుంటుంటారు డాక్టర్ గారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బాగా ఈ ఇబ్బంది తెలుస్తూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. మరీ ప్రధానంగా ఎక్కువగా నిలబడి పనిచేసే కార్మికుల్లో కూడా ఇది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండటం కూడా గమనిస్తున్నాం. వెరికోస్ వెయిన్స్ అనేటువంటి ఇబ్బంది అంటే మోకాలు నుంచి కింద భాగంలో కాళ్ళకి ఒక చూపుడు వేలులావంత నరాల్లాగా అంటే నాళాలు కొంతమందికి ఆకుపచ్చ రంగులో కొంతమందికి బ్లూ రంగులో కనిపిస్తూ ఉంటాయి, కొందరికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొందరికి అంతగా ఇబ్బంది పెట్టదేమో. మరి ఎక్కువ మంది చెబుతుంటారు అబ్బో బాగా కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు నొప్పి, రాత్రి నిద్ర ఉండట్లేదు, ఇలాంటి సమస్య చెబుతుంటారు. వాళ్ళకై వాళ్లే వైద్యం చేసుకుంటారు, దానికి కొబ్బరి నూనె రాయడం, మర్దన చేసుకోవడం, వేడినీళ్ళు కాపడం పెట్టడం ఇలా చేస్తారు. ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ గారు, ఇబ్బంది పడే ఆ పేషెంట్కు తెలుస్తుంది, మీ డాక్టర్లకు తెలుస్తుంది ఆ ఇబ్బంది. ఏమిటి డాక్టర్ గారు వెరికోస్ వైన్స్ అనే సమస్య ఎవరికి ఎందుకు వస్తుంది, అది చెప్పండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి. ఇవాళ ప్రముఖంగా మనం మాట్లాడుకుంటే వాస్కులర్ సర్జరీలో ఒక చిన్న భాగం మాత్రమే వెరికోస్ వెయిన్స్ అంటాము. అందరిలో మనం చూసేవి వెరికోస్ వెయిన్స్ అని చెప్పలేము. మామూలుగా ప్రతి మనిషిలో రక్తనాళాలు ఉబ్బి కనపడతాం, రక్తనాళాలు ఒంటి మీద కొంచెం దిట్టంగా కనపడతాం, సహజం. వాటిని మనం వెరికోస్ వెయిన్స్ అని అనము. దాదాపు 100 మందిని చూసుకుంటే 90 మందికి బాగా కనపడతూ ఉంటాయి, సన్నగా ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువగా కనపడతూ ఉంటాయి. ఉన్న ప్రతి నరము వెరికోస్ వెయిన్స్ కాదు, నరము లేదంటే రక్తనాళము, అది చూసిన ప్రతిది వెరికోస్ వెయిన్స్ అని అనము. ఎక్కడైతే మరీ ద్రాక్ష గుత్తులాగా కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బి కనపడతూ ఉంటాయో, లేదంటే కాళ్ళలో మడాల చుట్టూతో నలుపు వచ్చి కనపడతూ ఉంటుందో, వీళ్ళకి సంబంధించిన వాటిని మాత్రమే వెరికోస్ వెయిన్స్ అని అంటాము. ఇవి ఎవరిలో ఎక్కువ వస్తాయంటే ఎక్కువ శాతం నుంచుని పనిచేసే వాళ్ళకి. వాటిలో ఫస్ట్ మనం ఎవరు చెప్పుకోవాలంటే కార్మికులు, రోజు వారి నుంచిని ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, లేదా టీచర్లకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచునే ఉంటారు వాళ్ళకి, ట్రాఫిక్ పోలీసు వారికి, మాలాగా పనిచేసే సర్జన్స్కి, రోజుకి 6-7 గంటల కంటే ఎక్కువసేపు నుంచుని ఎవరికి ఎక్కువ పనిచేస్తారో వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వెరికోస్ వెయిన్స్ని.
1: లక్షణాలు ఏమిటి? కేవలం ఉబ్బి ఉండి, కొంచెం బాగా ఎక్కువగా ఉబ్బి ఉండి, మెలికలు మెలికలు మెలికలుగా నిచ్చెనలాగా డిఎన్ఏ షేప్లో ఉంటే కూడా అనుకోవచ్చా? అంటే లక్షణాలు ఇవి వెరికోస్ వెయిన్సే, టెస్ట్ చేస్తేనే తెలుస్తుందా? మీరు చూసి హిస్టరీ చెప్పేయొచ్చా? ఎలా
2: చూసి కూడా చెప్పొచ్చండి ఇవి వెరికోస్ వెయిన్సా కాదని. కొంతమందికి ఇందాక మనం చెప్పినట్టు మరీ రక్తనాళాలు కాళ్ళలో ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా ఉబ్బి కనపడతూ ఉంటాయి, ఒకటి. రెండు వచ్చేసి కాళ్ళలో నలుపు ఉంటుంది.

0: మెడల్ చుట్టూతో నలుపు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ వరకు చర్మం తెల్లగా ఉండి కరెక్ట్గా మధ్యకాలు నుంచి మెడని చుట్టూతో పాదం వరకు మొత్తం కాలు నల్లగా అయిపోయి ఉంటుంది. అది వెరికోజ్ వీన్స్ లక్షణమే. 3, కొంతమందికి ఎటువంటి రక్తనాళాలు ఉబ్బి కనపడవు. కాకపోతే వీళ్ళకు ఓన్లీ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎట్లా అంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి కాలు చాలా భారంగా అనిపించటం, ఎవరన్నా కాలు మసాజ్ చేస్తే బాగుండని అనిపించటం, ఇదొక లక్షణం. 2 వచ్చేసి దూర ప్రయాణాలు చేసినప్పుడు మడాల చుట్టూతో వాపులు రావటం, ఇదొక లక్షణం. 3 వచ్చేసి మనం నైట్ నిద్రపోతున్నప్పుడు నిద్రలో పిక్కలు పట్టేస్తాయి. ఇది రోజు జరగదు, సుమారుగా నెలకు వచ్చేసి 2 సార్లు 3 సార్లు జరుగుతూ ఉంటుంది ఇట నైట్ నిద్రలో పిక్కలు పట్టేయటం. 4 వచ్చేసి ఉదయం నిద్ర లెగిసిన వెంటనే మంచం దిగిన తర్వాత 3-4 అడుగులు వేయటానికి చాలా ఇబ్బంది పడతారు. 3-4 అడుగులు వేసిన తర్వాత కానీ కొంచెం కాలు ఫ్రీ అవ్వవు. ఇది కూడా 4 లక్షణం. ఈ లక్షణాలన్నీ వెరికోజ్ వీన్స్ లక్షణాలే. ఇదంతా ముదిరిపోతే లాస్ట్ వచ్చే 5వ స్టేజ్ ఏంటంటే మెడని చుట్టూతో గాయం అవుతుంది. మెడని చుట్టూతో నలుపు వచ్చి తర్వాత గాయం అవుతుంది. ఎంత కాలం నుంచి డ్రెస్సింగ్ చేసుకుంటా ఉన్నా ఆ మెడని చుట్టూతో ఉన్న గాయం మానదు. సో ఇవన్నీ వెరికోజ్ వీన్స్ లక్షణాలు. కేవలం రక్తనాళాలు ఉబ్బుంటే మాత్రమే వెరికోజ్ వీన్స్ అనుకోవటం అపోహ.
1: డాక్టర్ గారు, మీరు ఇప్పుడే చెప్పారు డాక్టర్ నందన్ గారు, కొంతమందికి అప్పుడప్పుడు పిక్కలు పట్టేయడం, పొద్దున్నే నిద్ర లేవగానే కాలు అడుగు వేయడం కూడా ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఒక లక్షణం, వన్ ఆఫ్ ద సింప్టమ్స్ అని అంటున్నారు. మరి కొందరు డాక్టర్లు ఆ పిక్కలు పట్టేయడం క్రాంప్స్ అని ఏదో ఇంగ్లీష్ పదం అంటుంటారని, కొంతమందికి ఏదో కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చని, కొన్ని ఇతరితర మినరల్ డెఫిషియన్సీ రావచ్చని అంటారు. మరి మీరు చెప్పేది ఇలా అంటున్నారు, ఏది అనుకోవాలి?
0: తప్పకుండా పిక్కలు పట్టేయడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనం అనుకున్నట్టు మినరల్ డెఫిషియన్సీ, బాడీలో మెగ్నీషియం తక్కువైనా, బాడీలో నీరు శాతం తక్కువైనా, బాడీలో వారికోజ్ వెయిన్స్ తక్కువ ఉన్నా, ఈ అన్ని కారణాలు పిక్కలు పట్టేటాకి ఉంటాయి. 1, పైనుంచి కిందకు వచ్చే మంచి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా కూడా నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేటివి ఇవన్నీ జరుగుతాయి. సో ఈ పిక్కలు పట్టేయటం ఇబ్బంది ఉంది అనగానే వారికోజ్ వెయిన్స్ అని మనం అనుకోలేం. సో దాని ఇది కూడా వారికోజ్ వెయిన్స్కి వన్ ఆఫ్ ది నోన్ సిమ్టమ్ అంటాం. అంటే వారికోజ్ వెయిన్స్ ఉండడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో వాళ్ళకి మనం కలర్ డాప్లర్ అంటాం, టెస్టులు చేసుకుని దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం ఇది వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన పిక్కల నొప్పా లేదా ఏంటి అని.
1: అయితే డాక్టర్ గారు, చెబుతుంటారు డాక్టర్లు నిరంతరం రక్త ప్రసరణ జరుగుతూనే ఉండాలి శరీర భాగం మొత్తానికి, అన్ని కణాలకు. శరీరంలో ప్రతి భాగము కణమయము, కణజాలాలతో నిండి ఉంటుంది. ప్రతి కణానికి రక్త ప్రసరణ జరగాలి, జరిగితేనే మనిషి బ్రతకగలడు. మరి ఈ కాళ్లల్లో ఉబ్బుగా ఉండి, నల్లగా ఉండి, కొందరికి బ్లూగా ఉండి, కొందరికి గ్రీన్ ఆకుపచ్చగా ఉంటే అక్కడ రక్తం ఏమైనా స్టాగ్నేట్ అయ్యిందని అనుకోవాలా? రక్తం మరి ఆగకూడదు కదా, మరి అప్పుడు ఏమైనా జరగవచ్చు కదా. ఈ నాళాల్లో ఉండేటువంటి ఈ ఉబ్బులు ఒక్కొక్కసారి గుండెకు కొట్టొచ్చు, ఊపిరితిత్తులకు కొట్టొచ్చు, ఏదో ఎంబోలిజం అనే పదం వాడుతూ ఉంటారు డాక్టర్లు, అలా ఏమైనా జరిగే ప్రమాదం కూడా ఉండొచ్చు కదా?
0: అవునండి, మంచి ప్రశ్న. ఇందాక మాట్లాడుకున్నట్టు 2 రకాల రక్తనాళాలు ఉంటాయి శరీరంలో. పైనుంచి కిందకు వచ్చే మంచి రక్తనాళాలు కిందకి మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి, కింద నుంచి పైకి చెడు రక్తాన్ని తీసుకెళ్లే వాటిని మనం సీరులు అంటాం. సో మెయిన్ మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పైనుంచి కిందకి వెళ్ళే రక్తనాళాలలో ఏమాత్రమైనా బ్లాకేజ్ ఉన్నా, ఇబ్బంది ఉంటే సడన్గా కాలు పాడైపోవటం, కాలు తీయాల్సిన అవసరం, ఇవన్నీ ఉంటాయి. కానీ కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాల్లో వచ్చే ఇబ్బంది మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. సో కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా కాళ్ళకు వచ్చేసి 2 రకాలు ఉంటాయి. 1, చర్మం కింద ఉంటాయి, 2, కండరాల లోపల ఉంటాయి. చర్మం కింద ఉన్న రక్తనాళాలు మాత్రమే మనకు కనపడతాయి, వాటిని వారికోజ్ వెయిన్స్ అంటాం. వీటిల్లో ప్రాబ్లం వచ్చినా సరే కండరాల లోపల ఉన్న రక్తనాళాలు కింద నుంచి పైకి తీసుకెళ్తానే ఉంటాయి రక్తాన్ని. సో దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది రాదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇట్లా రక్తం చాలాసేపు చర్మం కింద ఉండే రక్తనాళాలలో ఉబ్బి ఉబ్బి అట్లా అక్కడే పేరుకుపోయి ఉండి చాలా తక్కువ మందిలో, చెప్పాలి అంటే 100లో 2.5% నుంచి 3% మందికి మాత్రం వారికోజ్ వెయిన్స్లో రక్తం గడ్డగట్టుకునే లక్షణాలు ఉంటాయి. అట్లా వారికోజ్ వెయిన్స్ గడ్డగట్టుకుని కింద నుంచి పైకి ఈ 2-3% కింద నుంచి పైకి గడ్డెళ్ళే వాళ్ళు 0.5% నుంచి 1% వరకు మాత్రమే ఉంటారు.
1: డాక్టర్ గారు, ఎవరికి చూసినా మోకాళ్ళ నుంచి పాదం ఇక్కడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా, అక్కడ వరకే వస్తుందా, పైకి వెళ్ళదా, నడుముకు రాదా, పొట్టకు రాదా, ముఖానికి రాదా డాక్టర్ గారు?
0: ఎక్కడి నుంచి అన్నా రక్త ప్రసరణ కింద నుంచి పైకి వెళ్ళే భాగంలో లేదా చెడు రక్తనాళం ఏ ఆర్గాన్ నుంచి అన్నా గుండెకి వెళ్ళే మార్గంలో బ్లాకేజ్ ఉన్నప్పుడు, అడ్డుపడినప్పుడు ఎక్కడన్నా శరీరంలో రక్తనాళాలు ఉబ్బి కనపడవచ్చు. బయటికి ఎక్కువ ఎక్కువ కనపడితే మనం వాటిని వారికోజ్ వెయిన్స్ అంటాం. అది కేవలం కాళ్ళలో మాత్రమే చూడగలుగుతాం. మెయిన్ మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే గజ్జెల్లో ఉంటుంది. గజ్జెల్లో ఈ బయట ఉండే చర్మం కింద ఉండే రక్తనాళం వెళ్ళి కండరాల లోపల ఉండే రక్తనాళాలను కలుస్తాయి. అక్కడ గేట్ ఏమన్నా డ్యామేజ్ అయితే మన బ్యారేజ్ గేట్ లాగా ఈ రక్తం వెళ్ళి దాంట్లోకి వెళ్ళగానే గేటు మూసుకుపోవాలి. ఆ గేట్లో ఏమన్నా డ్యామేజ్

0: వచ్చేస్తే రక్తం అంతా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన రక్తం మనకి ఉబ్బి అక్కడ రక్తనాళంలో కనపడుతూ ఉంటుంది. పొట్టలో కూడా ఉంటుంది వెరికోజ్ వెయిన్స్, కాకపోతే వాటిని వెరికోజ్ వెయిన్స్ అనో ఇంకొక పేరుతో అంటాం. అవి లివర్ క్యాన్సర్లో మందు తీసుకుని లివర్ పాడైపోయిన వాళ్ళలో పొట్టలో కనపడతూ ఉంటాయి. సో అది వేరే, కంప్లీట్గా ఇది వేరే.
1: సరే డాక్టర్ నందన్ గారు, వెరికోజ్ వెయిన్స్ ఉబ్బి ఉంటాయి లేకపోతే వంకర్లు తిరిగి ఉంటాయి, మీరు చెప్పినట్టు ద్రాక్ష గుత్తులుగా ఉంటాయి, చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుందేమో, కానీ కలిగే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు చాలా అరుదుగా చెబుతారు కాళ్ళన్నీ లాక్కుపోతున్నాయి, నొప్పులుగా ఉంటున్నాయి, ఇబ్బంది పెడితేని తక్కువగా అంటుంటారు. మరి ఉన్నవాళ్ళందరూ అది చెప్పరే, ఏమిటి అసలు కలిగే ఇబ్బంది ఏంటి?
0: వారికోజ్ మీన్స్ దీర్ఘకాలికంగా మనం వదిలేసామంటే, ఎటువంటి వైద్యం తీసుకోకుండా ఏమి వదిలేసామంటే, చాలా కాలం నుంచి రక్తం అట్టాగే రక్తనాళాలలో పేరుకుపోయి ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న చర్మంలోకి కంటికి కనపడిన మోతాదులో రక్తం లీక్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి మెడని చుట్టూతా నలుపు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్టా దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేస్తే మెడని చుట్టూతా నలుపు స్టార్ట్ అవుద్ది. మెడని చుట్టూతా నలుపు స్టార్ట్ అయింది అంటే అక్కడ చర్మం పాడైపోయినట్టు అర్థం. సో దాని మీద స్లోగా గాయం స్టార్ట్ అవుద్ది. కొంతమందికి బయట నుంచి తగులుతుంది గాయం, ఆ గాయం మాందు. కొంతమందికి బయట నుంచి ఎటుగా తగలకుండానే ఆటోమేటిక్గా లోపల నుంచే గాయం పుట్టుకొస్తుంది.
1: ఇది అసలు ఎందుకు అంటే, ఇప్పుడు నాకు రాదే, ఆయనకు రాదే, మీకు రాదే, కొందరికే వస్తుంది ఎందుకు? అది వాళ్ళ శరీర తత్వం అనుకోవాలా, టెండెన్సీనా, ఏమైనా డెఫిషియన్సీలు ఉన్నాయా, లేకపోతే వంశపారంపర్యమా, తండ్రికి ఉంటే బిడ్డలకు వచ్చేస్తూ ఉండటం కూడా గమనించాం కొందరిలో, మీరు చెప్పండి డాక్టర్ గారు.
0: డెఫినెట్లీ అండి, వారికోజ్ వంశపారపరంగా కూడా వస్తాయి. నుంచునే ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్లో వారికోజ్ వెయిన్స్ మనం ఉంటుందని అనుకోలేము. నుంచి పనిచేసే ప్రతి టీచర్లో వారికోజ్ వెయిన్స్ ఉంటే మనం అనుకోం. కొంతమందికి బాడీ తత్వం అట్లా ఉంటుంది. వీటిలో ప్రధాన కారణం డెఫినెట్గా చెప్పాలంటే ఒబేసిటీ. లావుగా ఎక్కువగా ఉండే వాళ్ళలో వారికోజ్ వెయిన్స్ వచ్చే శాతం ఎక్కువ. దీనికి తోడు ఫ్యామిలీ హిస్టరీ, అంటే మన తండ్రి గారికో తల్లి గారికో తాతగారికో ఫ్యామిలీలో ఉంటే కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువ.
1: మరి ఏం చేయాలి డాక్టర్ గారు?
0: కొంతమందికి వారికోజ్ వెయిన్స్ మరీ దిట్టంగా ద్రాక్ష గుద్దులా కనపడి ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు ఎవరన్నా చూసి చెప్తే కానీ వాళ్ళు పట్టించుకునే స్టేట్లో కూడా ఉండరు. వాళ్ళకైతే ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ కంటికి కనపడకుండా ఎంతో కొంత చర్మానికి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, కాబట్టి స్టాకింగ్స్ అంటామా అన్ని డాక్టర్ గారిని కలిస్తే పరీక్ష చేసి ఎంత సివియర్గా ఉన్నాయో చూసి దాన్ని బట్టి సాక్స్లు అవి ఇస్తారు. అవి వేసుకుని ప్రశాంతంగా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమందికి బయట ఏం కనపడకుండా లోపల నొప్పులు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా మనం స్కానింగ్ చేసి చూస్తాము. స్కానింగ్లో పెద్దగా ఇబ్బంది లేదు, చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయంటే మందులు స్టాకింగ్స్తోనే చూస్తాము. మందులు స్టాకింగ్స్తో రక్తనాళాలు పెద్దగా బయట కనపడనప్పుడు 60 నుంచి 70% మందికి చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. నెలన్నర రూపులోనే వాళ్ళకి ఇబ్బందులన్నీ మాయమైపోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటారు. అది కాకుండా డెఫినెట్గా మెడని చుట్టూతో నలుపు అయిపోయింది, మెడని చుట్టూతో గాయం అయింది అంటే మాత్రం డెఫినెట్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: ఏం స్కానింగ్లు, ఎక్స్రేనా, ఎంఆర్ఐయా, సిటీయా, పెథలాజికల్ కన్ఫర్మేషన్కి ఏమైనా పంపాలా, ఏం పరీక్షలు చేయించాలి డాక్టర్ గారు?
0: మనం సేమ్ పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటాం చూసారా, అట్లా కాళ్ళకి రక్తనాళాలకు చేసే స్కానింగ్ని కలర్ డాప్లర్ అంటాము. సో కలర్ డాప్లర్ పరీక్ష చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు గజ్జల భాగంలో చర్మం కింద ఉండే రక్తనాళాలు కండరాల లోపల ఉండే రక్తనాళాలు కలుస్తాయి. అక్కడ నిజంగా ఇందాక నేను చెప్పినట్టు గేట్ డ్యామేజ్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉందని తెలుసుకుంది. గేట్ డ్యామేజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్తో పని ఉండదు. గేట్ డ్యామేజ్లో కూడా స్టేజీలు ఉంటాయి, 1, 2, 3, 4 అని. 1, 2లో ఉన్న వాళ్ళకి మందులు సాక్స్లతోనే మేనేజ్ చేసుకోవచ్చు జీవితాంతం.
1: చాలామంది ఏంటంటే ఈ సాక్స్లు వేస్తే గాలి ఆడదు అని ఇబ్బందులు ఎక్కువగా వేయరు, మొదటి రోజు 2వ రోజు వేస్తారు, తర్వాత తీసేస్తుంటారు. సరే డాక్టర్ గారు, ఆ గడ్డగట్టినటువంటి రక్తనాళాలన్నీ కరిగిపోయే మందులు కానీ ఏమి లేవా అండి?
0: మందుల ద్వారా వారికోజ్ వెయిన్స్ మాయమైపోవటం అంటూ జరిగే అవకాశమే లేదు. 100% నాకు ఏమాత్రం రక్తనాళాలు కనపడకూడదు అంటే ఆపరేషను లేదా స్క్లీరోథెరపీ అంటే ఇంజెక్షన్ ఇచ్చి రక్తనాళాలు మూసేస్తాం, ఇది ఒక్కటి మాత్రమే మార్గం.
1: సరే డాక్టర్ గారు, సివియారిటీ బాగా ఉంది, స్టేజ్ 4 అది చెప్పారు మీరు, స్టేజ్ 1, 2, 3, 4 అని. మిగతా డిసీజెస్లో లాగా క్యాన్సర్లు వాటిలో స్టేజ్ 1, 2, 3, 4 అన్నట్టుగా దీనిలో కూడా అలాగే ఉందనుకోండి, సివియర్ స్టేజ్లో ఉందనుకోండి, మైల్డ్ మోడరేట్ సివియర్ లాగా సర్జరీ చేయాలి తప్పదన్నారనుకోండి, ఏమిటి చేస్తారు సర్జరీ అంటే? వాటిని కట్ చేస్తారా, వెడల్పు చేస్తారా, రక్తం తోడేస్తారా, ఏం చేస్తారు?
0: ఫస్ట్ మనకు సర్జరీ చేయాలంటే ప్రతి వారికోజ్ వెయిన్స్కి సర్జరీ చేయం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 3-4 కారణాలు మాత్రమే ఉంటాయి. 1, సర్జరీ ఎవరికి చేస్తామంటే మరీ ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా కనపడి కాలు కూడా లావైపోతుంది అనుకుంటే 1 వాళ్ళకి, 2 మెడని చుట్టూతా గాయం ఉన్న వాళ్ళకి, 3 మెడని చుట్టూతా నలుపు వచ్చేసిన వాళ్ళకి, నాలుగు, ఇట్లా దిట్టంగా ఉన్న వారికోజ్ వెయిన్స్ ఏనాడన్నా పగిలి అక్కడ నుంచి బ్లీడింగ్ అంటే రక్తస్రావం విపరీతంగా అయితే

0: వాళ్ళకి మాత్రమే మనం ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ అంటే పూర్వకాలంలో గజ్జల్లో ఘాటు పెట్టి డ్యామేజ్ అయిన రక్తనాళం మొత్తం బయటికి తీసేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఒక చిన్న సూది ద్వారా, సూది మోకాలు భాగంలో మనం రక్తనాళంలోకి సూది పెట్టి దాంట్లోకి లేజర్ అంటాం, లేజర్ ఫైబర్ పెట్టుకుని పాడైపోయిన రక్తనాళం అయితే ఏదైతే ఉందో అది పైనుంచి కింద వరకు కాల్చుకుంటూ వచ్చేస్తాం.
1: లేజర్ విధానంతో కూడా దాన్ని,
0: లేజర్ విధానంతో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
1: మరి ఈ సర్జరీ చేసేస్తే ఏదైతే ఇప్పుడు ప్రొసీజర్, అది లేజర్ విధానం కానీ మీరు చెప్పిన విధంగా చేసేసారనుకోండి, ఇక పూర్తిగా నయం అయిపోయినట్టేనా, మళ్ళీ తిరగబెట్టదా, రికరెన్స్ అంటుంటారు, ఆ ఇబ్బంది ఉండదా?
0: పూర్తిగా నయమైపోతాయి అనే మాట అపోహ మాత్రమే. డెఫినెట్లీ ఒకసారి వారికోజ్ వెయిన్ సర్జరీ అయిన తర్వాత కింద నుంచి పైకి రక్తస్రావం వెళ్ళటానికి మన శరీరం ఆటోమేటిక్గా కొత్త కొత్త చిన్న చిన్న రక్తనాళాలు పుట్టించుకుంటానే ఉంటుంది, ఎంతో కొంత రక్తనాళాలు కనపడతానే ఉంటాయి. 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఏ రక్తనాళం అయితే మూసేస్తామో లేజర్ ద్వారా, మళ్ళీ ఆ రక్తనాళం ఓపెన్ అయ్యే ఛాన్స్ చాలా చాలా చాలా తక్కువ.
1: చేయించుకున్న తర్వాత జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా?
0: అసలు బాడీ మీద ఒక కుట్టు కూడా ఉండదండి, ఈ పేషెంట్కి ఆపరేషన్ అయిందని కూడా తెలియదు. జస్ట్ ఒక సూది, చేతికి ఇంజెక్షన్ పెట్టుకోవడానికి సూది ఎట్టా చేయించుకుంటాము, కాళ్ళకి ఇంజెక్షన్ పెట్టినట్టు ఆ సూది ఒకటి, ఆ సూది బెజ్జం మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ కూడా వెన్నుకు మత్తు ఇచ్చి చేసే రోజులు కూడా కాదు ఇవి, డైరెక్ట్గా అక్కడే లోకల్ ఎనస్థీషియా అంటాం, అక్కడ వరకు మాత్రమే మత్తు ఇచ్చి చేసేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన తర్వాత గంటకే పేషెంట్ నడిపిస్తాం.
1: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ నందన్ గారు, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో కూడా కనీసం తక్కువలో తక్కువ 6-7గురికైనా ఈ మధుమేహం, డయాబెటీస్ లేదా షుగర్ అనేటువంటి సమస్య, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనే ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. మనందరికి తెలిసిందే ఇది. ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కంట్రోల్లో ఉన్నవాళ్ళు, కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, మందులు వాడుతూనే ఉంటారు, వీళ్ళకి ఈ సివియారిటీ ఉండి ఉంటే, ఏదైతే వెరికోస్ వైన్స్ అనేటువంటి ఎక్కువ తీవ్రంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తారు?
0: షుగర్ ఉన్నా లేకపోయినా ఎటువంటి వాళ్ళకైనా ఈ కాలంలో ఓపెన్ సర్జరీ అనేది చాలా చాలా రేర్, తప్పని ఎక్కడో 100లో 1-2కి తప్పని వాటికి మాత్రమే ఓపెన్ సర్జరీ చేస్తాము. సో షుగర్ ఉన్నా లేకపోయినా డెఫినెట్లీ లేజర్ ద్వారానే ట్రీట్మెంట్ ఉంటుంది అందరికీ. కొంతమందికి 1-2 సూదులు కూడా భరించిన వాళ్ళు, కొత్తగా గ్లూ థెరపీ అని వచ్చింది, అదైతే ఒక సూది నొప్పి కూడా తెలియదు వాళ్ళకి, ఒక సూది కూడా లేకుండా పైనుంచి కింద దాకా వెరికోజ్ వెయిన్స్ మూసేసి వచ్చేయచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే గబుక్కున గాయాలు అయినాయి అంటే, ఇందాక మనం చెప్పినట్టు వెరికోజ్ వెయిన్స్కి మెడల్ చుట్టూ గాయాలు అయిందంటే, మామూలు వాళ్ళకైతే 4 రోజుల్లో మానితే వాళ్ళకి 5-6 నెలలు పడుతుంది. ఈ క్రమంలో మళ్ళీ షుగర్ కంట్రోల్ లేకుండా గాయం ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు కూడా పోయే ప్రమాదం ఉంది.
1: రకరకాల కార్మికులు ఉంటారు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు, అసంఘటిత కార్మికులు, ముఠా మేస్తులు, ఇంకా బరువులు ఎత్తేటువంటి వాళ్ళు, ఎన్నో రకాల కార్మికులు మన నిత్య జీవితంలో ఉంటారండి. వీళ్లల్లో కూడా ఈ ఎక్కువ నిలబడి, మీరు ఇందాకే చెప్పారు, రోజులో ఎక్కువ సమయం నిలబడి ఉండేటువంటి వాళ్లకు వచ్చే అవకాశం ఉందండి అన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కార్మికుల్లో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మధ్య మధ్యలో ఏమైనా రెస్ట్ తీసుకోవాలనా, ఒక గంట పని చేసుకున్న తర్వాత కూర్చోవాలా, కొంత రిలీఫ్ ఏమైనా ఉంటుందా, వాళ్ళ కొద్దిగా సూచనలు చెప్పండి. జాగ్రత్త,
0: వారికోజ్ వెయిన్స్ ముందు రాకుండా ఉండడానికి కొన్ని చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలని చేసుకోవాలి. రాకుండా ఉండడానికి ప్రత్యేకించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ వచ్చే లక్షణం తత్వం ఉంది అంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఒకవేళ వచ్చిన తర్వాత వాటి వల్ల ఇబ్బందులు రాకుండా లేదా నొప్పులు బాధలు భరించకుండా ఎట్లా కాపాడుకోవాలి అంటే, మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రదేశంలో 1/2 గంట కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు, ఒకటే ప్రదేశంలో 1/2 గంట కంటే ఎక్కువసేపు నుంచోకూడదు. ఒక 1/2 గంట కూర్చుని ఒకటే చోట పని చేయాల్సి వస్తే 5 నిమిషాలు ఇటు అటు నడిచి కూర్చోవాలి. ఒక 1/2 గంట సేపు నుంచోవాల్సి వస్తే 5 నిమిషాలు కూర్చుని మళ్ళీ నుంచోవాలి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎక్కువ అంటే ఓకే 4-5 లీటర్లని కాదు, మీ బాడీకి తగిన 3 నుంచి 3.5 లీటర్లు. బాడీలో డీహైడ్రేషన్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ రక్తనాళాల్లో గడ్డలు కట్టుకునే లక్షణం అంత ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పిక్కలు పట్టేసే లక్షణం అంత ఎక్కువ ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా కాలు ఒక దిండు ఎత్తులో పెట్టుకుని పడుకోవాలి. ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్టాకింగ్స్,
1: పొద్దునుంచి
0: సాయంత్రం వరకు సాక్స్లు వేసుకున్నామంటే, ఇవాళ మీ వారికోజ్ వెయిన్స్ ఏ స్టేజ్లో అయితే ఉందో, సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత కానీ 3 ఏళ్ళ తర్వాత కానీ దాదాపు అదే స్టేజ్లో ఉంటుంది, పెరిగే అవకాశం తక్కువ, చాలా తక్కువ.
1: ఆ సాక్స్లు లేదా స్టాకింగ్స్ అనేవి పగలు నిలబడి ఉన్నప్పుడు వేసుకుంటే మంచిదా, రాత్రి పడుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చా?
0: మనం నిలబడి ఎక్కువసేపు ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు మాత్రమే స్టాకింగ్స్ ఉంటే చాలు. టీచర్లు అనుకోండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు వేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తీసేయచ్చు.
1: మనం ఎందుకు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అనుకుందాం, వాళ్ళకి ఈ ఏదైనా ఈ కార్మికులు లాంటి వాళ్ళు, ఎక్కువ నిలబడి పనిచేసేటువంటి కార్మికులు, పరిశ్రమలోనో ఒక యంత్రం దగ్గర చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆయన

0: కాలుకో పాదానికో గాయం అయ్యింది. షుగర్ ఉంటేనే గాయం వెంటనే నయం అవ్వదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. పాదాలని కాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వెరికోస్ వెయిన్స్ కూడా ఉండి ఉంటే మీలాంటి వాస్కులర్ సర్జన్లు ఆ డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది అంటుంటారు. ఆ పాదానిని నష్టం జరగకుండా, కొంతమంది చెబుతూ ఉంటారు అది నిర్లక్ష్యం చేస్తే కాలు లేదా పాదం తీసేయాల్సి వస్తుంది, యాంప్టేషన్ చేశారండి ఇలా అంటుంటారు. అంత పరిస్థితి లేకుండా దాన్ని సేవ్ చేయొచ్చా?
1: తప్పకుండా అండి. షుగర్ ఉన్న వాళ్ళలో గాయం వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని వెళ్ళి వాస్కులర్ సర్జన్ని కలవటం. ముందు మేము చూస్తాము అసలు ఆ కాళ్ళలో సరిపడా రక్త ప్రసరణ ఉందా అని. సరిగ్గా రక్త ప్రసరణ ఉంది అంటే మనం అక్కడ దాకా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా రక్త ప్రసరణ కావాల్సిందే. సో రక్త ప్రసరణ బాడీలో లేదు అనుకుంటే ఆ పుండు మానే అవకాశం చాలా చాలా తక్కువ. దానికి తోడు షుగర్ కంట్రోల్ ఉండదు, సో కాళ్ళు వేళ్ళు పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి వాస్కులర్ సర్జన్ని కలిశారు అంటే కాళ్ళలో రక్త ప్రసరణ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఉందని ఒక యాంజియోగ్రామ్ తీసుకుంటే తెలుస్తుంది మనకి. సేమ్ హార్ట్కి యాంజియోగ్రామ్ తీసుకున్నట్టే కాళ్ళకి యాంజియోగ్రామ్ తీసుకుంటాము. ఎక్కడ బ్లాక్ ఉంది, నిజంగా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఆ బ్లాక్స్కి మనం ఏమైనా చేయగలమా అనేది ఆ స్కాన్లో తెలుస్తుంది మనకి. హార్ట్లో స్టంట్ పెట్టినట్టే కాళ్ళలో కూడా స్టంట్ పెట్టి రక్త ప్రసరణ మామూలు చేయగలుగుతాము. స్టంట్ పెట్టే అవకాశం లేనప్పుడు హార్ట్కి బైపాస్ చేసినట్టే కాళ్ళలో కూడా బైపాస్ సర్జరీ చేసి రక్త ప్రసరణ పెంచుతాము. ఒకసారి రక్త ప్రసరణ పెరిగింది అనుకుంటే డెఫినెట్గా ఆ గాయం మానుతుందండి, కాలు తీయకుండా మనిషిని కాపాడుకోవచ్చు మనం.
0: రక్తనాళం అది కాలుకు కానీ చెయ్యికి కానీ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ రక్తనాళాలను అక్కడ సర్జరీ అంటే శస్త్రచికిత్స అంటే కోత కుట్లు లాంటివి అంటుంటారు, కట్ చేస్తారా లేదా డ్యామేజ్ అయినటువంటి రక్తనాళాన్ని జాయింట్ చేస్తారా మీ వాస్కులర్ సర్జన్లు డాక్టర్ గారు?
1: కొంతమందికి ట్రామా అంటాము అంటే యాక్సిడెంట్లు అయ్యి రక్తనాళాలు కట్ అయిపోవటం ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది చేతిలో కట్ అవుతాయి, కొంతమంది కాళ్ళలో కట్ అవుతాయి. వాళ్ళకి ఏం చేస్తామంటే కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాలు, ఇప్పుడు దాకా మనం ఏ వ్యారికోజ్ వెయిన్స్ అనుకుంటున్నాము, ఆ రక్తనాళాన్ని తీసి దీనికి దానికి మధ్యలో బైపాస్ ఒక వారధిలాగా జాయిన్ చేస్తాము. ఎందుకంటే కింద వరకు రక్త ప్రసరణ పోతుంది కాబట్టి కాలు బతికించడానికి. ఈ మధ్యనే ఒక రీసెంట్గా ఆపరేషన్ చేశాము. అమరావతిలో స్టూడెంట్, తను ఇంజనీరింగ్ స్టూడెంట్, 18 ఏళ్ళు అతను, కట్టమే నుంచి కింద పడిపోయాడు, మోకాలు ఇరిగి కిందకు వచ్చి కిందకి సప్లై చేసే రక్తనాళం కట్ అయిపోయింది పేషెంట్కి. 6 గంటల తర్వాత వచ్చారు. మామూలుగా ఇటువంటి ఆపరేషన్ 6 గంటల లోపల చేస్తే చాలా బాగుంటుంది రిజల్ట్. 6 గంటల తర్వాత పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. అయినా సరే ఫాస్ట్గా యాంజియోగ్రామ్ తీసుకుని బ్లాక్ అయింది గుర్తించి పేషెంట్ని తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్కి, అవతల కాలు ఉన్న రక్తనాళం తీసి అవతల కాలికి వేసుకుని బైపాస్ సర్జరీ చేసి ఇవాళ పేషెంట్ నడుస్తా కూడా ఒప్పిడికి వచ్చారు ఈ మధ్యన.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వేమూరి నందన్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు కార్మికుల్లో వెరికోస్ వెయిన్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ కె రవికిరణ్ గారి స్వీయ కవిత వింటారు.
3: కవిత శీర్షిక కర్షక కన్నుల కాంతి సంక్రాంతి. మనిషి జీవితంలో తారసపడే కార్మిక శ్రామిక సోదరులెందరున్నా వీరందరికీ తాతొకడున్నాడు, అతడే కర్షకుడు. దేశాన్ని శత్రుదాడుల నుంచి కాపాడేది సైనికుడు, దేశ ప్రజ ఆకలి బాధని బాపేవాడు కర్షకుడు. వెళ్ళొద్దాం రండి పల్లెకి, చూసొద్దాం ఈ తాతని. కతిపయ దినములలో దినకరుడు మకర రాశిలో ప్రవేశం, అదే మకర సంక్రమణం. ఈ ఆధునిక కాలంలో కూడా పలుకుబడిని కోల్పోని సనాతని తెలుగు భాషని బతికించే పంచాంగపు పలుకులివి. పల్లీయుల వాడుక భాషలో అవి సంకురాత్రి పెద్ద పండుగ. మనిషి మనుగడకు ఆలంబనమైన ప్రకృతికి విజ్ఞతతో తరచూ కృతజ్ఞత తెలపడమే పండుగ. దైవాన్ని ప్రకృతిని ఆశ్రిత జనాన్ని సంతోషపెట్టడమే పండుగ పరమార్థం. 6 నెలలు పడ్డ కష్టం బస్తాలకెత్తి గాదికి చేర్చిన బండి చక్రం, ఆనంద పరవశమైన కర్షక నేత్రం, ఎడ్లకు నాగలికి చేస్తుంది పూజా పునస్కారం. చేతులు రెండు కలిస్తే చప్పట్లు, కొన్ని జతల చేతులు చేరితే ఇక సందడులు సరదాలు ఆనంద ప్రవాహాల పరవళ్ళు. అతి కష్టంగా 10 మందిని కలిపేది ఇంటి పండుగ, అతి ఇష్టంగా ఊరంతా కలిసేది.

0: సంక్రాంతి పండుగ. మనుషుల్లో ఉత్సాహాన్ని నింపేది, మనసుల్లో 10 కాలాల పాటు దాన్ని నిలిపేది ఈ పండుగే. నగరాలంటే మరెక్కడి నుంచో ఊడిపడ్డవి కావు. పల్లెలే తాతలుగా, పట్టణాలు నగరాలు కొడుకులు మనవళ్ళుగా, పల్లె సీమకివి వారసులు. తాతగారి ఊరని కాబోలు మనవడు మనవరాళ్లకి ఊరుతుంది పొంగుకొస్తుంది అభిమానం. తాత బొంగమీసాలపై వాళ్లకు పుట్టేను చిలిపితనం, వాళ్లపై తాతయ్యకి ఉబుకుతుంది వాత్సల్యం. తెల్లవారుజామున చిక్కని చలిలో చుట్టూ చేరి చలి కాచుకోవడమే కాదు, మీ మధ్యనున్న వైరుధ్య భావాలను కూడా పనికిరాని చెక్కల వలె తన మంటల భగభగల్లో బుగ్గి చేయమని రగిలే భోగిమంటలిచ్చే సందేశం. పశువని చులకను వద్దు, పరమశివుని వాహనమది. జీవితంలో నిజమైన చేదోడు మనిషికి. కనుకనే వచ్చింది గంగిరెద్దనే సంప్రదాయం. పాల సముద్రాన్ని తెచ్చి వంటింట్లో నిలిపి తల్లి పాలకు సాటికాగల పాలనిచ్చి గోమాతలకు సబబు పసుపు కుంకుమ పూజలు. జీవిత గమనంలో ఆటుపోటులు సహజమని, ఉదాహరణ తామేనని స్ఫూర్తినిస్తూ ఎగిరే పతంగులు, దంతసిరి ఉన్న నోళ్లకే చెరకు గడలు, చిన్నారులకు ఆశీస్సుల వర్షంలో భోగిపండ్లయ్యే రేగుపండ్లు, వాకిళ్లలో రంగుల రంగవల్లులు, ముగ్గుల మధ్యలో సిగలో పూలతో గొబ్బెమ్మలు, అటుపై రథసప్తమికి నైవేద్యం తయారీకి ఇంధనమవుతాయి అగ్గికి. కోడిపుంజుల పందాలు గుర్తు చేస్తాయి పౌరుష ప్రతాపాల వెనుకటి గాథలు. మూగజీవాలకు ప్రాణహాని లేని పందాలైతే మేలు మేలు. సంస్కృతి సంప్రదాయాలకు హస్తకళా నైపుణ్యాలకు నిలువెత్తు గోపురాలు మన బొమ్మల కొలువులు. కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, పిండి వంటలు, బావమరది బావగారి జట్టుగా బావమరదళ్ళ ఆటలు చెలక్తులు, కాంతుడి చిలిపిచూపులు, కాంతల మదికి పులకింతలు, చిన్నవాళ్ల కేరింతలు, పెద్దవాళ్ల అదిలింతలు, అందరికీ అన్నీ అమరుస్తూ అందరినీ చూస్తూ ఆకలి మర్చిపోయే అత్తలు, మళ్ళీ పండక్కి నవదంపతులెవరన్న ఆరాలు, సన్నాహ శ్రీకారాలు, సంప్రదింపులు, పాదాభివందనాలు, శతమానం భవతి అనే దీవెనలు, వీడ్కోళ్ళు, ఆడవాళ్ల ఆనంద బాష్పాలు, గుంభనగా కళ్ళొత్తుకునే మగవాళ్ళు, వచ్చే ఏడాది కోసం ఎదురుచూపులు, మన సంక్రాంతి ముచ్చట్లు. జయహో కర్షక, నీకు సాటి ఎవరిక.
1: మీరింతవరకు శ్రీ కె రవికిరణ్ గారి స్వీయ కవిత విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402322

0: 5163-2321-5164. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. గబ్బర్ సింగ్ చిత్రానికి కార్తీక్, శ్వేతామోహన్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. గబ్బర్ సింగ్ చిత్రానికి కార్తీక్, శ్వేతామోహన్ పాడిన పాట, గీతరచన భాస్కర భట్ల రవికుమార్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. వార్తల వివరాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో మంత్రి చర్చిస్తారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ప్రాజెక్టులపై చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల సురక్షిత దర్శనం కోసం భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ రోజు మేము అందరం కూడా చూసుకుంటాం.
0: ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ, దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకుడ్, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికులు కేఎల్ రావు అని మంత్రి పేర్కొంటూ,
2: కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరేట్ లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ గాని, ఒక నాగార్జున సాగర్ గాని, ఒక శ్రీశైలం గాని, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మాణంలో కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
0: అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భావితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించి వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మ్యూజియాల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ

0: ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు బాపు మ్యూజియం స్మారక చిహ్నమని అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మాగాంధీజీకి జాతీయ పతాకాన్ని అందించిన చారిత్రక ప్రదేశంగా ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే నిలయాలు పురావస్తు ప్రదర్శనశాలని అన్నారు. మ్యూజియాల చారిత్రక ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ
1: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల భాగంగా ఈరోజు బాపు మ్యూజియం నుంచి మొగల్రాజపురం కేవ్ వరకు 5K వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ ఈవెంట్. పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది. పురాతత్వ నుంచి వచ్చిన వస్తువులు ఉంటాయో ఆర్టిఫాక్ట్స్ దాని డిస్ప్లే కూడా ఉంటుంది. అక్కడికి చాలా మంది ఇంటలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ స్టేడియం లో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది.
0: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతమున్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించేందుకు సంబంధించిన ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు ఈరోజు విడుదల చేశారు. కర్నూలులోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా రూపొందించినట్లు వివరించారు. ముసాయిదా ప్రతులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో ఉన్న 333 గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవల టికెట్లు విడుదల చేయనుండగా అదే రోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వడితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: మంతవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉపాధి మార్గంగా కాగితంతో కళాకృతులు తయారీ, ఈ దీని గురించి శ్రీమతి ఎం రజని గారితో పరిచయం వింటారు.
4: మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో కళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. కుంచెతో బొమ్మను గీసి రంగులు అద్దితే అది చిత్రకళ. రాయితో లేదా మట్టితో శిల్పం తయారు చేస్తే అది శిల్పకళ. ఇలా వివిధ రకాల కళల్లో కళాకృతుల నైపుణ్యాన్ని బట్టి వారి కళలను మెచ్చుకుంటాం. అలాగే కాగితంతో కళాకృతులను ఎలా తయారు చేస్తారు, వాటి ప్రత్యేకత ఏమిటి, దీనివల్ల ఉపాధి మార్గాలు ఎలా ఉంటాయి, ఈరోజు మన స్టూడియోస్కి ఎం రజనీ గారు వచ్చారు. వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు.
5: నమస్తే అండి.
4: ఇప్పుడు మనకు గల కళలని చిత్రకళ అని, శిల్పకళలని, ఇలా వివిధ రకాల కళలున్నాయి కదండి, మరి ఈ కాగితం కళాకృతులను ఎలా తయారు చేయాలి అనిపించింది మీకు?
5: నాకు ముందు నుంచి కళలంటే ఇంట్రెస్ట్ అండి. పేపర్స్తో ముందు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను. ఇంట్లో కూడా వేస్ట్ పేపర్తో, వేస్ట్ మెటీరియల్తో కూడా నేను ఫ్లవర్స్ చేసి ఇంట్లో డెకరేట్ చేసుకునేదాన్ని. 7 ఏళ్ల క్రితం నేను ఒక బుక్లో చూశాను, పేపర్ క్విల్లింగ్ అనే ఆర్ట్ చూశాను. అందులో ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఈ ఆర్ట్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందనమాట. ఇంకా వాటినే నేను చిన్న చిన్న ఫ్లవర్స్ నుంచి ఒక పెటల్ తయారీ చూసాను నేను. దాన్ని నేను డెవలప్ చేసుకొని చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ అట్లా, ఇప్పుడు ఏంటంటే దేవుడు బొమ్మలు, సేనరీస్ అన్నీ చేస్తాను.
4: గిఫ్ట్గా ఎవరికైనా ఇచ్చేవాళ్ళా?
5: చిన్న చిన్న కార్డ్స్ చేసి గిఫ్ట్స్ ఇవ్వడం అట్లా. నా పరిధిలో ఏంటంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లానే ఇచ్చేదాన్ని. ప్రశంసలు వచ్చేవి, చాలా బాగా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, అది ఇదని అడిగేవాళ్ళు, నాకు నేర్పించమని అడిగేవాళ్ళు. ఇదేమైందంటే అమ్మగారి ఊరు మచిలీపట్నం మేడం. మచిలీపట్నంలో పట్టాభి ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడున్న స్టూడెంట్స్కి, అక్కడ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తారు. వాళ్ళు ఏంటంటే అక్కడ మిషన్, పీటీషన్ కోర్సు, ఇట్లాగా మగ్గం వర్క్, పెయింటింగ్, ఇవన్నీ ఉంటాయి. నా ఫ్రేము అక్కడికి ఎలాగో వెళ్ళింది సార్కి. డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆయన నిజంగా చాలా మంచి మనిషి. ఆయన చూశారనమాట నా ఆర్ట్ చూశారు. ఆయన వెంటనే నన్ను అక్కడికి పిలిపించి ఏమేం చేసావో చూపించమ్మా అంటే చూపిస్తే, ఆయన ఏంటంటే ఆ బ్యాంకర్స్ అందరికి ఎక్కడ మీటింగ్ జరిగినా సరే, విజయవాడ జరిగినా సరే, ఆయన నాకు కాంటాక్ట్ చేసి నన్ను అక్కడ పిలిపించి ఆ ఫ్రేమ్స్ అని వాళ్ళకి చూపించి నన్ను కొంచెం అట్లా ఊరికి ఎంకరేజ్ చేశారు. నేనేంటంటే హాబీగా చేసుకునేదేం కాస్త సేల్ దాకా వచ్చాను. మొత్తం ఆ సార్ ఇదే వాళ్ళే.
4: బాగుంది. ఇప్పుడు ఈ కాగితంతో తయారు చేసే కళాకృతులకి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడే దొరుకుతుందా?
5: ఇక్కడే దొరుకుతుంది. A4 షీట్స్ లోనే కలర్ షీట్స్ దొరికితే, అందులో కొంచెం క్వాలిటీ పేపర్ తీసుకుంటే గనక మనకి బాగుంది.
4: ఈ కాగితం మందం పొడవు అది ఎలా ఉంటుందండి?
5: థిక్నెస్ ఏంటంటే 3 mm, 5 mm సరిపోతుంది, 7 mm, 3 ఉంటాయి. అదేంటంటే మన ఫ్లవర్ సైజుని బట్టి 10 mm దగ్గర నుంచి తీసుకోవచ్చు. వేస్ట్ పేపర్స్ అయినా సరిపోతాయి మేడం, న్యూస్ పేపర్స్తో కూడా బుట్టలు.

0: చేయొచ్చు.
1: అంటే ఇప్పుడు మీరు తయారు చేసేదానికి ప్రత్యేకమైన కాగితం అని వేరే ఏదే ఉండదా?
0: ఏమీ లేదు.
1: మామూలుగా ఏ ఫోర్ షీట్స్ తో
0: కొంచెం క్వాలిటీ పేపర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 3mm 5mm కటింగ్ చేసి కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి.
1: ఇప్పుడు ఈ కాగితంతో మీరు ఏమేమి తయారు చేశారండి?
0: దేవుడు బొమ్మలు చేస్తాను మేడం. అందులో బాలాజీ, వినాయకుడు, అమ్మవారు, జీసస్, బాబా, పద్మనాభ స్వామి అన్ని వచ్చాయి. ఇంకా సీనరీస్, నెమళ్ళు, బర్డ్స్, రకరకాల డిజైన్స్, ఫ్లవర్ తోనే డిజైన్స్, రకరకాల మోడల్స్.
1: ఇవి మీకు బాగా సేల్ అవుతాయి అంటే ఫెస్టివల్స్ అప్పుడు సేల్ అవుతాయేమో కదా?
0: ఫెస్టివల్స్ అప్పుడు ఒకటిను, ఎగ్జిబిషన్స్ అప్పుడు స్టాల్స్ ఇస్తారు. డిసిహెచ్ లో నాకు లైసెన్స్ ఉంది. నబార్డు, మెప్మా తరపు నాకు స్టాల్స్ ఇస్తారు. ఇప్పుడు పెడతాము. బ్యాంకర్స్ కూడా నాకు ఇన్ని ఆర్డర్స్ కావాలని తీసుకుంటారు. రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు కూడా. నిన్న ఫంక్షన్స్ కి వెళ్తా కూడా ఇవేంటి స్పెషల్ గా ఉంటాయి, బయట కూడా దొరకవు. వాళ్ళు ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఫోటో ఇచ్చి కూడా మధ్యలో ఫోటో పెట్టి కార్నర్స్ లో డిజైన్ చేసి ఇవ్వటం. నేమ్స్ కూడా నేను క్విల్లింగ్ తో చేయగలను, అలా కూడా చేయిస్తున్నారు. గ్రీటింగ్ కార్డ్స్ ఇట్లా వాళ్ళే వచ్చి తీసుకుని లేకపోతే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుని తీసుకుంటారు మేడం.
1: ఇప్పుడు మీరు నాబార్డు, డిసిహెచ్ మెప్మా ఇవన్నీ అన్నారు కదా ఈ సంస్థలు, మీరు అక్కడ క్లాసులు చెప్తారా?
0: నబార్డ్ తరపు క్లాసెస్ చెప్తానండి. ఇప్పుడు ఉయ్యూరు, ఆకునూరు ఇట్లా ఆ పరిధిలోనే మొన్నే 2 మంత్స్ చెప్పొచ్చాను. వాళ్ళు ఏంటంటే నబార్డ్ తరపు వాళ్ళే మెటీరియల్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళే ఫ్రీ కోర్స్ ఇప్పిస్తారు అక్కడున్న ఆడవాళ్ళకి.
1: ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నాబార్డ్ కానీ, డిసిహెచ్ మెప్మా ఈ సంస్థలన్నీ ఉచితంగా నేర్పిస్తున్నారా?
0: నేర్పిస్తున్నారు మేడం.
1: ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఎంత కాలం పట్టిందండి? అంటే చిన్న గ్రీటింగ్ కార్డ్ నుంచి అమ్మవారి ఫోటో గానీ ఏదైనా అంతవరకు నేర్చుకోవాలంటే సుమారుగా ఎంత కాలం పట్టింది?
0: 2-3 మంత్స్ సరిపోతుంది. మామూలుగా నేర్చుకోవాలంటే ఏదైనా ప్రాక్టీస్ లోనే రావాలి. శ్రద్ధ కావాలి, ఓర్పు కావాలి. ఇదేంటంటే చిన్న పని, చిన్న చిన్నవి అన్ని చేసుకుని చేస్తేనే పెద్ద సీనరీ తయారవుతుంది. అంతవరకు ఓర్పు కావాలి, ముందు క్రియేటివిటీ కావాలి, సాధించాలనే పట్టుదల కావాలి.
1: ఇప్పుడు మీరు ఒక అమ్మవారి ఫోటో చేయాలి, ఏమేమి సామాగ్రి కావాలి వాటికి?
0: క్విల్లింగ్ పేపర్ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది. క్విల్లింగ్ పేపర్ ఒకటి అవసరం అవుతుంది. నీడిల్, క్విల్లింగ్ నీడిల్ అంటే బయట దొరుకుతుంది. ఫెవికాల్, బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక షీట్, 12x8 షీట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి మెటీరియల్ అంటే పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. ఇదేంటంటే చేతి వర్క్, దానికి వేసుకుంటాం మనం. మెటీరియల్ కి పెద్ద ఖర్చు ఉండదు.
1: తయారు చేస్తున్న ఈ కళాకృతులను మార్కెటింగ్ ఎలా చేస్తారు, అమ్మకాలవి ఎలా ఉంటాయి?
0: మార్కెటింగ్ బాగుంది. ఎగ్జిబిషన్స్ అప్పుడు పెడతాము, రెస్పాండ్ బాగుంటుంది, ఫ్రేమ్స్ కూడా బాగా వెళ్తాయి. ఇంకా మేమందరం ఏంటంటే మెయిన్ ఎగ్జిబిషన్స్, ఈ బ్యాంకుల నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి, వాటికి చేయటంతోనే నాకు టైం సరిపోతుంది.
1: డ్వాక్రా సంఘాలలో స్టాల్స్ పెడుతున్నారా?
0: పెడుతున్నామండి. మెప్మా తరపు మొన్న PWD గ్రౌండ్ లో పెట్టాము దసరాకి. నెక్స్ట్ వైజాగ్ అంటున్నారు.
1: అంటే ఇక్కడ మీరు తయారు చేసిన వాటన్నిటిని తీసుకెళ్లి అక్కడ పెట్టడం?
0: అక్కడ పెడతామండి. 10 డేస్ అలా ఉంటాయి. సేల్ బాగుంది, రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది.
1: ఇప్పటి వరకు సుమారుగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారండి మీరు?
0: ఒక 10 ఇచ్చింటామండి. 10 ప్రదర్శనలు ఇచ్చింటాను.
1: అంటే ఒక విజయవాడలోనే కాకుండా
0: బయట కూడా ఇచ్చాము.
1: ఇప్పుడు ఒక వస్తువు తయారీ అయ్యాక దాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్తారు, మీకు దాని మీద లాభం అది ఎంత ఉంటుందండి సుమారుగా?
0: సుమారుగా అంటే లాభం పర్వాలేదండి. మెటీరియల్కి పెద్ద ఖర్చు అవ్వదు.
1: ఎక్కువ శ్రమ,
0: శ్రమనే చూసుకోవాలి. ఇప్పుడు 10 రోజులు అనుకోండి, అట్లాగా ఒక రోజుకి ఇంతని వేసుకుని అట్లా దీనికి ఇంత, దాని ఫ్రేమ్కి మన శ్రమకి వేసుకొని.
1: ఇప్పుడు తయారు చేసిన దానికి ఫ్రేమ్ కూడా మీరే చేసేస్తారా?
0: ముందు బయట ఇచ్చేవాళ్ళం అండి. బయట చాలా ఎక్కువ అవుతుంది, చేసిన దానికన్నా తనకి ఎక్కువ వెళ్తున్నాయి, ఫ్రేమ్కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలానే బ్యాంక్ నుంచి కొంచెం అమౌంట్ నేను లోన్గా తీసుకుని నేనే ఫ్రేమింగ్ అన్నీ మేము తయారు చేసి పెట్టుకుని, ఈ 10-20 అయిన తర్వాత బయట నుంచి ఫ్రేమ్ చేసి అతను తెచ్చుకుని, 2 డేస్ అయితే కనుక, 3 డేస్ అయితే కనుక తనతో చేపించేసేసి తనకి రోజుకి ఇంత అని ఇస్తున్నాం. అప్పుడైతే కొంచెం నాకు గిట్టుబాటు అవుతుంది.
1: అవును, మనం ఏదైనా చేసేదానిలో లాభం కొంచెం అన్నా ఉంటే మళ్ళీ దాన్ని పెట్టుబడిగా
0: పెట్టుకుని
1: మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది కదా.
0: ఉంటుంది.
1: ఇప్పుడు మీరు ఈ కళాకృతులను తయారు చేయడానికి పెట్టుబడి ఎలా పెట్టారండి?
0: బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాం మేడం. ఇదేంటంటే బిజినెస్ లోన్ ఇస్తారు. మనం ఇలా ఏ బ్యాంక్ అయినా సరే వెళ్తే, నేను ఇలా చేస్తున్నాను నాకు ఇంత అమౌంట్ కావాలంటే, ఫస్ట్ లో తక్కువ అమౌంట్ ఇస్తారు. ఒక 5000 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనికి పెద్ద మెటీరియల్ ఏమీ అవసరం లేదు. పేపరు, గమ్ము నీడిలు ఇవి ఉంటే చాలు.

0: ఆ షీట్లో కూడా హ్యాండ్మేడ్ షీట్, ఇవి క్వాలిటీ పేపర్స్ చూసుకొని చేయాలి. సీనరీస్ బ్యాక్గ్రౌండ్ షీట్స్ అవన్నీ చూసుకోవాలి. దాని మీద ఒక 25,000 అయితే అట్లా తెచ్చుకుని ముందు అలా ట్రై చేశాను. తర్వాత ఏమవుతుందంటే నాకు కొంచెం ప్రొడక్షన్ పెరిగింది. బయట ఫ్రేమింగ్ అయ్యేసరికి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఫ్రేమ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల నేను ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుని ఫ్రేమింగ్ కూడా నేనే తయారు చేసుకునేటట్టు ఇంట్లోనే పెట్టుకున్నామండి. ఇప్పుడు కొంచెం బాగుంది.
1: ఏదైనా ఫ్రేమ్ చేస్తేనే కదా ఓవరాల్ గా లుక్ వచ్చేది,
0: లుక్ వస్తుంది. లోపల మనం చేసిన ఆర్ట్ కూడా పాడవకుండా ఉంటుంది.
1: అంటే ఆ కలర్లన్నీ మనం చేసినట్టుగానే చక్కగా అలా ఉంటుంది.
0: షేడ్ అవ్వడం అదేం ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు అంటారు, మేడం పేపరే కదా ఎందుకు అంత కాస్ట్ అంటారు. పేపర్ని పేపర్ లాగా అంటిస్తే ఎలా లుక్ ఉంటుంది, అది ఇన్ని రకాలుగా చేస్తే పేపర్ అలా వచ్చింది అనే వాళ్ళు ఉన్నారు.
1: ఎన్ని రకాలుగా మలిస్తే
0: మలిస్తేనే ఆ రూపం వస్తుంది కదా అంతేనా అనేవాళ్ళు ఉన్నారు. అసలు పేపర్తో ఇలా కూడా చేయగలవమ్మా అనేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందిని చూసాను నేను, కానీ ఎక్కువ
1: పాజిటివ్గా
0: ఎక్కువ వచ్చారు.
1: కాగితంతో రకరకాల కళాకృతులను చేస్తున్నారు కదా రజనీ గారు, మీరేమన్నా ప్రైజెస్ తీసుకున్నారా?
0: ప్రైజెస్ అంటే నేను పార్టిసిపేట్ చేయలేదండి. ఎగ్జిబిషన్స్ అప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు. ఇది నేను ఓన్గానే నేర్చుకున్నాను కాబట్టి నేను బయటికి కూడా వెళ్ళలేదు. మొన్న హైదరాబాద్ లేపాక్షికి ఒకటి స్టేట్ అవార్డ్ కోసం బాలాజీని పంపించాను.
1: ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, చక్కగా చేస్తున్నారు, అన్నీ మీరే చేయడం కష్టం అవుతుంది కదా, మీ కింద ఎవరన్నా అసిస్టెంట్ని పెట్టుకున్నారా?
0: పెట్టుకున్నానండి, ముగ్గురుకి నేర్పించాను. వాళ్ళు నాతోనే ఉంటారు, వాళ్ళు మళ్ళీ చుట్టాలే. ఏదైనా ఎగ్జిబిషన్స్ అంటే కనుక నేను మామూలుగా ఒకదాన్ని చేసుకుంటాను. ఎగ్జిబిషన్స్ ఏదైనా ఎదురు ఉందంటే కనుక ముగ్గురిని కూర్చోబెట్టి చేస్తామండి.
1: ఇప్పుడు మీరు బ్యాంకు వాళ్ళకి వాళ్ళకి చేస్తా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఒక 50-60 చేయాలన్నారు, మీ ఒక్కళ్ళ వల్ల ఒక 3-4 డేస్ లో అవ్వదు కదా?
0: అవ్వదండి.
1: ఇప్పుడు వారి సహాయం కూడా తీసుకుంటే మీరు చేయగలరు, ఇన్ టైమ్ లో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది.
0: అవునండి, చేయగలను. మామూలుగానే నేను ఖాళీగా ఉండను ఇంట్లో. ఇప్పుడు జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళు ఎలా పనులు చేసుకుని కూర్చుంటారో నేను కూడా అంతే ఫాస్ట్గా చేసుకుని కూర్చుంటాను. మార్నింగ్ కూర్చుని పిల్లలు వచ్చే టైంకి లేస్తాను, ఖాళీగా ఉండను.
1: మీ పిల్లలు నేర్చుకుంటున్నారా?
0: మా పిల్లలకి వచ్చండి చేస్తారు. నేను చేయడం చూస్తున్నారు కదా, 7 ఏళ్ల నుంచి చేస్తున్నాను, చూస్తున్నారు. వాళ్ళు చేస్తారు, మా పాప కూడా చేస్తుంది, మా బాబు ఆర్ట్స్ బాగా వేస్తాడు.
1: రజనీ గారు, ఇప్పుడు మీకంటూ ఒక లక్ష్యం ఏదన్నా ఉందా? ఇప్పుడు ఇవి చేస్తున్నారు, మంచిగా సేల్ అవుతున్నాయి, ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా బాగా అవి చేయాలి, ఇది చేయాలి లేదా ఏమైనా అనుకుంటున్నారా?
0: ఇంకా ఇంకా బాగా చేయాలి. ఏంటంటే స్పెషల్స్ చేయాలి, ఎవరు చేయలేని విధంగా. ఇప్పుడు కొంచెం నేను చేయగలనని అనుకుంటున్నాను. ఇంకా స్పెషల్ గా ఎవరు చేయలేని విధంగా చేసి నేను అవార్డు సాధించాలని ఆలోచిస్తున్నాను.
1: రజనీ గారు, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: నేర్చుకునే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా క్లాసెస్ చెప్పినప్పుడు ఎవరైనా టీచర్ చెప్పింది చేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే కేవలం బేసిక్స్ చెప్తారు. క్రియేటివిటీ కావాలి ఎవరికి వాళ్ళే, అందరూ చేసినట్టు కాకుండా డిఫరెంట్గా ఆలోచించాలి, కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలి, ఆ చేసేవారికి కూడా నీట్గా ఉండాలి. చూసే వాళ్ళకి ఏంటంటే చూడంగానే అక్కడ మనకి చిన్న తేడా కూడా కనిపించకూడదు, వర్క్ నీట్గా ఉండాలి, కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కూడా ఎన్నుకోవడం తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి చేస్తే కనుక మంచి ఇది ఉంది. ఎందుకంటే భర్త ఒక్కళ్ళే తెచ్చి ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న రోజులు పోయాయి, అన్ని రేట్లు పెరిగిపోయాయి, పిల్లల్ని చదివించుకోవాలి. ఇద్దరు చేస్తేనే ఆ ఇల్లు కొంచెం నిలబడుతుందని నా ఉద్దేశం మేడం.
1: బాగుందండి. రజనీ గారు చెప్పినట్టు కాగితంతో అనేక రకాలైన కళాకృతులను తయారు చేసుకోవచ్చు, ఇది ఉపాధి మార్గంగా కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. చక్కటి సలహాలు సూచనలు కూడా మనకిచ్చారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు కాగితంతో కళాకృతుల తయారీ ఈ అంశంపై శ్రీమతి ఎం రజనీ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎయిడ్స్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా దాన్ని గురించిన విశేషాలు వింటారు. ఎయిడ్స్ను అంతం చేయడానికి ప్రపంచం చేరువవుతుందని తాజా పరిశోధన ఒకటి చెబుతుంది. ఏడాదికి 2 సార్లు చొప్పున టీకా తీసుకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ను 100% సమర్థంగా నివారించడం సాధ్యమేనని మహిళలపై నిర్వహించిన పరిశోధనలో తేలింది. పురుషుల్లోనూ ఇది ఇంచుమించు ఇలాంటి ఫలితాన్ని ఇస్తోందని రుజువైంది. ఇంతవరకు ఉన్న నివారణ మార్గాలన్నింటిలో ఇది మెరుగైనదని, ఇది అనూహ్య పరిణామం అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. మహమ్మారిని అంతం చేసే అవకాశం మన ముందుకు వచ్చిందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా

హెచ్ఐవి ఎయిడ్స్ పై జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయి ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం మే 18 జరుపుకుంటాం. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం అని కూడా పిలుస్తారు. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ మహమ్మారి యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను గుర్తించడం, అలాగే హెచ్ఐవి సంక్రమణ, ఎయిడ్స్ను నివారించడానికి వ్యాక్సిన్ యొక్క అత్యవసర, నిరంతర అవసరాన్ని తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. సురక్షితమైన, సమర్థవంతమైన ఎయిడ్స్ వ్యాక్సిన్ రూపొందించడానికి, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్తో ముడిపడి ఉన్న కళంకాన్ని నిర్మూలించడానికి అంతులేని కృషి చేస్తున్న వేలాది మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, సమాజ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలను ఇది గౌరవిస్తుంది, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వ్యాక్సినేషన్ డే ప్రధాన ఉద్దేశాల్లో కొన్ని: అవగాహన కల్పించడం, కొనసాగుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి గురించి, దాన్ని నివారించడానికి టీకా యొక్క తక్షణ ఆవశ్యకత గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది టీకా పరిశోధనలో ఇటీవలి పురోగతులు, కొనసాగుతున్న ఇబ్బందులపై దృష్టిని పెడుతుంది. తద్వారా ప్రజలలో అవగాహన, భాగస్వామ్యం పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కృషి, పురోగతిని గౌరవిస్తూ సురక్షితమైన, సమర్థవంతమైన హెచ్ఐవి వ్యాక్సిన్ను రూపొందించడానికి అంతులేని ప్రయత్నాలలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సేవకులు, మద్దతుదారులు నిబద్ధతను ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యలలో ఒకదాన్ని పరిష్కరించడానికి ఆవిష్కరణ దృఢ సంకల్పం అవసరం. పెట్టుబడి కోసం వాదించడం, హెచ్ఐవి వ్యాక్సిన్ పరిశోధన అభివృద్ధికి నిధులు, వనరులను పెంచాలని పిలుపునివ్వడానికి ఈరోజు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. పురోగతి సాధించినప్పటికీ వ్యాక్సిన్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి పెరిగిన స్థిరమైన నిధులు అవసరం. సమానత్వాన్ని ప్రోత్సహించడం, హెచ్ఐవి వ్యాక్సిన్ను అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల ప్రభావితమైన వారికి మిగిలిన వ్యాక్సిన్లతో సమానంగా అందించాల్సిన ఆవశ్యకతను ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం నొక్కి చెబుతోంది. విద్యా కార్యక్రమాలు, హెచ్ఐవి నివారణ టీకా యొక్క ప్రయోజనాలు, ఈ మహమ్మారిని నియంత్రించి నిర్మూలించడంలో టీకా పోషించే కీలక పాత్ర గురించి అవగాహన కల్పించడానికి ప్రచారాలు, కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహిస్తారు. మీరు ఇంతవరకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా దీని గురించిన విశేషాలను విన్నారు. ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలితగీతం వింటారు.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం.

1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట మస్తానా చిత్రం నుంచి మీకోసం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు రెడీగా ఉన్నారా? మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? నేనడగబోయే ప్రశ్నలకు 08662424812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, వేసవి కాలం అనగానే మనకి గుర్తొచ్చే పండు మామిడి పండు కదా. మరి అంతటి రుచి ఉన్న మామిడి పండులో ఒక రకమైన అల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? ప్రశ్న మరొకసారి, అల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు సమాధానం తెలిస్తే 08662484812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా సరైనవుడు చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేనడిగిన ప్రశ్న, ఆల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ వచ్చేసినాయి. ముందుగా మనకి కరెక్ట్ సమాధానంతో వాట్సాప్ చేశారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆకురాతి రామకృష్ణ, రాజ్యలక్ష్మి చినామిరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

నంద్యాల జిల్లా నుంచి రామచంద్ర, సువర్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మన దేశం అని నేనే చెప్పాను కదండి, మరి ఇండియా అని పంపిస్తే ఎట్లాగా? ఓకేనా? మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, రుద్రాంశ్, దక్షిణ చిరువలులంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే బొమ్మిదిని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. డి వాణి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్. మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదండి, రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చూసుకోండి. తర్వాత చందలూరి విష్ణు, సాయిమౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నిమిట్ట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. చందలూరి విష్ణు, ఓకే, వీరి పేరు చదివేశాం కదా. నెక్స్ట్ కోట హారిక, మను, రాజువోలు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్స్కి, నేమ్స్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఓకేనా? వెంకీ ఫ్రమ్ తణుకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రామ్మూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ, అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, పెంచలయ్య, ముంతా పెద్దన్న, బండారు శంకరయ్య, గోపీనాథ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత లక్ష్మీ నరసింహ శర్మ, సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. జ్యోతి, మనస్విని, సాయిశ్రీ, పృథ్వీ, మోహన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కైకలూరు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. భారతీ కిషోర్, అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు, వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏళ్ల సుబ్బారావు, ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య.

శారదా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆల్ఫాన్స మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి? మన దేశంలోని, ఓకేనా? నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా

ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. రేణుక గోపరాజు కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎందుకంటే మిగతా వాళ్ళ పేర్లు చదవడానికి మనకి అవకాశం ఉండదు కాబట్టి పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా. కుమారి ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి.

షేక్ మహబూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర కుమార్, తేజ, యాదవ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రాజశేఖర్, రేవతి, వేదాయపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం, జానకి, శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సులోచన, కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప, మొలకలూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి విజయశేఖర్, ప్రసాద్, సుబ్బారాయుడు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి. మరి గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చూసేద్దామా? అల్ఫాన్సా మామిడి పండ్లకు మన దేశంలో మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకమైన రుచి, సువాసన కలిగిన ఈ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో డిమాండ్ ఉంది. ఓకేనా? మరి మన రెండవ ప్రశ్న, ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక ప్రశ్న చూద్దాం. ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి? ప్రశ్న మరొకసారి, ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి? ప్రశ్న విన్నారుగా, మరి ఆన్సర్ పంపించండి. ఈలోగా మనం రారండోయి వేడుక చూద్దాం. చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేనడిగిన ప్రశ్న ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం కరెక్ట్ ఆన్సర్ అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కైకలూరు నుంచి సత్యవతి, శివరంజని, శ్యామ్, జ్యోతి, సంజన వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి నాగమణి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహన, స్నిగ్ధ వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, అన్నయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం పంపిస్తున్నారు, అయిపోయింది కదండి. రెండో ప్రశ్నకి పంపించండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ అండి. రవికిరణ్ రెబ్బన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుకా గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావన్ పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీరు. నెక్స్ట్ విజయశేఖర్ ప్రసాద్ సుబ్బారాయుడు ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏళ్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుండి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. లక్ష్మీ నరసింహ శర్మ సత్యనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతీ కిషోర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. వైష్ణవి వావిళ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ల అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువోలులంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుండి రెండచింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, ముంతా పెద్దన్న, శశిరెడ్డి, చిన్నప్ప వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఆత్మూరి మురళీకృష్ణ లక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు, సాయి మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారదా, రత్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత రాజకుమార్, లావణ్య, సకినేటిపల్లి, రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుంచి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర కుమార్, తేజ, యాదవ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ కలిపి

పంపించారండి. ఓకే, నీవే కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ సత్యరెడ్డి అనపత్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. దంపులూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామచంద్ర సువర్ణ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుమారి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫకూరుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కళ్యాణి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూసేద్దామా. ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్న కాసల పేరు రత్నావళి. ఆవిడ తన భర్తలో పేరులోని ప్రసాద్, తన పేరులోని రత్న అనే పదాన్ని కలిపి రతన్ ప్రసాద్గా ఆకాశవాణిలో ప్రసిద్ధి చెందారు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శాంతికి రాహ్మే. పదవ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని ఎం స్వరూప. వినండి పదవ తరగతికి హిందీ పాఠం శాంతికి రాహ్మే.
1: ప్రణామ్ అధ్యాపికాజీ.
2: ఆశీష్ ఆవో బయట స్వరూప.
1: అధ్యాపికాజీ, శాంతికి పరిభాష క్యా హో సక్తా హే, బతాయియే నా.
2: బహుత్ అచ్చా కి బాత్ హే, సునో. యది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ ఔర్ సుఖ్ సాధనా ఉపలబ్ధ హై, పరంతు శాంతి నహీ హే, తో వైసే సుఖ్ సాధన్ వ్యర్థ హే. సంసార్ మే మానవ్ ద్వారా జితనే భీ కార్య కియే జా రహే హై, సబ్కా ఏక్ హీ ఉద్దేశ్ హే, శాంతి. శాంతి కా కేవల్ యహ్ అర్థ నహీ కి ముఖ్ సే చుప్ రహే, అపితు మన్ కో నియంత్రిత్ కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హీ వాస్తవిక్ శాంతి హే. ఇసిలియే జహాం శాంతి హే వహాం సుఖ్ హే, వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హే. యుద్ధ దుఃఖ్ లాలచ్ ఔర్ సభీ పీడావోం కో మిటానే కా ఏకమాత్ర సాధన హే శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై, కింతు శాంతి నహీ. అచ్చా సునో స్వరూప, మన దగ్గర ప్రపంచంలోని మొత్తం సంపద సుఖ సాధనము ఉన్నప్పటికీ శాంతి లేనప్పుడు అటువంటి సుఖ సాధనములు వ్యర్థం. ఈ ప్రపంచంలో

0: మానవుని ద్వారా చేయబడే పనులన్నిటి ఉద్దేశ్యము ఒకటే, శాంతి. అంటే కేవలం మౌనంగా ఉండడమే శాంతి యొక్క అర్థము కాదు. మన మనస్సుని అదుపులో ఉంచుకుని అది చెడు మార్గంలో పడకుండా ఆపడమే నిజమైన శాంతి. అందువలనే శాంతి ఉన్న చోట సుఖముంటుంది, అక్కడే ప్రపంచ శ్రేష్ఠ స్థానం లభిస్తుంది. యుద్ధం, దుఃఖం, దురాశ వంటి అన్ని బాధలను దూరం చేసే ఒకే ఒక సాధనమే శాంతి. డబ్బు వైభవంతో భౌతిక సంపదలను కొనగలము, కానీ శాంతిని మాత్రం కొనలేము. శాంతి స్థాపనలో తమ జీవితాన్ని అర్పించిన వారిలో ఎందరో మహానుభావులున్నారు. మరి ఇప్పుడు మనం తమ జీవితాంతం అహింస, శాంతి, సేవ, సౌభ్రాతృత్వం సాధనలో గడిపిన పునీతులైన నెల్సన్ మండేలా, మదర్ థెరిస్సా వంటి మహనీయుల గురించి తెలుసుకుందాం. అచ్చా, అబ్ ఇస్కే సంబంధిత్ శాంతి కి రాహ్ మే నామక్ ద్రుత్ వాచన్ పాట్ పడేంగే. పహలే తుమ్ పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, మండేలా కే నామ్ సే విశ్వభర్ మే ప్రఖ్యాత్ శాంతి దూత్ కా పురానా నెల్సన్ రోలీ హల్హలా మండేలా తా. ఉన్కా జన్ 18 జులై 1918 కో దక్షిణ ఆఫ్రికా మే హువా. వే దక్షిణ ఆఫ్రికా కే ప్రథమ్ అశ్వేత్ రాష్ట్రపతి తే. రాష్ట్రపతి బన్నే సే పూర్వ్ దక్షిణ ఆఫ్రికా మే సదియోన్ సే చల్ రహే రంగ్ భేద్ కా విరోధ్ కర్నే వాలే ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ ఔర్ ఇస్కే సశస్త్ర గుట్ ఉమ్కోతో వే సుజ్వే కే అధ్యక్ష రహే.
0: అచ్చా, అబ్ ఇస్కా భావార్త్ మై తెలుగు మే బతాఉంగీ, సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: మండేలా పేరుతో విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన శాంతిదూత పూర్తి పేరు నెల్సన్ రోలీ హల్హలా మండేలా. ఆయన 18 జులై 1918 దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన దక్షిణాఫ్రికాకి మొట్టమొదటి నల్లజాతికి చెందిన రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతి అవడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల తరబడి వర్ణభేద ఆందోళన చేపట్టిన ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఉమ్కోతోమ్ వే సిజ్వేకి అధ్యక్షునిగా ఉన్నారు. అబ్ ఆగే పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, రంగ్ భేద్ విరోధి సంఘర్ష్ కే కారణ్ ఉన్హోనే 27 వర్ష రాబెన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. ఉన్హే కోయలా కనిక్ కా కామ్ కర్నా పడాతా. సన్ 1990 మే శ్వేత్ సర్కార్ సే హుయే ఏక్ సమ్జౌతే కే బాద్ ఉన్హోనే నయే దక్షిణ ఆఫ్రికా కా నిర్మాణ్ కియా.
0: అచ్చా సునో, ఆయన వర్ణభేద విరోధ ఆందోళన కారణంగా 27 సంవత్సరాలు రాబెన్ ద్వీప కారాగారంలో గడిపారు. అప్పుడు ఆయన బొగ్గు గనులలో పనిచేయవలసి వచ్చింది. క్రీస్తు శకం 1990 శ్వేత ప్రభుత్వంతో, అంటే తెల్ల జాతీయుల ప్రభుత్వంతో జరిగిన ఒక ఒప్పందం తరువాత ఆయన నూతన దక్షిణాఫ్రికాను నిర్మించారు. అచ్చా, అబ్ ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, సన్ 1993 మే నోబెల్ శాంతి పురస్కార్ భారత రత్న పురస్కార్ ఔర్ సన్ 2008 మే గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త హుయే హై.
0: అచ్చా, ఇస్కా అర్థ బతాఉంగీ, సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: నెల్సన్ మండేలాను క్రీస్తు శకం 1993 నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న పురస్కారం వరించాయి. అంతేకాక 2008 గాంధీ శాంతి పురస్కారం కూడా మండేలాకు దక్కింది. అచ్చా, అబ్ ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, ఉన్కా స్వర్గవాస్ 23 నవంబర్ 2013 కో హువా. ఏసే మహాన్ శాంతి దూత్ కే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్ కి. ఇన్కా సంఘర్షమయ జీవన్ హమే శాంతి కి రాహ్ మే చల్నే కే లియే పత్ ప్రదర్శిత్ కర్తా హై.
0: సునో, ఆయన నవంబర్ 23 2013 స్వర్గస్థులైనారు. అలాంటి గొప్ప శాంతిదూత మరణానికి విశ్వవ్యాప్తంగా అపూర్వమైన శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్నో సమస్యలపై పోరాడి విజయం సాధించిన ఆ మహనీయుని జీవితం శాంతి స్థాపనలో మన అందరికీ ఎంతో మార్గదర్శకమైనది. అచ్చా, అబ్ హమ్ మదర్ థెరిస్సా కే బారే మే కుచ్ జాన్ లెంగే.

0: तुम पढ़ो।
1: जी अध्यापिका जी, मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है। ऐसी महान माता का पूरा नाम आग्नेस गोकसे बोजसियु तेरेसा था। उनका जन्म 26 अगस्त सन 1910 और स्वर्गवास 5 सितंबर सन 1997 में हुआ था।
0: अच्छा सुनो।
1: जी अध्यापिका जी,
0: मदर तेरेसा अने पेरु प्रेम, शांति, करुणा, वात्सल्यमुलकु పర్యాయపదంగా చెప్పబడుతోంది। అలాంటి గొప్ప మనసు కలిగిన అమ్మ మదర్ తెరిసా। ఆవిడ పూర్తి పేరు ఆగ్నెస్ గోకసే బోజసియు తెరీసా। ఆమె 26 1910 జన్మించారు। ఆమె 5 సెప్టెంబర్ 1997 స్వర్గస్థులైనారు। అచ్చా ఆగే పాట పడు।
1: జీ అధ్యాపికా జీ, సన్ 1970 తక్ వే గరీబో ఔర్ అసహాయోకే లియే అప్నే మానవీ కార్యోకే లియే ప్రసిద్ధ హో గయి। సన్ 1979 మే నోబుల్ పురస్కార్, సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా।
0: క్రీస్తు శకం 1970 వరకు మదర్ తెరీసా పేదలకు అసహాయులకు తన మానవీయ కార్యాల ద్వారా ప్రసిద్ధి పొందారు। ఆమెను క్రీస్తు శకం 1979 నోబెల్ పురస్కారము, క్రీస్తు శకము 1980 భారతరత్న పురస్కారాలు వరించాయి। అచ్చా ఆగే పడో।
1: జీ అధ్యాపికా జీ, ఉన్హోనే కత్నిసే కహిం కర్నికో అధిక్ మహత్వ దియా, ఇస్లియే వే హమేషా కహా కర్తీ తి, ప్రార్థనా కర్నే వాలే హోటోం సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై।
0: మదర్ తెరీసా మాటలు చెప్పడం కంటే కూడా చేసి చూపడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవారు। ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని। అచ్చా ఆగే పడో।
1: జీ అధ్యాపికా జీ, మాతృమూర్తి కరుణామయీ మదర్ తెరీసానే అప్నే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై, పరోపకార్ కే పద్ పర్ చల్నే వాలోం కో హీ వాస్తవిక్ జీవన్ మిల్తా హై। ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ కింతు ఉన్కే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ్ ఆజ్ భీ ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే వాస్తవిక్ జీవన్ బితానే కి రాహ్ దికాతే హై।
0: అచ్చా సునో, మాతృమూర్తి కరుణామయీ అయిన మదర్ తెరీసా ఇప్పుడు ఈరోజు మన మధ్య లేరు, కానీ మానవత్వం, త్యాగం, సేవ మరి ఇంకా సహాయం అనేవి మన జీవిత పరమావధి అని నిరూపించడమే కాక ఆమె ఒక దివ్యజ్యోతి వలె మన అందరికీ వెలుగుబాట చూపారు। అచ్చా అబ్ కుచ్ కఠిన్ శబ్దార్థ బతాఉంగి లిక్ లో।
1: జీ అధ్యాపికా జీ, బతాయే మే లిఖుంగి।
0: సంసార్ దునియా,
1: సంసార్ దునియా,
0: ప్రపంచం,
1: ప్రపంచం,
0: మానవ్,
1: మానవ్,
0: మనుష్,
1: మనుష్,
0: మానవుడు,
1: మానవుడు,
0: వాస్తవ్,
1: వాస్తవ్,
0: యథార్థ్,
1: యథార్థ్,
0: వాస్తవం,
1: వాస్తవం,
0: లాలచ్,
1: లాలచ్,
0: లోభ్,
1: లోభ్,
0: దురాశ,
1: దురాశ,
0: పీడ,
1: పీడ,
0: దర్ద్,
1: దర్ద్,
0: బాధ,
1: బాధ,
0: ప్రఖ్యాత్,
1: ప్రఖ్యాత్,
0: బహుత్ ప్రసిద్ధ్,
1: బహుత్ ప్రసిద్ధ్,
0: పేరు ప్రఖ్యాతలు గల,
1: పేరు ప్రఖ్యాతలు గల,
0: అశ్వేత్,
1: అశ్వేత్,
0: కాలే,
1: కాలే,
0: శ్వేత జాతీయుడు కానివాడు,
1: శ్వేత జాతీయుడు కానివాడు
0: అంటే,
1: అంటే
0: నల్లని వాడు అని అర్థం,
1: నల్లని వాడు అని అర్థం,
0: సప్న,
1: సప్న,
0: స్వప్న,
1: స్వప్న,
0: కళ,
1: కళ,
0: సమ్మాన్,
1: సమ్మాన్,
0: ఆదర్,
1: ఆదర్,
0: గౌరవం,
1: గౌరవం,
0: బుజుర్గ్,
1: బుజుర్గ్,
0: ఆదరణీయ,
1: ఆదరణీయ,
0: గౌరవనీయులు,
1: గౌరవనీయులు,
0: లోక్తంత్ర,
1: లోక్తంత్ర,
0: ప్రజాతంత్ర,
1: ప్రజాతంత్ర,
0: ప్రజాస్వామ్యం,
1: ప్రజాస్వామ్యం,
0: రాష్ట్రపతి,
1: రాష్ట్రపతి,
0: అధ్యక్ష,
1: అధ్యక్ష,
0: అధ్యక్షుడు,
1: అధ్యక్షుడు,
0: సదీ,
1: సదీ,
0: శతాబ్ది,
1: శతాబ్ది,
0: శతాబ్ది,
1: శతాబ్ది,
0: కారాగార్,
1: కారాగార్,
0: జైల్ ఖానా,
1: జైల్ ఖానా,
0: జైలు,
1: జైలు,
0: పురస్కార్,
1: పురస్కార్,
0: ఇనాం,
1: ఇనాం,
0: బహుమతి,
1: బహుమతి।
0: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగా జవాబ్ దో।
1: జీ అధ్యాపికా జీ,
0: నెల్సన్ మండేలా కా

0: తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈనాటి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం నుండి నక్షత్రకుడు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జిల్లేపల్లి రవీంద్రబాబు. హార్మోనియం సహకారం శ్రీ ఏ వెంకటేశ్వరరావు.

సొమ్మివ్వదలిచిన వాడవు నీవు తొందరపడక పోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదు తొందరపడవలదని నీవు చెప్పుతున్నావుగా. బాగుబాగు, అన్నిటికీ కాళ్ళు సాచని నీకేమి తొందరయ్యా? పుట్టెడు అప్పుతో.

ఏమి మాకు రావలసిన సొమ్మం ఏమి అడుగుతూ నీకు నిశ్చూరమయ్యను కదా? నీ అడుగకుండా 40 దినములు నేటితో తీరుతున్నవి. ఇంత గనక నాకిచ్చినది ఒక్క కాసైనా లేదే. ఇంకా నీ విచ్చిన మరి మాకెట్లు నమ్మకమునో ఇప్పుడు.

అయ్యో అమాయకుడా, ఇంత లోకేటప్పుడు కూడా సత్యము సత్యమని యువలాడుతున్నావేమయ్యా? నువ్వేమనుకున్నావు సరే, గట్టినయ్యే నన్ను రాదు కానీ విను రాజా, గట్టినయ్యే

ఇందునేదైనా వ్యాపారమందదగిన ఇంత పుణ్యంబు పుట్టునా ఇంత ధనము గంటు కట్టున ఈ స్వల్ప కాలమున కడదు

ఇవి ఏమి కాక బాలసూరుతికి బాలుపడిన కొనువారు ఎవ్వరూ ఎవ్వరూ లేరు. కావున నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీవి రుణ బాధ తప్పించుకునమయ్యా. హరిశ్చంద్ర, నీ మేలు గోరి నేనింత వచ్చించదవి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 5 గంటలు.

కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్యా, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాసియా, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్న పాట గండికోట రహస్యం. చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, వీరికోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తర్వాత తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట సరిగమల చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర పాడిన వేటూరి గీతానికి సంగీతం బొంబె రవి. వీరికోసం ఈ పాట.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్. వీరంతా కోరుతున్న పాట పొట్టేలు పున్నమ్మ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కేవీ మహాదేవన్. వీరికోసం ఈ పాట.

పొట్టేలు పున్నమ్మ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

సిండికేట్ నగర్ నుండి కోరుతున్న శ్రోతలు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, బోబుళమ్మ, అన్న వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శంకర్, రామ్మూర్తి, వెంగముని, బాలాజీ, హేమంత్ సాయి. వీరంతా కోరుతున్న పాట జెంటిల్మెన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం పాడిన రాజశ్రీ గీతానికి సంగీతం ఏఆర్ రహమాన్. వీరికోసం ఈ పాట.

0: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జీఆర్పీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం అనంతపురం

భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఈ రాత్రి 8:15 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. అభిలాష

కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు అజయ్లోత్, భారతీలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతి, అంజలి, రాజనందిని, రమేష్లోత్, ఆదిత్యలోత్, కరణ్, జాన్విక, విగ్రత్, ఎస్కే, నీలోఫర్, మౌలాలి వీరంతా కోరుతున్న పాట భాగ్యచక్రం చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట. వీరి కోసం ఈ పాట

లేపాక్షి కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమునెమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి. వీరంతా కోరుతున్న పాట బుద్ధిమంతుడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన గీతం. ఆరుద్ర గీతం, సంగీతం కెవి మహాదేవన్. వీరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 5:30. ఇప్పుడు విందాం విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు 2255 33 లేదా 2968 90 నెంబర్లకు కాల్ కలిపి మీకు ఇష్టమైన పాట కోరవచ్చు. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హైండపూర్ నుంచి సార్, ఆడిట్ ఆఫీస్ దగ్గర నుంచి జబ్బార్ సార్.
0: జబ్బార్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు సార్. మీరు అంతా బాగున్నారు సార్?
0: బాగున్నామండి. జబ్బార్ గారు చెప్పండి, ఏ పాట విందాం
1: సార్? ఇదే సార్.
0: ఏమండి?
1: మాపల్లెలో గోపాలుడు సార్.
0: మాపల్లెలో గోపాలుడు.
1: రాణి రానమ్మ ఆనాటి నవ్వు లేవమ్మ.
0: మంచి పాట. కేవి మహాదేవన్ మ్యూజిక్ కదా అది?
1: అవును సార్. అవును.
0: ఏం చేస్తుంటారండి జబ్బార్ గారు?
1: సార్, నేను వేరే ఆఫీస్లో రాసుకోలేకపోతా సార్. సెక్యూరిటీగా.
0: సెక్యూరిటీగా పనిచేస్తున్నారు?
1: అవును సార్.
0: ఓకే.
1: వేరే ఆఫీస్లో పోతా సార్.
0: ఇంకా అండి, కోరుతున్న శ్రోతలు?
1: కోరుతున్న శ్రోతలు సార్
0: చెప్పండి.
1: చెప్పానా? అప్సానా, అన్వీర్ బాబా, షాహినా, జబ్బార్, జమీలా సార్.
0: అంతేనా?
1: అంతే సార్. నమస్తే సార్.
0: కాదండి, ఒక్క క్షణం ఆగండి. మీరు చెప్పిన చిత్రం కనిపించట్లేదు.
1: లేదు సార్.
0: అందులో ఏ పాట అన్నారు
1: సార్? రాణి రానమ్మ మాపల్లెలో గోపాలు సార్.
0: అదే చూస్తున్నాను ఆ పాట, మరి కనిపించట్లేదు.
1: లేకపోతే వేరే చెప్తున్నా సార్.
0: రాణి రత్నప్రభ ఉంది.
1: మాపల్లెలో గోపాలు రాణి రానమ్మ ఆనాటి నవ్వు లేవమ్మ సార్.
0: అదే కొన్ని చిత్రాలు ఎందుకో కనిపించట్లేదు.
1: వేరే చెప్తున్నా సార్.
0: చెప్పండి.
1: మహాత్మా సినిమాలో సార్.
0: మహాత్మా, మహాత్మాలో ఏ పాట
1: ఉంది? ఏం జరుగుతుంది నామన్న సిటీ వాళ్ళ
0: మహాత్మా.
1: అవును సార్.
0: మహాత్ముడు అనే ఒక పాత సినిమా కూడా ఉంది కదా, అక్కినేని నాగేశ్వరరావు నటించిన. అవునవును. చూస్తున్నానండి మహాత్మ.
1: శ్రీకాంత్.
0: మహాత్మా కదా. ఓకే, మహాత్మాలో ఏ పాట అన్నారు?
1: ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది నా మనసు ఇవాళ పాట.

0: హలో, విని వినిపించి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా.
0: మహబూబ్ నగర్ జిల్లా నుంచి చేస్తున్నారు?
1: అవును సార్, ముసాపేట సార్ మాది.
0: ఓకే, మీ పేరు?
1: నా పేరు నరేష్ సార్.
0: నరేష్ గారు ఏం చేస్తుంటారు
1: సార్? మాకు మటన్ షాప్ ఉంది సార్.
0: మటన్ షాప్? ఈరోజు మండే కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది కదా బిజినెస్?
1: తక్కువ సార్, వారంలో 3 రోజులు బాగా నడుస్తుంది సార్ మాకు.
0: ఏ రోజు?
1: అది సండే, రేపు వారంతపు సంత ఉంటుంది సార్.
0: మంగళవారమా అక్కడ వారంతపు సంత?
1: వారంతపు సంత ఉంటుంది. చుట్టుపక్కల 15 గ్రామాల ప్రజలు ఊరికి నిత్యావసర సరుకులు కొనడానికి వస్తుంటారు సార్. వస్తున్న వల్ల మటన్ కు కూడా వాల్యూ గిరాకీ ఉంటుంది సార్.
0: ఓకే ఓకే.
1: మళ్ళీ శుక్రవారం ఉంటుంది సార్.
0: మంగళ శుక్ర అది 3 రోజులా?
1: అవును సార్.
0: ఓకే నరేష్ గారు, మరి ఏ పాట విందాం
1: సార్? ఎవడు సార్ సినిమా పేరు?
0: ఎవడు?
1: నీ జతగా నేనుండాలి.
0: నీ జతగా నేనుండాలి అనే?
1: అవును సార్.
0: ఎవడు?
1: రామ్ చరణ్ సార్.
0: ఎవడు లేదే, ఈ కొడదాము. ఎవడు?
1: హలో,
0: నరేష్ గారు
1: ఉందా సార్ పాట?
0: ఎవడు లేదండి. ఎవడు లేదు. ఇంకో పాట ఏదైనా కోరండి.
1: మగధీర సార్.
0: మగధీర, మగధీరలోంచి ఏ పాట?
1: నా కోసం అనే పాట సార్.
0: నా కోసం వచ్చామంటేనా? ఏం చేస్తా? ఓకే నరేష్ గారు
1: చెప్పండి సార్.
0: సరే, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: విందాం సార్.

0: విను వినిపించు కార్యక్రమానికి స్వాగతం.
1: హలో సార్, నమస్తే. శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు
1: సార్? ధర్మవరం నుంచి మాట్లాడుతున్నా సార్, శివయ్యను.
0: శివయ్య మేకల శివయ్యనా? కాదు కదా,
1: మేకల శివయ్యను.
0: మేకల శివ. ఇంకా ఎక్కడక్కడే ఉన్నారా? బయటే
1: బాగున్నారా సార్? అంటే
0: బాగున్నా శివయ్య గారు.
1: సార్, మనకు వర్షాలు పడలేదు కాబట్టి

0: నా కోసము రాజకోట రాజశేఖర్ నుంచి కరుణించవా
1: అనుకున్న వర్షాలు పడలేదు కాబట్టి అదే అడుగుతారని
0: ఉన్నాయి. దానికోసం ఈ పాట అడుగుతున్నాను సార్.
1: ఈ పాట వినైనా కూడా వరుణ దేవుడు కురియాలి
0: కావాలా? ఈ రెండు మూడు రోజుల్లో వర్షం వస్తేనే మనకు
1: అవును
0: కూల్ గా ఉంటుంది సార్.
1: కరెక్టే. ఎక్కడ ఇంకా బయట ఉన్నారా? ఇంటికి వెళ్ళలేదా
0: సార్? డ్యూటీలో ఉన్నా సార్. మగ్గం కాడ ఉన్నాను సార్. ఇంకాను
1: మగ్గమా? ఓకే ఓకే ఓకే.
0: బయటికి వెళ్ళే వెళ్ళి బయటికి పోయింత లేదు సార్ ఇప్పుడు.
1: అవును కరెక్ట్. చల్ల పడేంత వరకు బయటికి పోయట్లేదు.
0: ఒక సంవత్సరం అంతా కన్ను ఆపరేషన్ చేసుకుని ఫ్రీగా ఉన్నానా?
1: అవునా?
0: ఇప్పుడు మగ్గులో దిగినాను సార్.
1: ఓకే ఓకే. సరే శివయ్య గారు, మరి మీరు కొన్ని పాట వస్తుంది విందామా?
0: ఓకే సార్.
1: కరుణించవా వరుణదేవ.

0: మరి వరుణదేవుడు కరుణించి మనపైన చల్లని చిరుజల్లులు కురిపిస్తాడని ఆశిద్దాం. మరి మరో కాలర్ అయితే రెడీగా ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో హలో
1: హలో
0: హలో, విని వినిపించి కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు?
1: నమస్తే సార్, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం. ఎవరు?
1: ఇంకా ధర్మారంలోనే అండి.
0: ఇంకా మరలా ధర్మారం నుంచి చేశారా? ఎవరు?
1: శాంతినగర్. శాంతినగర్. నా పేరు ఓబ్లేస్.
0: చారుగుండ ఓబ్లేసా? మామూలు ఓబ్లేసా? శ్రోత ఊరు ఉన్నారులేండి, చారుగుండలో ఉబలేస్ అని. ధర్మారమే కదా తంది? నార్పల్నా? ఓకే, చెప్పండి ఉబలేస్ గారు, ఏం చేస్తున్నారు?
1: మగ్గమే నేస్తున్నారా?
0: ఈరోజు ఎంత నేస్తున్నారు?

0: అంతేం లేదు సార్, వేడిగా ఉంది. అయినంతా బాబు ఉద్యోగం చేస్తారు,
1: మగ్గం లోపల కూర్చుంటారు కదా మీరు.
0: అవును సార్, వేడిగానే ఉంటాను.
1: అవునా, మళ్ళీ ఫ్యాన్ లెవెన్ పెట్టుకుంటారా సపరేట్ గా?
0: ఫ్యాన్ పెట్టుకుంటాను సార్
1: ఎండాకాలము.
0: టేబుల్ ఫ్యాన్
1: పెట్టుకుంటాను.
0: అయినా వేడే సార్, వేడే.
1: అవును,
0: మగ్గం అంటే మనిషి అర్థం, మనిషిలో.
1: మళ్ళీ ఈ ఎండల నుంచి ఉపశమనానికి ఏం చేస్తున్నారు మీరు ఓబిలేస్ గారు?
0: ఏం చేసేకుండా సార్, మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండడమే.
1: మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళారు?
0: ఖాళీగా అంటే వేడికి చలనం చేయలేరు సార్, మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటారు. పొద్దున్నే 10:30 వరకు పర్లేదు సార్.
1: మళ్ళా 11 నుంచి
0: అంటే ఈ వారమే కొంచెం వేడి ఎక్కువ ఉంది సార్.
1: మళ్ళా వచ్చే వారం కూడా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండలో ఎక్కువ
0: మధ్యలో వరకు ఉంటుంది సార్.
1: అవునవును,
0: మధ్యలోకి మనకి ఋతుపర్ణాలు వస్తాయి, కొంచెం గాలి మళ్ళుతుంది కదా.
1: అవునవును. సరే ప్లేస్ గారు, ఏ పాట విందాం
0: సార్? అక్కా బావ నచ్చాడు.
1: అక్కా బావ నచ్చాడు లేదనుకుంటా. లేదు
0: లేదా సార్?
1: అక్కా బావ నచ్చాడు ఎల్కే. లేదులేండి, ఆ పాట లేదు.
0: లేదా? దేవరాగం ఏమన్నా ఉందా సార్?
1: దేవరాగం ఉంది అందులో.
0: దేవరాగంలో
1: నెమలి కన్నులతో పరిమళం ఇవా.
0: అవును సార్,
1: దేవరాగంలోనా పాట?
0: అవును సార్, శ్రీదేవి అరవింద.
1: శ్రావణాల మేఘమాల సాంధ్య రాగం అదేనా? అదే దేవరాగము.
0: దాని అందులోనే నెమలి కన్నులతో పరిమళం ఇవా అనే పాట ఉంటుంది.
1: నెమలి కన్నులతో పరిమళం ఇవా దాంట్లో కదా పాట? యా ఈ ప్రేమ కళ ఈ నెమలి కన్నుల. ఓకే, ఆ పాటే ఇదే ప్రేమే నా ప్రాణంలో కూడా ఉంటుంది అనమాట. దీంట్లో వేరే ట్యూన్ ఉంటుంది, దాంట్లో వేరే సాహిత్యం ఉంటుంది అన్న. ట్యూన్ ఒకటే, సాహిత్యం వేరే ఉంటుంది. కరెక్ట్. ఈ నెమలి కన్నుల అనేది కదా పాట. మీరు చెప్పే రాగం వేరే ఉంది, ఇప్పుడు వేరేది వస్తా అంటుంది చూడండి. ఓకే ప్లేస్ గారు, మరి మీరు కొన్ని పాట వస్తుంది విందామా?
0: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
1: మంచిదండి.

0: హలో, విని విని పిచ్చి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: సార్ నమస్కారం. సార్
0: నమస్కారం.
1: కర్నూలు జిల్లా ఆస్పేడ్ మండలం తంగరడోన గ్రామం హరినాథ్ రెడ్డి సార్.
0: కర్నూలు జిల్లా అంటేనే తంగరడోన హరినాథ్ రెడ్డి అని మేమే చెప్పాలి.
1: బాగున్నారా సార్?
0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. మొన్న వర్షం కూడా పడింది, కొద్దిగా చల్లబడ్డాం సార్. వరుణదేవుడు కరుణించాడు.
0: వరుణదేవుడు కరుణించాడా మీ జిల్లాలో?
1: అవును సార్. అవును సార్,
0: చాలా సంతోషం.
1: సార్ మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్కి నమస్కారాలతో సార్. సాగర సంగమం సార్ సినిమా పేరు. ఓం నమ శివాయ అనే పాట ఉంటుంది సార్.
0: ఓం నమ శివాయ.
1: అవును సార్.
0: ఓకే.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటిని అందరి కోసం సార్.
0: ఓకే. హరినాథ్ రెడ్డి గారు
1: సార్ చెప్పండి సార్,
0: పంటలు ఎలాగ ఉన్నాయి అక్కడ?
1: పంటలు లేదు సార్, ఇప్పుడు మాకంటే వర్షాధారం కదా సార్, కాలువలు కాస్తారు ఇక్కడ
0: మెట్ట.
1: పండ్లు గిన్నెలు ఏం లేవు సార్ ఇక్కడ, అంత చెట్లు కాలువలు, మాకు కాలువలు లేదు సార్, బోర్లు. వర్ష వరుణదేవుడే సార్ ఇంకా
0: అంతే. మరి ఏం పెడుతూ ఉంటారు మామూలుగా?
1: మేము పత్తే సార్, పత్తి వేరుశనగ.
0: ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ వర్షం పడే టైంలోనే వేలిసింది?
1: అవును సార, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జూన్ స్టార్ట్ అవుతుంది సార్, ఇంకా పత్తి బుడ్డల వేరుశనగ కూడా వేస్తారు సార్. ఎక్కువ అంటే ఇంకా మామూలు బోర్ల కాడ ఉన్న కూరగాయలు సార్, టమాటాలు ఇస్తారు, వంకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండకాయ, ఇట్లా బోర్లు ఉన్న వాళ్ళు, వర్ష నీరు సౌకర్యం ఉన్న వాళ్ళు సార్. ఇంకా మిగతా బయల్ భూమి అంతా ఇంకా మామూలుగా సార్, ఇంకా పత్తి వేరుశనగ.
0: అవును
1: సార్.
0: ఇప్పుడు ఎండ ఉంది కదా మొత్తం అంతా,
1: ఎండ ఉన్నా కూడా సార్ కొద్దిగా మాకు చల్లబడినట్టే సార్, ఇంకా భయం లేదు.
0: మరి పంట ఎప్పుడు విత్తుకునేది?
1: అంటే పంట నెక్స్ట్ సార్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్, ఇప్పుడు అంతా సేద్యాలు చేస్తారు సార్.
0: ఓకే.
1: రోజులు పెడతారు సార్.
0: ఓకే ఓకే ఓకే. హరినాథ్ రెడ్డి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
0: ఓకేనండి.

శ్రోతలు, ఇంతవరకు విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం డి సురేఖామూర్తి. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి.

లలితగీత వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
0: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చెప్పి చెప్పి విసిగిపోయా.
4: ఏమైంది?
5: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
4: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
5: కరెక్ట్.
4: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది,
6: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటి విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. జలవనరుల శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో పోలవరం సహా రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి

సందర్భంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88% పూర్తి అయ్యాయని వెల్లడించారు. భూసేకరణ 93% పూర్తయిందని, నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని చెప్పారు. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్న సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్లో 3,77 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ సీఓసీను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులను ముందే గుర్తించేందుకు పుట్టిన 24 గంటలలోపే వారికి బ్లడ్ టెస్ట్ చేసే సరికొత్త విధానాన్ని దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కేజీహెచ్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల చిన్న వయసులోనే రక్తహీనత వ్యాధులను గుర్తించి ప్రాణ నష్టాన్ని

0: మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులను ముందే గుర్తించేందుకు పుట్టిన 24 గంటలలోపే వారికి బ్లడ్ టెస్ట్ చేసే సరికొత్త విధానాన్ని దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కేజీహెచ్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల చిన్న వయసులోనే రక్తహీనత వ్యాధులను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని పాలకొండ నుండి రంపచోడవరం, పోలవరం వరకు ఉన్న గిరిజనులందరూ ఈ కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికీ ఈ టెస్ట్ చేయాలని ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం గానీ, లేదా రేపు పెళ్లిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి, జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉందని ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, పంటల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో జిల్లాల వారీగా నిల్వలపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు యూరియా సరఫరాను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ముందస్తుగా యూరియా నిల్వలు చేయరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మొదటి దశలో యూరియా వినియోగించి తరువాతి దశల్లో నానో యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. మూలపేట పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే, పునరావాసం వంటి మౌలిక సదుపాయాల కల్పన సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని, రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాసం వంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ 3 పోర్టులతో పాటు ఫేజ్ 1 ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొన్నారు. నెల్లూరు 48వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 54వ డివిజన్లో మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని నారాయణ తెలియజేస్తూ,
2: ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్ల రూపాయలతో వసతి టేకప్ చేశాం. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో 761 కోట్లతో ఒక సాధ్యమే. ఒకటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లెస్ కాదు, పేదరికాన్ని పూర్తిగా పారదారాల P4 ప్రోగ్రామ్ తీసుకోవాలని ఉద్దేశిత యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
0: ఖరీఫ్ సీజన్ సంసిద్దతలో భాగంగా కాలువల్లో పూడిక తొలగింపు పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 సీజన్ దృష్ట్యా అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమావేశం ఈరోజు జరిగింది. ఇరువురు మంత్రులు సాగునీటి విడుదలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్ 1వ తేదీ నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2025-26 ఖరీఫ్లో 99.35 లక్షల ఎకరాలకు గాను 888 TMCల నీటి సరఫరా చేశామని స్పష్టం చేశారు. రబీ సీజన్లో 23.67

0: లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంజారాణి ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
1: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
2: దీనికి ఇంత తొందరొచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీ కోసం
4: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
6: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
4: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
6: ఎలా తెలుసుకోవచ్చు?
4: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
6: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
4: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
5: ఆర్బీఐ అంటుంది.

0: ಆದವು.
1: ಆಕಾಶವಾಣಿ ಅನಂತಪುರಂ ಕೇಂದ್ರ. ಈ ಪುಟ ರೇಪು ಪ್ರಸಾರಮಯ್ಯೇ ಕಾರ್ಯಕ್ರಮಾಲ ವಿವರాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ స్నేహితాల కార్యక్రమం. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో కౌరవులు పాండవుల జననం హరికథ వినిపిస్తారు. కథకులు శ్రీ వి నారాయణరాజు. 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ సినీగీతాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఈ రాత్రి 8:15 ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చలనచిత్ర గీతం. 8:45 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినీగీతాలు. ఈ రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాల వివరాలు. రేపుదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని. ఇందులో శ్రీ ఎంఎస్ రామారావు రచించి గానం చేసిన సుందరకాండం 2వ భాగం ప్రసారమవుతుంది. 6:30 వినదకు మాట వినిపిస్తారు శ్రీ ఎంకే కృష్ణారావు. 6:35 సేద్యప్ సిద్ధులు కార్యక్రమంలో మహాఘని ఎర్రచందనం సాగు వివరాలు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి తెలియచేస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో

సమాచార వేదిక. తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె జబ్బుల గురించి డాక్టర్ ఏ గోపాలకృష్ణ గారి సూచనలు. తరువాత రచన కుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ. రచన బి శేఖర్. 8:35 చిత్రసీమ సినీ గీతాలు, 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్ర తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు శ్రీ పివి నరసింహరావు గారి గురించి తెలియజేస్తున్న వివరాలు. అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు. 10:00 పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 11:45 వాణిజ్య సందేశాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు. సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పట్టుగుళ్ల మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగుళ్ల మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ ఎం గోవిందరాజు గారి ప్రసంగం. తరువాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చలనచిత్ర గీతం. 8:45 ఓ చీమ కథ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఆర్ భరద్వాజ, నిర్వహణ శ్రీమతి ఎల్ఎం రాజు సరోజ నిర్మల. 9:00 రాత్రి ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి కార్యక్రమాల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:30. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్ర గీతం, సంగీతం పెండియాల నాగేశ్వరరావు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

వింటున్న పాట సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేసుశీల పాడిన ఆరుద్ర గీతం. సంగీతం కెవి మహాదేవన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అమాయకురాల చిత్రం కోసం పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీరు విన్న పాట అమాయకురాలు చిత్రం కోసం పి సుశీల పాడిన దాశరథి గీతమది. ఆ పాటకు సంగీతం ఎస్ రాజేశ్వరరావు. తర్వాత రౌడీ రాముడు కొంటె కృష్ణుడు చిత్రం కోసం

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర

ఆకాశవాణి ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 మెగాహెర్ట్స్పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 7 గంటలు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం. గానం సిహెచ్ కుసుమకుమారి, ఈ మధుమాసంలోని.

సిహెచ్ కుసుమకుమారి గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. ఇక తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత, సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా

పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ధి వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ, పరిశోధనా రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి

సాంప్రదాయ పానీయాలను అలాగే పుచ్చకాయ దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది.

0: ఉంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి మూడవ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు. ఇవాల్టి కార్యక్రమంలో కౌరవులు, పాండవుల జననం. హరికథ వినిపిస్తారు కథకులు శ్రీ వి నారాయణరాజు.

విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతియే అగజ

ఫలతకు 3000 పూర్ణ కటాక్షములిచ్చి మా దోషములు తొలగగ జయువమ్మ, నిన్ను దోషులు యొగ్గి భజింతు నా ఆత్మలో.

ಗೋವಿಂದೋ ಹರಿ ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ವರದ ಗೋವಿಂದೋ ಕಾದ್ರಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿನಿ ಪಾದಮೇಗತಿ ಗೋವಿಂದೋ. ಪರಮೇಶ್ವರ ಭಕ್ತುಲಾರ, ಈನಾಡು ఇక్కడ మేము చెప్పబోయే హరికథ మహాభారత ఘట్టములో కౌరవ పాండవులు జననము. ఆయన ఇక హస్తినాపురములో పరిపాలన చేసేవారు. హస్తినాపురమున

ధృతరాష్ట్ర పాండురాజు హస్తినాపురం పరిపాలన చేసి ధృతరాష్ట్ర మహారాజు ఆయన, అతడు అంధుడ అయినందులగాను తన తమ్ముడైన పాండురాజును రాజపదవి చేకూర్చి దేశ దేశములన్నీ తిరిగి జయప్రదముగా వించి ధృతరాష్ట్ర మహారాజు దగ్గర 100 అశ్వమేధ యాగాలు చేపించినాడు. ఇక హస్తినాపురం పరిపాలన చేసి ధృతరాష్ట్ర మహారాజు సోదరుడైన పాండురాజు ఇక రాజులందరినీ ఓడించి ధనరాశులు తెచ్చి తన అన్న గురుడ్డివాడు అయినందులగ్గాను అంధుడు అయినందులగ్గాను 100 అశ్వమేధ యాగాలు చేపించాడు. ఇక అన్నయ్య, ఇక నేను రాజులందరినీ ఓడించి 100 అశ్వమేధ యాగాలు చేపించాను కాబట్టి ఇంకా మీరు సుభిక్షంగా ఇక్కడ ఉండండి. నేను కర్ణాటక కోలారు జిల్లాకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు వేటామార్గం ఆడి వస్తానని తన పెద్ద భార్య అయిన కుంతీదేవి, రెండో భార్య అయిన మాద్రిదేవిని తోడు చేసుకుని నేరుగా కోలారు జిల్లాకి వెళ్ళి ఇక శతశృంగ పర్వతము అంటారు, అంటే వక్లరి మాలూరు ఉత్తరం సైడ్లో ఆ పర్వతాలు ఉండేది,

అక్కడ వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకొని ఒక రాత్రి ఒక పగులు అక్కడ గుడారంలో ఉన్నారు. ఇక మరుసటి రోజున క్రిందముని అనే ఋషీశ్వరులు ఆ జింకల రూపాలతో ఎంతో ప్రేమతో ఆనందంగా ఉంటే ఆ యొక్క జింకల వైపు చూశాడు పాండురాజు. చూసి ఇక ధనస్సు సీతబట్టి ఒక్కసారి ముని వైపున ఇక పెంటి జింక ఎనుక వైపున పోతి జింక ఎంతో ఆ సంతోషంగా ఉండే సమీపంలో ఒక్కసారి ధనస్సుతో బాణము ఫలామని ప్రయోగించాడు. ఆ బాణం ప్రయోగించగానే ఇక భర్తగా ఉండే క్రిందముని భర్తగా ఉండి ఆ యొక్క పోతు జింక గర్భములో పడిపోయేది. అప్పుడు ఆ పెంటి జింక వెళ్ళి విడుస్తున్నది. వెళ్ళ

ఆ ముని వైపును ఉండే ఆ పెంటి జింక భార్య ఇక పోతు జింకగా ఉండే వైపు చూసి, స్వామి, ఎవరు ఇంతటి కిరాతకుడు, నీకు ధనస్సుత వేసిన వాని అని ఆ మునీశ్వరులు జింకల రూపాలు మారివేసి మామూలంగా ఆ ఋషీశ్వరునిగా చూశాడు ఇక పాండురాజు. ఈమెరా పాండురాజా, మేము ఎంతో ఆనందంగా ప్రేమతో ఉన్నప్పుడు మా భర్తను నీలపడవేసి నా పశువు కుంకం తీశావు, కాబట్టి ఇంక నీకు ఇరువురు భార్యలు ఉండారు, ఇక కుంతీదేవి, మాద్రిదేవి, వాళ్ళను అంటినట్లయితే నీకు మరణం సంభవించుగాక అని శపించారండి. ఆ మాట ఎప్పుడు శపించారు? ఇంకా భార్యలు ముట్టకుండా అంటకుండా తపస్సులు ఉన్నాడు ఆ పాండురాజు, విచిత్ర వీరుని కుమారుడైన ఆ పాండురాజు ఎలా ఎప్పుడు ఉన్నాడో ఇక ఆ ఇక ఇలాగా భగవంతుని సూత్రం చేసుకుంటున్నాడు.

ఇలాగా పాండురాజు ఎప్పుడు తపస్సులో నిలిచిపోయాడు ఆ దారిన సుఖచానిక భరద్వజ జమదగ్ని జబార కన్నవ మతస్థ వీలాంటి వేద బ్రాహ్మణులు బ్రహ్మ ఋషులు రాజ ఋషులు ఒక పౌర్ణమి పూజని ఆ గురు పౌర్ణానికి వెళుతున్నారండి ఉపన్యాసానికి. అప్పుడు చూశారు, అయ్యా ఎవరు ఇక్కడ, నీవెందులకు ఇలా తపస్సులో ఉండవు అని అడిగితే అప్పుడు ఆ యొక్క పాండురాజన్నాడు, స్వామి నా భార్యను తాకినట్లయితే ఇక నీకు మరణము సంభవించుగాక అని ఆ ఋషీశ్వరులు శపించారు, అందువలనే నేనిక్కడ తపస్సులో ఉండాను అన్నాడు ఆ యొక్క పాండురాజు. అలాగన్నప్పుడు, అయ్యా ఇలాగున ఒక నీవు లక్ష సంవత్సరాలు తపస్సు చేయి, నీకు మరణమొచ్చినప్పుడు నరకమే కానీ స్వర్గానికి దారి లేదు, ఎందుకనగా ఇక అపుత్రస్య గతి నాస్తి అన్నారు కదా పెద్దలు, అందువలనే సంతాన ప్రాప్తి కలగాల అన్నాడు. ఆ మాట విని ఇక తన భార్యన ఇక కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, సతీమణి ఆ యొక్క ఋషీశ్వరులు ఇలాగుండారు అన్నారు, కానీ మనకు సంతాన ప్రాప్తి కలగాల, అది నీ ఇష్టము అన్నాడు. స్వామి మీరు సెలవిస్తే ఇక నేను బాల్యములో ఉన్నప్పుడు మా తాతగారు కుంతీ భోజరాజింటి దగ్గర ఉంటి, అప్పుడు ఆ దుర్వాస మహర్షి మా తాతగారి ఇంటికి రాగా 3 నెలలు ఒక వ్రతము చేశారు మా తాతగారు. అప్పుడు ఆ

దుర్వాస మహర్షికి నేను పాదసేవలు చేస్తూ పరికర్యాలు చేస్తా ఉంటే, అప్పుడు ఆ మహానుభావుడు మాకు కరుణించి ఇక వశీకరుణము అనే మంత్రము నేర్పించాడు. ఆ మంత్ర ప్రభావము చేత ఇక నేను సంతాన ప్రాప్తి కలిగేటట్లు చేస్తాను అన్నాడు. సరే కావచ్చు దేవి అన్నాడు ఆ యొక్క పాండురాజు. అప్పుడు ఆ యమధర్మరాజును గురించి ధ్యానం చేశారు. ఎప్పుడు ధ్యానం చేసేది? యమధర్మరాజు శ్రాష్టాదిగా సమర్పించి, దేవి నన్ను పిలిచిన కారణమేమి అని అలా ఆశీర్వదించాడు. వెంటనే గర్భము నిండి ఇక మంచు శుభదినములో శుక్రవారము 10 గంటలకు ఇక డెలివర్ అయిపోయాది ఆ కుంతీదేవి. ఇక ఇక్కడ శతశృంగ పర్వతములో కోలారు జిల్లాలో ఆ సమీపానికి వ్యాస భగవానుడు అక్కడ నరుదించి, అమ్మా మంచు సుపుత్రుని కన్నావు అని సంతోషపడి అక్కడి నుండి ఆ వార్తన అస్తినాపురానికి వెళ్ళి తన భావగారైన ధృతరాష్ట్ర మహారాజుకు, తన అక్కగారైన తోడుకోడలగా ఉండే గాంధారిదేవికి, నీ యొక్క చెల్లెలు నీ మరిది భార్య కుంతీదేవి ఇక నిండు శూలాలతో సుపుత్రుని కన్నాడు, యధిష్ఠరుడిని పేరు పెట్టాం ధర్మరాజు గారు అని ఎప్పుడు అక్కడ ఈ వార్తను చెప్పాడు వ్యాస భగవానుడు. అప్పుడు అంతకు మునిపే నేను ముందు 6 నెలలు గర్భవతిని, ఇక నా గర్భం ఇంకా ఫలించలేదే కారణమేమి అని బాధతో ఒక్కసారి కడుపును నుంచుకున్నాను. నుంచుకునగాని అక్కడ గర్భములో ఉండి ఒక రక్తముద్దగా ఉండే పిండము చెదిరి క్రింద పడిపోయాది. క్రింద పడిపోగానే వ్యాస భగవానుడు చూసి, అమ్మా మీ వంశము క్షీణింపు చేసేస్తే ఏం చేయాలి అని. అప్పుడు ఘోరకుంభారు అంటే ఒక కుమ్మరవారి అతనిని పిలిపించి 101 మట్టి బుడిగెలు చేసి ఆ బుడిగెలలో ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క బుడిగెలో వేసి ఆ యొక్క కమండలములో నీళ్లు పోశారు. ఇలా పోయగా ఇంకా కొన్ని రోజులకు ఇక శతశృంగ పర్వతములో ధర్మరాజు తప్ప కుంతీదేవి గర్భములో ఇంకా 2వ గర్భవతి ఆ భీమసేనుడనే కుమారుడు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి అతనికి భీమసేన అని పేరు పెట్టాది. అసలు పేరు వచ్చేసి అతని పేరే వృషభ, అంటే ధనకుబేరునికి అటువంటి తోడేలు కడుపగలిగిండే కుమారుడు పుట్టాడు. కాబట్టి ఇతని పేరు భీమసేనుడు అని ఆ యొక్క ఆకాశవాణి పెట్టేది. అదే సమయానికి ఇక్కడ అస్తినాపురములో ఇక బుడిగల్లో ఉండే కుమారులు ఆ యొక్క ముక్కలుగా ఉండేవులు ఒక బుడిగి విడిగి అక్కడ దుర్యోధన చక్రవర్తి జన్మించను, దుర్యోధనుడనే వాడు పెద్ద కుమారుడు పుట్టాడు. ఇక దుర్యోధనుడు ముమిచ్చుడు, దుశ్శాసనుడు, దుస్సలుడు, దుశ్శీలుడు, జలంధుడు, సముడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, దుర్మరుకుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వికర్ణుడు, శల్యుడు, సత్యుడు, చులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, ఇక ఇలాంటి కుమారులు 100 మంది కుమారులు. లాస్ట్ ఒక ఆడబిడ్డ, ఆమె పేరే దుస్సల. వీళ్ళు 100 మంది కుమారులు ఇక అస్తినాపురములో ఢిల్లీ నగరములో జన్మించారు. ఆ తర్వాత అక్కడ 3వసారి ఆ యొక్క కుంతీదేవి గర్భమున అర్జునుడు దేవేంద్రుని గురించి తపస్సు చేయగా అప్పుడు దేవేంద్రుని వరప్రసాదముతో ఇక అర్జునుడు జన్మించాడు. ఇక ఆ తర్వాత ఆ పాండురాజు 2వ భార్య మాద్రిదేశపు రాజు కూతురు మాద్రీదేవి, ఆమెకు నాకు సంతాన ప్రాప్తి లేదు స్వామి, మా అక్కకు సంతానం మొగలి కాదు, నాకు సంతాన ప్రాప్తి లేదే అని భోరుమని పదాలపైన పడి దుఃఖించగా అప్పుడు కరుణామయుడై ఆ యొక్క పాండురాజుగారు, దేవి ఇక నీ చెల్లెలు కూడా సంతాన ప్రాప్తి కలిగించాడు, అలాగ చేయము అన్నాడు. అప్పుడు మహాతల్లి ఇక నిండు మనసుతో అశ్విని దేవతలను ధ్యానం చేసి అశ్విని దేవతల వరప్రసాదముతో ఇక నకుల, సహదేవ అమడాల బిడ్డలు జన్మించారు. ఇలా ఇక కొన్ని రోజులకు మాద్రీదేవి ప్రభావముతో ఇక పాండురాజు ఒకఒక రోజున శ్రీ సంభవంతో ఆ యొక్క కోలారు జిల్లాలో మరణించినాడన్నమాట. ఆ మరణించగాని ఆ బిడ్డలను 5 మందిని తీసుకొని వచ్చి అస్తినాపురంలో అటు కౌరవులను 100 మందిని, తన బిడ్డలను, తన తమ్ముని బిడ్డలను, పాండవులను 5 మందిని

సువిక్షంగా సాకి పెద్ద చేస్తున్నాడు ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజు. ఇలా ఎప్పుడు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా కలిసి ఆటకు ఒక వేటాడను పోతాడంట. ఎందుకంటే పిల్లవాళ్ళకి ఎప్పుడు కూడా చెండాటని, బలుగుడని, కోతికొమ్మాటని ఇట్లా ఆటలు ఆ కాలంలో కూడా ఉన్నాయి. ఇలాగ ఆటాడను పోను బలవంతుడైన భీమసేనుడు ఆ యొక్క దుర్యోధనుని ఒక్కసారి బలుగుడుల కబడిలో క్రింద పడవేశాడు. 100 మంది కౌరవులు వచ్చి భీమసేనుడు లాక్కుంటే 100 మందిని కూడా క్రింద పడవేశాడు. ఇలాంటి బలవంతుడు భీమసేనుని ఆ యొక్క బలముతో దుర్యోధనుడు అవమానమై ఒకఒక రోజున తన తండ్రి గారైన ధృతరాష్ట్ర మహారాజుకు, నాన్నగారు నేను ఆ భీమసేనుడు ఉంటే ఇక నేను ఏదైనా మరణానికన్నా సిద్ధమే కానీ నేను మాత్రం సహించను అని అనేకంగా వేడిస్తే, అప్పుడు వారణాది పట్టణమున లక్క ఇల్లు కట్టించి, నాయనా మీ తండ్రి గతించినాడు కాబట్టి మీరు మేము కూడా ఉండకూడదు, అయినా మీకు అక్కడ ఒక విల్లు ఏర్పాటు చేస్తా అని అక్కడ విల్లు ఏర్పాటు చేసి ఆ లక్క ఇంటితో కనికుడు అనే బోయిని పిలిపించి ఆ యొక్క మహారాజు దగ్గర లక్క ఇల్లు కట్టించాడు. ఒక రోజున ధర్మరాజ, భీమసేన, అర్జున, నకుల, సహదేవ ఆ యొక్క లక్క ఇంటిలో నిర్ణయం చేశారు. అక్కడ వాళ్ళు ఉండగా ఇక పాండవులు లక్క ఇంటిలో ఉండారు, ఏలాగన్నా సరే ఆ పాండవులను వంశ క్షీణింపు చేయాల అని దుర్యోధనుడు కసిబట్టి, అప్పుడు పురోచరుడు అనే ఒక బ్రాహ్మణుని పిలిపించి, అయ్యా ఆ యొక్క పాండవులకు మేము అర్ధరాజ్యము ఇవ్వాల, ఆ యొక్క పాండవులు ఎలాగన్నా కానీ ఆ లక్క ఇంటిలో భస్మము కయ్యేటట్టుకు చేయండి, మీకు సగభాగము మా పేరు ఉండేటట్టుకు ఇస్తాను కొంత వరకు అని సహాయం చేస్తాను అని దుర్యోధన చక్రవర్తి అలాగా విన్నవించాడండి. ఎప్పుడు విన్నవించాడో ఒక రోజున శుభదినములో ఆ యొక్క కుంతీదేవి ఆ యొక్క అమ్మవారైన కన్యకా పరమేశ్వరికి ఇలా గానం చేస్తున్నదంట.

అమ్మ లోకమాత, మమ్మల్ని కాపాడే నా బిడ్డలను 5 మందిని, నన్ను కాపాడే బాధ్యత నీవే తల్లి అంటూ ఆ కన్యకా పరమేశ్వరికి పూజ పులస్కారాలు చేస్తున్నారు. అటువంటి సమీపంలో ఆ రాత్రి ఎవరి వంతు ఒక్కొక్క రోజున ఒక్కొక్కరు మేల్కుంటా ఉన్నారు. ఏ సమయానికి ఇక విదురుడైన కాపదేవుడు, విదురదేవుడు అంటాడే, ఆయన ఒకప్పుడు ఒక మాట చెప్పాడు. ధర్మరాజా, మీరు లక్క ఇంట్లో ఉన్నారు, కానీ ఆ కౌరవులు మీ పైన కసిగా ఉన్నారు. మీరు 5 మందిలో ఒకరు మేలుకోండి, 4 నిద్రపోవండి, ఇలాగ మీరు టైం గడపాలా అన్నాడు. అప్పుడు ఒక రోజున ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవ, భీమసేన ఇలాంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున మేలుకుంటూ తర్వాత వాళ్ళు పండుకుంటాడు. అలాంటి సమీపంలో భీమసేనుడు ఆ రోజున వంతు కాబట్టి ఈ పురోచరునికి తెలిసి భీమసేనుడు ఏ రోజున వంతుంటాడో అతనికి చాలా ఎక్కువ నిద్ర కాబట్టి ఆ రోజైతే మన పని ప్రయత్నాలు సరిపోతాయి అన్నాడు. ఆ భీమసేనుడు ఎప్పుడు ఆ వంతు వచ్చాదో ఆ రోజునే వెళ్ళి ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ వికర్ణాదులు వెళ్ళి అక్కడ అగ్గిపుల్ల లక్క ఇంటికి ముట్టించారు. అది అర్ధరాత్రి సమయంలో భగ్గుమన్నది అగ్గి బేటెను.

ఆ రాత్రి అగ్గిపెట్టిన వెంటనే లక్క ఇల్లు దగదగమని కాలిపోతున్నది. కాలిపోతున్న లక్క ఇంటిలో భీమసేనుడు చూసి ఇక తల్లిని వీపున ధరించి అన్నగారైన ధర్మరాజుని ఎడమ భుజము పైన, ఇక అర్జునుని కుడి భుజము పైన, ఎడమ సంకన నకులని కుడి సంకన సహదేవమూర్తిని, 5 మందిని తీసుకొని ఆ యొక్క ముఖద్వారంలో అగ్గిపెట్టిన చోట దూరాడండి. చూస్తే పురోచరుడు అగ్గిపెట్టి ఈ పాండవులు ఎలాగున కాలిపోతారో అని ఇలాగ చూస్తున్నాడు. అప్పుడు వెనుక వైపున వచ్చిన భీమసేనుడు ఒక్కసారి కాలితో పెడమన్నాడు. ఆ నడి కొట్టములు విడి ఆ లక్క ఇంటిలో ఆ యొక్క పురోచరుడు కూడా ఇక కాలిపోయా. ఇక అతని భార్య బిల్లశ్రీ, ఆమె పేరు ఆ బిల్లశ్రీ, 5 మంది కొడుకులు వాళ్ళు కాలిపోయారు. ఈ యొక్క అగ్గిపెట్టిన పురోచరుడు కాలిపోయాడు. అప్పటికి తెల్లవారిపోయాది. ఇక పాండవులకు కాలిపోయారు అని దుర్యోధన చక్రవర్తికి తెలిసి తెల్లవారగని వెళ్ళి లక్క ఇంటిలో చూస్తే ఇక 5 మంది శవాలున్నాయి. ఎవరు? బిల్లశ్రీ బ్రాహ్మణుని బిడ్డలు, ఇక కుంతీదేవి మాదిరి ఇక ఆ బిల్లశ్రీ అనుకున్నాడు. ఇక అగ్గిపెట్టిన పురోచరుడుగా దాంట్లోనే కాలిపోయాడు. కాబట్టి ఇంక ఎవరికి భాగం ఇచ్చే పనే లేదు అంటూ సంతోషంగా నిలిచిపోయాడు. అప్పుడు ఈ భీమసేనుడు ఆ యొక్క పాండవులందరినీ హిడింబాసురుని అడవికి తీసుకుని వెళ్ళి అక్కడ పవలింపజేశాడు. అక్కడ పవలింప చేయగానే ఇక ఆ యొక్క పర్వతం పైన, గిరిపర్వతం పైన ఉన్నాడు ఆ యొక్క హిడింబాసురుడు అనేవాడు, రాక్షసుడు, అతని చెల్లెలు. ఆ యొక్క హిడింబాసురుని అడవిలో పవలింప చేసిన వెంటనే హిడింబి వచ్చి భీమసేనుని వెంబడి నాట్యము చేస్తూ ఇతని లగ్నము చేసుకునగా నేను ఇతని పెండ్లి చేసుకుంటే సుపుత్రుని కనొచ్చు, సంతోషంగా ఉండవచ్చునని. ఆ యొక్క హిడింబి నాట్యము చేస్తూ భీమసేనుని సన్నిధికి నరుదించే అటువంటి సమీపంలో ఆ యొక్క భీమసేనుడు చూసి ఇది ఒక రాక్షస అని నాకు వలదు అన్నాడు. అటువంటి సమీపంలో నా చెల్లెలు ఇంకా రావడం లేదని ఆ హిడింబాసురుడు గిరివు పర్వతం పైకి క్రిందికి దృంకాడండి. ఇక్కడ ఆ భీమసేనుడు ఉండే ఆ చోటుకు దృంకాడు. దృంకగానే అతడు మహాబలవంతుడు, రాక్షసుడు కాబట్టి అతనితో ఇక ఇలాగ యుద్ధం చేస్తున్నారు. కరల వరల భీకరల ధరలకు

ఆ యొక్క భుజము పట్టుకొని కరములు క్రిందకి వేసి ఫెలా ఫెలా ఫెలామని ఆ యొక్క హిడింబాసురుని గురుద్ది చంపేశాడు. అటువంటి సమీపములో ప్రక్కన ఉన్న హిడింబి ఆ శబదమునకు ప్రక్కకు వెళ్ళను. వెంటనే ధర్మరాజు, ఆ యొక్క అర్జున, కుంతీదేవి, నకుల సహదేవ, వీళ్ళు భీమసేనుడు హిడింబాసురుడు యుద్ధం చేసుకున్న ఆ సమయంలో ఆ శబదమునకు లేచి, అర్జునుడు కూడా హిడింబాసురునితో యుద్ధము చేయబూనే, అది వరకు హిడింబాసురుడు మరణించినాడని తెలిసిపోయి ఆ యొక్క హిడింబి వెళ్ళి కుంతీదేవి పాదముల పైన పడినే గాగా. ఆ యొక్క కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆ హిడింబి, అమ్మా, ఇక మా అన్న నన్ను మీ 5 మందిని కమ్మగా కైమా చేసుకొని రమ్మని పంపించాడు. నీ కుమారుడుండే రూప విభ్ర విలాసము చూసి అతని ప్రేమతో నిలచిపోతిని మా సోదరుడైన ఇక హిడింబాసురుడు వచ్చి నీ కుమారునితో యుద్ధము చేసి కడసారికి మా అన్న కాలమైపోయే వీటికి హస్తినాపురములో

కౌరవులు 100 మంది, శతశృంగ పర్వతంలో పాండవులు 5 మంది. ఇక హిడింబాసురుని చెల్లెలైన హిడింబిని భీమసేనుడు పరిణయం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. వీటికి కౌరవ పాండవులు జననము, ఇక ఆ యొక్క భీమసేనుని కళ్యాణం, వీటికి ఆ యొక్క బాలభారతము వీటికి సమాప్తం. పాప

మీరు ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో కౌరవులు పాండవుల జననం హరికథ విన్నారు. కథకులు శ్రీ వి నారాయణరాజు. ఇంతటితో ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికాసేపట్లో వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షిక్కిన ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించటం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
2: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
1: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
2: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 200,000 మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు, అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
2: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018 ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకురు ఇప్పటి వరకు దాదాపు 2,125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలంటారు?
2: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికి ఉన్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించి దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది? ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
2: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్ళు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా

0: మెయింటైన్ చేయాలి. లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది. వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా ఒకే విలేజ్లో అయితే 4 నుంచి 5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు? వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మిక్ కంపోస్ట్ను యూనిట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ను ఇంకా మెరుగుపరుచుకొని విస్తరించుకున్నాడు. సో ఈయన ఒక సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మి కంపోస్ట్ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మి కంపోస్ట్తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మి వాసును ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మి కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల్లో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసోర్స్ పర్సన్గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మి కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారన్నమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6,00,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్లను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి.
0: సార్, ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివెందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మి కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్య పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మి కంపోస్టు మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు

0: నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
1: నమస్కారము. నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో ఎస్ఎల్వి వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊట్కూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
2: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా జ్వాల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో సినిగీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కా వస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మరికాసేపట్లో

ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేతార్ రామసూర్య ప్రకాష్ గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి అందిస్తున్న తుఫాన్ హెచ్చరిక.
1: నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తాల జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో.
2: విన్నారా, ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారమవుతున్న ఒక తుఫాను హెచ్చరిక. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆకాశవాణి నిరంతర సేవలను అందిస్తుంది అనేది నిర్వివాదాంశం. కాలం మారినా, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, విపత్తుల యాజమాన్యంలో ఇప్పటికీ ఆకాశవాణి పాత్ర ఎంతో కీలకం. ఈ అంశం గురించి శ్రీ బేతా సూర్యప్రకాశరావు గారు ఉదాహరణలతో, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో మీకు వివరిస్తున్నారు, వినండి.
3: ఆకాశవాణి స్థాపితమైన నాటి నుండి ప్రజల మనసులను దోచుకుంటూ శ్రోతల జీవన విధానంలో భాగమైపోయింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో శోభిల్లుతుంది. విపత్తులకు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమాచారం ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఉండాలే గాని భయభ్రాంతులను చేసే విధంగా ఉండకూడదు. తుఫాన్లు, వరదలు, ఉప్పెన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు, కలరా, కరోనా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉన్నప్పుడు, వీలున్నంత మేరకు ముందస్తు సమాచారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైతే రౌండ్ ద క్లాక్ ప్రసారాలకు చేపట్టి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తగా ధైర్యాన్ని, సహకారాన్ని అందించి కష్టాల్ని, నష్టాల్ని తగ్గించిన సందర్భాలు ఆకాశవాణికి ఎన్నో. 2014 అక్టోబర్ నెలలో హుద్హుద్ తుఫాను సృష్టించిన ప్రళయాన్ని, విధ్వంసాన్ని విశాఖపట్నం వాసులు ఎప్పటికీ మరిచిపోరు. ఆనాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందించిన సేవలను తెలియజేస్తున్నారు నాటి ప్రధాన కార్యక్రమ నిర్వహణాధికారి, విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు.
4: ఎలమంచిల నుండి భీమిలి మధ్యలో తీరం దాటుతుందన్న సమాచారం అందుకొని 24 గంటల ప్రసారాలని మొదలుపెట్టాం. హుద్హుద్ తుఫాను ధాటికి మా 100 కిలోవాట్ల అగనంపూడిలోని మా టవర్ పడిపోయింది. ఇక మిగిలింది FM 3 కిలోవాట్ శక్తితో పనిచేసే ట్రాన్స్మిటింగ్ టవర్. దాని సహాయంతో దానికున్న పరిధిలో 24 గంటల ప్రసారాలు దాదాపు 6 రోజుల పాటు తిరిగి మామూలు పరిస్థితులు కొనసాగే వరకు ఎఫ్ఎం విశాఖపట్నం కేంద్రం కొనసాగించింది. అది జీవితంలో నాకు దొరికిన ఒక సేవ చేసే అపూర్వమైన అవకాశంగా భావించాను. ఈ విపత్తుని ఎలా అధిగమించాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయాల గురించి శ్రోతల్ని అవేర్ చేస్తూ ప్రసారాలు కొనసాగించాం.
3: వచ్చిన సమాచారాన్ని రెండంచెల విధానం ద్వారా క్రోడీకరించి, రూఢి చేసుకుని నిర్ధారించుకోవడం, అవసరమైతే 3 అంచెల విధానం ద్వారా ఖచ్చితపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ స్టేషన్లలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ కలగా కృష్ణమోహన్ తన అనుభవంలోని ఘటనల ప్రత్యక్ష కథనం.

0: ఆకాశవాణి ఈ నేషనల్ క్యాలమిటీస్లో నిర్వహించిన పాత్ర గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఉప్పెన 77 మన దివిసీమ ఉప్పెన టైంలో ఆకాశవాణి అనౌన్స్మెంట్స్ వలన, ఈ ఆథెంటిక్ వార్తల వలనే కలెక్టర్లు అందరూ కూడా యాక్షన్ తీసుకుని నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సహకరించగలిగారు. అలానే ప్రపంచంలోనే చాలా పెద్ద ఎర్త్క్వేక్, లాఠూర్ ఎర్త్క్వేక్ టైంలో కూడాను ఆకాశవాణిలో ఆ రోజు రాత్రి ఏదో రికార్డింగ్ కారణంగా ఉండిపోయిన కొందరు సేవ్ అవర్ సోల్ SOS అనౌన్స్మెంట్స్ ఇవ్వటం వలన అది హ్యామ్ రేడియో వాళ్ళు క్యాచ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫామ్ చేసి అట్లా ఆ విధంగా జనానికి హెల్ప్ చేయడానికి అవకాశం కలిగింది. దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి, కలెక్టర్లకు కానీ మిగతా సిబ్బందికి కానీ చర్య తీసుకోవడానికి అవకాశం కలిగింది ఓన్లీ ఆకాశవాణి వల్లనే అనేది నిర్వివాదాంశం. అది
1: ఈ మధ్య సామాజిక మాధ్యమాల ఉనికి బాగా పెరిగిపోయింది. వ్యక్తులు, సంస్థలు అనేక రకాలైన మాధ్యమాల ద్వారా వార్తలు, విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్నైతే తమ తమ వ్యక్తిగత ఆలోచనలను నిజమైన ఆలోచనగా తామే సత్యశోధన గావించినట్లు ప్రజలకు చేరవేస్తున్నాయి. అదే నిజమని భావించి భ్రమించి ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ తమ కథను నిరూపితమైతే మేము ఆనాడే చెప్పామంటూ క్రెడిట్ తీసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ నిరూపితం కాని తమ కథనాల్ని ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించిన సందర్భాలు మనకి కనబడవు. అందరికంటే నేనే ముందు సమాచారాన్ని అందించాలనే భావన, పోటీ ఆకాశవాణికి ఉండనే ఉండదు. కేవలం ఖచ్చితత్వమే. 2018 సంవత్సరం ఆఖరిలో పెటాయ్ తుఫాన్ కోస్తా తీరం వెంబడి విజృంభించింది. అప్పుడు కొంతమంది మత్స్యకారులు రేడియో విని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు, ప్రాణాలు రక్షించుకున్నారు. ఆనాడు విజయవాడ కేంద్రంలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ గంటా విజయ్ కుమార్ నాటి ఘటన గుర్తు చేసుకుంటూ,
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8:30 ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది. మత్స్యకారులు 30 చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు. వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్ళటం లేదు. వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. వెంటనే నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది, అయితే చీరాల సమీపంలో 30 వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి.
1: నవంబర్ 19 దివిసీమ ఉప్పెన ఒక పీడకల, ఎన్నో వేల మందిని కబళించిన మరిచిపోలేని విషాద దుర్ఘటన. ఆనాటి ఆకాశవాణి హెచ్చరికలను అప్పటి వారు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. ఆ కాళరాత్రి గురించి ఆ ప్రాంతపు వాసి ప్రత్యక్ష సాక్షి శ్రీ అద్దంకి పాండురంగారావు గారు.
3: అది కృష్ణా జిల్లా కోడూరు మండలం గొల్లపాలెం అనే గ్రామం. ఈ గొల్లపాలెం అనే గ్రామానికి 1977 నవంబర్ 19 ఒక కాళరాత్రి ప్రపంచ చరిత్రలోనే ఇంత భయంకరమైనటువంటి తుఫాన్ని అంతకితం ఎవరు చూడలేదు, ఇంకా చూడబోడు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మా గ్రామం సముద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, సముద్రమే

0: కల్పిస్తుంది, 10,000 మంది జనాన్ని, కొన్ని లక్షల పశు పక్షాదులను కూడా కబలిస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ ఆ రోజుల్లో ఆకాశవాణి ఒకటే అక్కడ ఆధారం, అంతకన్నా ఏమి లేదు. మా మేనమామ వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది, ఆకాశవాణి సూచనలు విని జాగ్రత్త పడ్డవాళ్ళు కొంతమంది సేవ్ అయ్యారు.
1: తాను కర్నూలు కేంద్రంలో పనిచేసినప్పుడు వచ్చిన వరదలు, ఆకాశవాణి చేపట్టిన చర్యల గురించి కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
2: అది 2007 జూలై మాసం. ఒకరోజు విపరీతంగా వర్షం వస్తుంది. సాయంత్రం 4-5 గంటల నుంచి మొదలైంది. అలా వాన విపరీతంగా పడతా ఉంది. వెంటనే కర్నూలు జిల్లా డిపిఆర్ఓ భాషగారికి ఫోన్ చేశా. సార్, ఇప్పుడు కర్నూలు ఎఫ్ఎం మరి ఈ చీకట్లో మునిగిపోతున్నటువంటి కాలనీ వాసులకి ఏం హెల్ప్ చేయలేదా అని అడిగాను. అయ్యో, మీరు హెల్ప్ చేస్తానంటే అంతకన్నానా అని వెంటనే భాషాగారు కలెక్టర్ గారితో సంప్రదించారు. కలెక్టర్ గారు వెంటనే అర్జెంటుగా మొదలు పెడదాం, ఎఫ్ఎం ద్వారా ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మనకి అన్నారట. అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దానకిషోర్ గారు అప్పటికప్పుడే ఏ ప్రాంతపు ప్రజలు ఏ ప్రాంతం పునరావాస కేంద్రానికి వెళ్ళాలో మరి ఆయన ఫోన్లోనే చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా రాత్రి 3:15 వరకు కలెక్టర్ గారు ప్రతి 15-20 నిమిషాలకి ఆయన పరిస్థితులను చెప్పటం, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, పునరావాస కేంద్రాల్లో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పేవారు. ఎప్పటికప్పుడు ప్రసారం చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ మునిగిపోతున్నటువంటి కాలనీలకి ఒకే ఒక సమాచార మాధ్యమం అందుబాటులో ఉంది, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే 2009 అక్టోబర్ 1 రాత్రి నుంచి వాన పడతానే ఉంది. ఇక అక్టోబర్ 2 కల్లా తుంగభద్ర పరివాహక ప్రాంతాలన్నిటిలో కూడా మరి నీరు విపరీతంగా స్ప్రెడ్ అయింది. నదికి 2 గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం మొదలైంది. ముఖ్యంగా తుంగభద్ర నదికి కుడివైపున ఉన్నటువంటి కర్నూలు నగరంలోకి విపరీతంగా నీరు వచ్చేసింది. ఆ వరదలకి అల్లకల్లోలం అవుతుంది. ఆ స్థితిలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏం చేయాలని ఆలోచించి ఒక హెల్ప్ లైన్ని మొదలుపెట్టింది. ఒకవైపు జిల్లా అధికారులు హెల్ప్ లైన్ నడుపుతున్నారు, దాంతోపాటుగా ఆ జిల్లా యంత్రాంగం అనుసంధానంగా మేము నడిపినటువంటి ఆ హెల్ప్ లైన్కి వరదల్లో మునిగిపోతున్నటువంటి ప్రజల నుంచి అనేక కాల్స్ వచ్చేవి. ఆ కాల్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిస్టిక్ కలెక్టరేట్లో నడుస్తున్నటువంటి ఈ హెల్ప్ లైన్ అనుసంధానం చేస్తూ వాళ్లకు సమాచారం ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా అధికారుల సహాయంతో బయటకు వచ్చినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. మా ద్వారా కర్నూలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కొంత లబ్ధి పొందడం అనేది మాకు మంచి ఆనందం ఇచ్చినటువంటి విషయం.
1: శ్రోతలకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య పహల్గాంలో తీవ్రవాదులు దాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ విస్మయం కలిగించే ఇతరత్రా ఏ మాటలు కథనాలు నమ్మవద్దని, అవసరమైన సమాచారాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదరు మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే అందిస్తామని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దేశ భద్రత, ప్రకృతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో సమాచార వ్యవస్థ కుదేలైనప్పుడు ప్రజల సంక్షేమం కోరి వాయు తరంగాల ద్వారా అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ముఖ్య భూమిక వహిస్తూ వస్తుంది ఆకాశవాణి. స్వచ్ఛమైన సత్యం కొంచెం సమయం తీసుకోవడం సహజం కదా. ప్రభుత్వ సమాచార వ్యవస్థ కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత ఆకాశవాణిదే. అయితే ఈ రోజుల్లో శాటిలైట్ వ్యవస్థ వల్ల, సాంకేతికత అభివృద్ధి చెంది అనేక రకాలైన సాధనాల ద్వారా ఎప్పటికప్పుడు వర్తమాన సమాచారం ప్రజలకు చేరువవుతున్నప్పటికీ, విపత్తుల సమయంలో ప్రభుత్వ సాధనమైన ఆకాశవాణి ఇచ్చే నిర్దిష్టమైన సమాచారం కోసం ఎదురుచూసే శ్రోతలు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు.
2: ఇదండి విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి చేసినటువంటి సేవల గురించి మచ్చుక కొన్ని మాత్రమే. నమస్తే, మీ సేవలు ఆకాశవాణి.
3: విపత్తు

వ్యాధుల నివారణలో ఆకాశవాణి పాత్ర. ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేత రామసూర్య ప్రకాష్ గారు అందించిన ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, నార్వే 2 దేశాలు నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, దౌత్యాన్ని విశ్వసిస్తాయని అన్నారు. కేవలం సైనిక ఘర్షణతో ఏ సమస్యను పరిష్కరించలేమని అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ శాంతిని త్వరగా పునరుద్ధరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు ఇరు దేశాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నార్వేలో పర్యటించిన ఆయన నార్వే ప్రధాని జోనాస్ గహర్స్టోర్తో కలిసి ఓస్లోలో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు అంగీకరించారు. అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ఎక్సలెన్సీ, ఆర్కిటిక్ సే ఔటర్ స్పేస్ తక్, గ్రీన్ షిప్పింగ్ సే బ్లూ ఎకానమీ తక్, ఎనర్జీ సెక్యూరిటీ సే లేకర్ ఫుడ్ సెక్యూరిటీ తక్, హమారా సహయోగ్ నయే ఫ్రంటియర్స్ కో చూ రహా హై. ఆయే హమ్ అప్నే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే మాధ్యమ్ సే ఏక్ ట్రస్టెడ్ ఫ్యూచరిస్టిక్ ఔర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కా నయా అధ్యాయ లిఖే. ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్.
0: అంతకుముందు స్వీడన్ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలకు సరికొత్త వేగం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఉమ్మడి పరిశోధనల కోసం జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0, శాస్త్ర సాంకేతిక రంగాల బలోపేతానికి భారత్ స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ప్రారంభించామని చెప్పారు. 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దిగుమతులకు అంతరాయం ఏర్పడినప్పటికీ దేశంలోని రిఫైనరీలు యథావిధిగా పనిచేస్తున్నాయని, భారతదేశం వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని చెప్పారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత ఏర్పడలేదని, అయితే వదంతులు వ్యాపించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలతో అధిక కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల లభ్యత 50% పైగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి గణనీయంగా సుమారు 86.2 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉందని ఆమె వివరిస్తూ,
2: availability of fertilizer for the season, that is kharif season, more than 51% across the states, and about 200.98 lmt of fertilizer is available across the country. There is no major change in the mrp of major fertilizer. Domestic production after the crisis period has been substantial, that is 86.2 lmt, and about more than 22 lmt of imports have reached our shores. So overall the position is comfortable.
0: కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట 13వ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్

0: ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశంతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో 14 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుత వేసవికాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేతరంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న మ్యాజిక్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖింపూర్ ఖేరీలో ఊంచి గ్రామంలోని సిసయ్య జాతీయ రహదారిపై ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 12 మందికి పైగా రోజువారీ కూలీలతో ప్రయాణిస్తున్న ఈ వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు 26 కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD ప్రకటించింది. సాధారణంగా ఇవి ప్రతి ఏడాది జూన్ 1 కేరళకు చేరుకుంటాయని, ఈసారి 6 రోజులు ముందుగానే చేరుకునే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు ఈ రోజు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని IMD వెల్లడించింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: South West monsoon has further advanced into some more parts of Southeast Arabian Sea, some parts of Comorin area, some more parts of Southwest and Southeast Bay Bengal, most part of Andaman Sea, entire Andaman and Nicobar Islands and some parts of East Central Bay of Bengal. Then isolated heavy to very heavy rainfall is likely over Northeast India and over Andaman and Nicobar Island, Sub-Himalayan, West Bengal and Sikkim during next 6 to 7 days and over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, Lakshadweep and South Indian Karnataka during next 3 days.
0: నీట్ యూజీ 2026 ప్రశ్న పత్రం లీకేజీ కేసుతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA సంస్కరణల అమలుపై సమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు చర్చల కోసం NTA చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఇతర ఉన్నతాధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ NTA సంస్కరణలపై ఈ నెల 21 విద్యామంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మరోవైపు ప్రశ్న పత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో సీబీఐ 5 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మొటెగావ్కర్ను కూడా అరెస్టు చేసింది. ఇప్పటి వరకు న్యూఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాలలో 10 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి

0: మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ఈ రోజు ప్రమాణం స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం విందాం. చెప్పవే చిరుగాలి చిత్రం కోసం హరిహరన్ పాడిన వేటూరు గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 8:45. చిత్రజగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా అభిమాన్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన పాట, సాహిత్యం ఎస్ డి బర్మన్, సంగీతం ఆర్ డి బర్మన్.

చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా డాగ్ చిత్రం కోసం కిషోర్ కుమార్ పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా 2:26 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

తరువాత లాయర్ సుహాసిని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ స్వరకల్పనలో ఎస్ జానకితో పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటున్నారు. తర్వాత ప్రేమించు పెళ్ళాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో చల్లా ప్రభావతి గారి వయోలిన్ వింటారు. చల్లా ప్రభావతి గారి వయోలిన్ వాద్యం వింటారు.

ಅನುಸಂಧಾನ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತ ಸಭಾ ಕಾರ್ಯಕ್ರಮ అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారి మృదంగం వింటున్నారు. మీరు విన్నది అమ్మా ఆనందదాయిని గంభీర నాటం, ఆదితాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన. రెండవ అంశం మహాగణపతి తోడిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారు మృదంగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పరాత్పర వాచస్పతి రాగం, ఆదితాళం, పాపనాశనం శివన్ రచన.

0: ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చెల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారి మృదంగం విన్నారు. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి కార్యక్రమాల వివరాలు రేపుదయం 6:10 భక్తిరంజన్లో శ్రీ ఎంఎస్ రామారావు రచించి గానం చేసిన సుందరకాండం 2వ భాగం ప్రసారమవుతుంది. 6:30 శ్రీ ఎంకే కృష్ణారావు వినదగు మాట వినిపిస్తారు. 6:35 సేద్యశుద్ధులు కార్యక్రమంలో మహాఘని ఎర్రచందనం సాగు వివరాలు అందిస్తారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి, ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె జబ్బుల గురించి డాక్టర్ ఎ గోపాలకృష్ణ గారి సూచనలు, తరువాత రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ డాక్టర్ జగళ్ళపూడి శ్యామసుందర శాస్త్రి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన బి శేఖర్. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు

శ్రీ పివి నరసింహరావు గారి గురించి తెలియజేస్తున్న వివరాలు, అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు. 14:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనింగ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పట్టుగూళ్ల మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ ఎం గోవిందరాజులు గారి ప్రసంగం. ఇంకా జానపద గీతాలు, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ. 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:03 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఇలాంటి ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:55 101.7 MHz ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అందాక మీ నుండి సెలవు తీసుకుంటున్నది మంగు మధుసూదన కృష్ణ. నమస్తే. జై హింద్.